శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై ఈనాటి మా ప్రసారాల వివరాలు. ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు నీరాజనం, 7 గంటల నుండి 7:30 వరకు రైతు నేస్తాం, 7:30 నుండి 8 గంటల వరకు ఆయుష్

మాన్ బవా 8 గంటల నుండి 8:30 వరకు చిత్రలహరి, 8:30 నుండి 9 గంటల వరకు విజేతలు, 9:00 నుండి 10 గంటల వరకు గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12:00 నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1:00 నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2:00 నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3:00 నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4:00 నుండి 4:30 వరకు రైతు నేస్తం, 4:30 నుండి 5 గంటల వరకు అది సంగతి, 5:00 నుండి 6 గంటల వరకు మస్త్ టైంపాస్, 6:00 నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7:00 నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

ज्ञानाञ्जनशलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिविकासस्वामिनि नाम्ने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्तस्वामिनि नाम्ने। नमस्ते सारस्वते देवे गौरवाणि प्रचारिणे निर्विशेषशून्यवादी पाश्चात्यदेशतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद। हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे, हरे राम राम राम हरे हरे। మనం శ్రీ చాణక్య నీతి చర్చిస్తున్నాం. రెండో అధ్యాయం ముగిసాయి. మూడో అధ్యాయం మొదటి శ్లోకం కూడా చర్చించాం. మూడో అధ్యాయం రెండవ శ్లోకం చర్చిద్దాం. ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమ స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం. ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమ స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం. ఒక వ్యక్తి యొక్క ఆచారాన్ని బట్టి, అంటే ఒక వ్యక్తి

వ్యవహారాన్ని బట్టి అతని యొక్క కులాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కులము అంటే అతని యొక్క వంశం. ఒక వ్యక్తి యొక్క ఆచారాన్ని అంటే ఒక వ్యక్తి యొక్క వ్యవహారాన్ని చూసి మనం అతని యొక్క వంశం ఎలాంటిది అనేది అర్థం చేసుకోవచ్చు. అతడు మాట్లాడేటువంటి మాండలికాన్ని బట్టి అంటే అతని యొక్క భాషను బట్టి అతని దేశం ఏమిటో అర్థం చేసుకోవచ్చు. అతడు చూపేటువంటి స్నేహాన్ని బట్టి అతడికి ఇతరుల పట్ల ఏ విధమైన గౌరవం ఉందో అర్థం చేసుకోవచ్చు. అంటే ఇతరుల పట్ల అతడు చూపేటువంటి గౌరవాన్ని బట్టి అతనికి ఉన్నటువంటి స్నేహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పన్నారు. అంటే ఇతరులను ఎలా గౌరవిస్తున్నాడనే దాన్ని బట్టి అతని స్నేహాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అలాగే అతని శరీరాన్ని బట్టి అతని యొక్క తినే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకుంటారు. శరీరాన్ని చూసి తినే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, వ్యక్తి యొక్క ఆచారాన్ని బట్టి అతని యొక్క వంశాన్ని అర్థం చేసుకోవచ్చు, భాషను పలికే విధానాన్ని బట్టి అతని దేశాన్ని అర్థం చేసుకోవచ్చు, అతడు చూపే గౌరవాన్ని బట్టి అతని స్నేహాన్ని అనురాగాన్ని అర్థం చేసుకోవచ్చు, అతని యొక్క శరీరాన్ని బట్టి అతని తినే సామర్థ్యాన్ని అర్థం చేసుకోవచ్చు అన్నారు భాష్యం. ఏదైతే మనకి బాడీ లాంగ్వేజ్ అని చెప్పుకుంటాం ఈ రోజుల్లో, బాడీ లాంగ్వేజ్ అంటే ఏమిటి, అతని యొక్క ఆహార్యము అని అంటారు. ఆహార్యము అంటే అతని యొక్క శరీరం, అతను నడిచే విధానం కావచ్చు, అతను అంటే అతని యొక్క హావభావాలు ఏ విధంగా చూపిస్తున్నాడు అనే దాన్ని బట్టి పరిశీలన చేయగలిగినటువంటి వాడు ఎవరైనా సరే, అంటే నిజంగా పరిశీలనాత్మక అధ్యయనం చేయగలిగిన వాడు ఒక వ్యక్తి యొక్క ఆహార్యాన్ని అంటే అతని యొక్క హావభావాలను చూసి ఆ వ్యక్తి గురించి ఎంతో చెప్పగలడట. అతడు నడిచే విధానాన్ని బట్టి, అతడు చేతులు ఊపే విధానాన్ని బట్టి, లేకపోతే అతడు కనుబొమ్మలు సైగ చేసే విధానాన్ని బట్టి, వీటన్నిటిని చూసి ఆ వ్యక్తి గురించి ఎంతో చెప్పగలడట పరిశీలన చేయగలిగినటువంటి ఋషి ఎవరైనా సరే. రెండు విధాలైనటువంటి హావభావాలు ఉంటాయట. ఒకటి శరీరం, రెండు దాని యొక్క అంటే ఈ రెండు విధాలైనటువంటి ఆహార్యం ఉంటుంది. ఒకటి శరీరము, రెండోది హావభావాలు అంటే అతని యొక్క కదలికలు ఎలా ఉన్నాయని దాన్ని బట్టి. మరి ఎవరైతే సంస్కారవంతులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు, ఎవరైతే అధములైనటువంటి వారు ఎవరైతే ఉంటారో, అధములైన వారికి సంస్కారవంతులకు వారి యొక్క నడకలో తేడా ఉంటుందట, వారి యొక్క హావభావాల్లో తేడా ఉంటుందట, వారి యొక్క సైగల్లో తేడా ఉంటుందట. ఇవన్నీ కూడా వారి యొక్క సామాజిక స్థితిని సూచిస్తాయని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుంది కదా, ఒక వ్యక్తి యొక్క సామాజిక స్థితిని సూచిస్తాయి ఇవన్నీ. ఏమేమి సూచిస్తాయి, నడిచేటువంటి విధానం, అతని యొక్క హావభావాలు, అతని సైగలు, ఇవన్నీ కూడా వాళ్ళ యొక్క సాంఘిక స్థితిని సూచిస్తాయి. మరి విద్య లేనటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో, అంటే నిరక్షరాస్యుడు అనేటువంటి వాడు ఎవరైతే ఉంటాడో, అతడు అతని యొక్క నడకను బట్టి, అతని యొక్క కదలికలను బట్టి అతడు బయటపడిపోతాడట. చూడండి ఇక్కడ ఏమంటారంటే, అతని నోరు తెరవక ముందే, అలాంటి వాడు మాట్లాడక ముందే వాడి యొక్క నడకను చూసి వాడి యొక్క కదలికలను అంటే వాడి యొక్క కదలికలు, వాడి యొక్క మాటలు, వాడు నోరు తెరవక ముందే వాడు ఒక అజ్ఞాని అనేటువంటి దాన్ని తెలియజేసేస్తాయని చెప్పుకుంటారు. అలాగే ఇతరులను మనం మౌనంగా గమనించడం ద్వారా ఎన్నో విషయాలు అర్థం చేసుకోవచ్చు అని చెప్పుకుంటున్నారు. చివరికి అర్జునుడు కూడా కృష్ణుని అడిగాడు ఏమనంటే, ఎవరైతే స్థితప్రజ్ఞులైనటువంటి వారు ఎవరైతే ఉన్నారు, స్థితప్రజ్ఞులైనటువంటి వారు అంటే ఎవరి చైతన్యం అయితే బ్రహ్మమునందు లీనమై ఉందో వారి యొక్క లక్షణాలు ఏమిటని అడిగాడు. ఏమని అడిగాడు, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్థస్య కేశవ, స్థితధీర్ కిం ప్రభాషేత అని చెప్పన్నాడు. కిమాసీత వ్రజేత కిమ్ అన్నాడు. అడిగాడు కదా 2:56 శ్లోకంలో ఏమన్నాడు, స్థితప్రజ్ఞులైనటువంటి వారి యొక్క లక్షణాలు ఏమిటి, వారు ఏ విధంగా మాట్లాడతారు, వారి భాష ఎట్టిది, వారు ఏ విధంగా కూర్చుంటారు, వారు ఏ విధంగా నడుస్తారు అని అడిగాడు. అందుకే శ్రీల ప్రభుపాదుల వారు ఏం చెప్పారంటే, భక్తులు ఎప్పుడు కూడా తిలకం ధరించాలి, అలాగే వైష్ణవ వస్త్రాలు అనేవి ధరించాలి, ఖచ్చితంగా వారి యొక్క పూర్వాచార్యుల యొక్క పూర్వాచార్యులను సక్రమంగా మనం ప్రాతినిధ్యం వహించాలి అని చెప్పారు. అంటే ఇక్కడ ఏమన్నారంటే, ఏ భక్తులైతే తిలకం ధరిస్తారో, ఏ భక్తులైతే వైష్ణవ వస్త్రాలు ధరిస్తారో,

సక్రమంగా ప్రవర్తించాలి, ఎందుకంటే వాళ్ళు పూర్వాచార్యులను సరిగా ప్రాతినిధ్యం వహించాలి కాబట్టి అని చెప్పి. అందుకే తిలకం ధరించి లేకపోతే వైష్ణవ వస్త్రాలు ధరించి ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించకూడదు అనమాట. ఎందుకంటే మన ప్రవర్తన మన పూర్వాచార్యులను ప్రతిబింబిస్తుంది. అది ఇక్కడ విషయం. మనం ఒంటరిగా ఉన్నా లేకపోతే సభ్య సమాజం ముందున్నా ఎప్పుడు కూడా మనం గమనించబడుతూ ఉంటాం అని చెప్పి చెప్తున్నారు. మనం ఎప్పుడు కూడా గమనించబడుతూ ఉంటాం, ఒంటరిగా ఉన్నప్పుడు కూడా గమనించబడతాం, సమాజం కూడా మనల్ని గమనిస్తూ ఉంటుంది. అందుకే మనం తిలకం ధరించి వైష్ణవ వస్త్రధారణ కలిగి ఉన్నవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి ఉంటున్నారు. ఇక రెండవ విషయానికి వస్తే, అంటే మాట గురించి వస్తే, ఇక్కడ పచితభావన ప్రభు చెప్తున్నారు, మా గురు మహారాజా ఒక వృత్తాంతాన్ని చెప్పారు. అది బీర్బల్ చెప్పాడట. బీర్బల్ అంటే ఎవరు? అక్బర్ యొక్క సలహాదారుడు అనమాట. దక్షిణ భారతదేశంలో ఈ కథ తెనాలి రామన్నకి ఆపాదించబడుతుంది. ఉత్తర భారతదేశంలోనేమో బీర్బల్ చెప్పాడు అక్బర్కి అని చెప్తారు. దక్షిణ దేశంలో ఏముంటారంటే తెనాలి రామన్న చెప్పాడు అని చెప్పి అంటారు. అదేమిటంటే ఒక వ్యక్తి ఎన్నో భారతీయ భాషలను చాలా పరిపూర్ణమైనటువంటి నిష్ణాతునిగా మాట్లాడేవాడు. అక్కడ చాలా క్షుణ్ణంగా మాట్లాడేవాడు అనేకమైనటువంటి భారతీయ భాషలు. ఎవరు కూడా అతని యొక్క మాతృభాష ఏమిటనేది కనిపెట్టలేకపోతున్నారట. అసలు ఏమిటి, అసలు ఇతని మాతృభాష ఏమిటనేది ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. అయితే మరి అతడు అసలు అతని మాతృభాష ఏమిటి అనేది తెలుసుకోవడం కోసం ఎవరైతే ఆ ఉత్సుకత కలిగినటువంటి వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రణాళిక వేశారట. ఎలాగైనా పసిగట్టాలి వీడేమిటనే. ఒకరోజు ఏం చేశారట, ఈ వ్యక్తి యొక్క దృష్టి ఎక్కడో ఉంది మొత్తానికి. ఆ సమయంలో ఏం చేశారంటే అతని యొక్క స్నేహితుల్లో ఒకడు ఏం చేశారంటే అతని వెనకాల దాక్కుని వెనక నుంచి కొట్టాడంట. ఇతను ఎక్కడో కూర్చునున్నాడు, ఏదో ఏ చెట్టు కిందో మనం చూడండి, దగ్గర కూర్చుని ఉంటాం మనం. ఏ చెట్టు కిందో కూర్చున్నప్పుడు వెనకాల ఏం చేశాడో వస్తున్నాడు స్నేహితుడు వెనకాల దాక్కుని ఏం చేశాడంటే వెనక నుంచి కొట్టాడట. వెనక నుంచి కొడితే ఈ బహుభాష జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి వెంటనే వెనక్కి తిరిగి ఏం చేశారంట, అతన్ని కొట్టిన వాడిని దూషించారట. వెంటనే అక్కడ ఉన్నటువంటి సమూహం చాలా జాగ్రత్తగా పరిశీలించారట. ఎందుకంటే అతడు చాలా కోపంతో తన మాతృభాషలో తిట్టాడట. ఏ భాషలో అంటే ఒరియా భాషలో తిట్టాడట. కాబట్టి ఇప్పుడు అతని యొక్క రహస్యం బయటపడిపోయింది. అతని కుటుంబం ఒరిస్సా రాష్ట్రానికి చెందినది. మరి ఈ కథ యొక్క పాఠం ఏమిటంటే ఒక వ్యక్తి తన యొక్క ఏమంటున్నారంటే లోపలి స్వభావాన్ని తన కోపం ద్వారా వెళ్ళగొక్కుతాడని చెప్పి అంటున్నారు. అర్థమవుతుంది కదా. ఒక వ్యక్తి యొక్క ఇన్నర్ నేచర్ అంతర్గత స్వభావం అనేది అతడు కోపంగా ఉన్నప్పుడు బయటకు వచ్చేస్తుందని చెప్పి అంటారు. హిమాలయంలో ఉన్నటువంటి సాధువులు కొంతమంది ఏమని తెలియజేశారంటే వాళ్ళు హిమాలయ పర్వత గుహల్లో ధ్యానం చేసుకునేటువంటి కొంతమంది యోగులు వందల సంవత్సరాలుగా మాట్లాడనటువంటి ఒక విధమైనటువంటి సాంస్కృతి ఒక విధమైనటువంటి సంస్కృత భాషను మాట్లాడుతున్నట్టుగా తెలియజేశారు. హిమాలయాల్లో ఉన్నటువంటి కొంతమంది సాధువులు ఏం చెప్పారంటే, మేము హిమాలయాల్లో కొంతమంది యోగులను కలుసుకున్నాము, వాళ్ళు ధ్యానం చేసుకున్నారు అక్కడ. వాళ్ళు మాట్లాడేటువంటి సంస్కృతం ఏదైతే ఉందో అది వందల సంవత్సరాలుగా మనుగడలో లేదు ఆ భాష అని చెప్పన్నారు. కాబట్టి ఆ యోగుల యొక్క భాష ద్వారా వాళ్ళు ఏమర్థం చేసుకున్నారట అంటే, వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క జీవితాలను యోగ సాధన ద్వారా వందల సంవత్సరాలు పెంచుకోగలిగారని అర్థమైందంట. ఎందుకంటే ఆ పర్వతాల్లో పర్వత గుహల్లో ఉన్నటువంటి యోగులు మాట్లాడే సంస్కృతం ఏదైతే ఉందో అది ఇప్పుడు చలామణిలో లేదనమాట. ఇప్పుడు వందల సంవత్సరాల క్రితం ఆ భాష ఉండేది సంస్కృతం. వాళ్ళు ఇప్పటికీ ఈ భాష మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఇప్పటి వాళ్ళు కాదు, వాళ్ళు యోగ సాధన ద్వారా వందల సంవత్సరాలు వారి యొక్క ఆయుష్ను పెంచుకున్నారని అర్థం చేసుకున్నారు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క భాష కంటే వ్యక్తి యొక్క స్థితిని అతని యొక్క ఉన్నతిని అర్థం చేసుకోవడానికి మరొక కులమానం లేదని చెప్పి ఉంటున్నారు. అదవుతుంది కదా. వ్యక్తి యొక్క భాష కంటే గొప్ప కులమానం ఏది లేదు. దేన్ని తెలుసుకోవడానికి అతని యొక్క స్థాయిని అతని యొక్క ఉన్నతిని తెలుసుకోవడం. ఇక ఈ శ్లోకంలో చెప్పబడినటువంటి నాలుగవ విషయానికి వస్తే, వపురాఖ్యాతి భోజనం అని చెప్పున్నారు. అంటే వ్యక్తి యొక్క శరీరం వాడి ఆహారపు అలవాట్లను సూచిస్తుంది అన్నారు. శరీరాన్ని చూసి వాడి ఆహారపు అలవాట్లు ఎలా ఉంటాయి చెప్పచ్చు. ఇక్కడ మళ్ళీ మనం ఈ అంబ్రోస్ బేర్స్ అనేవాడు రాసిన డివిల్స్ డిక్షనరీ
అనే దానికి మధ్య మనం వెళ్ళినట్లు పూర్వం కూడా ఒకసారి దీన్ని ప్రస్తావన చేశాం.

అదేమంటే ఎడిబుల్ అనేటువంటి దాన్ని, ఎడిబుల్ అంటే ఏమిటి, తినదగినది విశేషణం, అది యాడ్జెక్టివ్ అంటే ఏమిటి, విశేషణమే కదా. ఈ తినగలగడం అనే దానికి ఒక విశేషణం అనమాట, ఎడిబుల్ యాడ్జెక్టివ్. ఏముంటది, ఏది తినదగినది అనే దానికి నిర్వచనం ఏం చెప్పాడంటే, తినడానికి మంచిగా ఉండేది, చక్కగా అంటే సంపూర్ణంగా జీర్ణమయ్యేది. తినడానికి బాగుండేది, సంపూర్ణంగా జీర్ణమయ్యేది, ఒక కప్పకి పురుగు లాంటిది, పాముకి కప్ప లాంటిది, పందికి పాము లాంటిది, మనిషికి పంది లాంటిది, ఒక కీటకానికి మనిషి లాంటిది అని చెప్పి నిర్వచనం చెప్పాడు. ఏది తినదగిన ఆహారం ఎలాంటిది అని గతం చెప్పాడు, మళ్ళీ చెప్తున్నాను చూడండి. ఏమన్నాడంటే తినడానికి చాలా చక్కనిది, సంపూర్ణంగా జీర్ణం అయ్యేది. ఎలా జీర్ణం అవుతుంది సంపూర్ణంగా అంటే, ఒక కప్ప పురుగును తినదనుకోండి, మనం చూస్తుంటాం కప్పలు ఏం చేస్తాయి, మలాన్ని విడిచిపెడుతుంటాయి అక్కడక్కడ కదా. అవి అనేకమైనటువంటి మన చూడండి, బల్లి కానీ లేకపోతే ఎలుక కానీ లేకపోతే కప్పలు కానీ, వాటికి మలాన్ని మీరు చూసినట్లయితే అవి ఏం చేస్తాయి, సంపూర్ణంగా మొత్తం తినేస్తాయి అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, వాటి దేహ పరిమాణం ఎంత ఉంటుంది, అవి తినేటువంటి ఆహారం ఎంత ఉంటుంది, ఇక్కడ మనం చూస్తే అది ఇక్కడ పోలికగా చెప్తున్నట్టు. ఏది మంచి, అది ఏది తినదగిన ఆహారము అంటే, తినడానికి మంచిది, సంపూర్ణంగా జీర్ణమయ్యేది, కప్పకి పురుగు వంటిది అని, కప్ప ఎంత ఉంటుంది పురుగు ఎంత ఉంటుంది, పాముకి కప్ప వంటిది, పాము ఎంత ఉంటుంది కప్ప ఎంత ఉంటుంది, పందికి పాము వంటిది అని చెప్పన్నాడు. అంటే బహుశా మరి పందులు పాములు తింటాయేమో అని తెలియదు, ఇప్పుడు అలా చెప్పాడు. అలాగే మనిషికి పంది వంటిది అని చెప్పన్నాడు. పాశ్చాత్య దేశాల్లో మరి పందులు తింటారు కదా. అలాగే ఒక పురుగుకి మనిషి వంటిది అని చెప్పన్నాడు. ఎందుకంటే పురుగులు కూడా మనుషులు చనిపోయిన తర్వాత శరీరాన్ని పాతి పెడితే ఏమవుతాయి, తినేస్తుంటాయి కదా అలా. కాబట్టి అది తినదగినటువంటి ఆహారం గురించి చెప్పాడు. ఆచార కులమాఖ్యాతి దేశమాఖ్యాతి భాషణం సంభ్రమ స్నేహమాఖ్యాతి వపురాఖ్యాతి భోజనం అని చెప్పాడు. కాబట్టి ఏమిటి సారాంశం చెప్పగలరా, గుర్తుందా ఏం చెప్పాడు? ఒక వ్యక్తి యొక్క వ్యవహారం ద్వారా అతని యొక్క వంశాన్ని అర్థం చేసుకోవచ్చు. రెండవది ఏంటి, అతడు మాట్లాడేటువంటి భాషను బట్టి అతని దేశాన్ని తెలుసుకోవచ్చు. అతడు ఇతరులను గౌరవించే విధానాన్ని బట్టి అతని యొక్క అనురాగాన్ని అర్థం చేసుకోవచ్చు. అతని యొక్క శరీరాన్ని చూసి వాడు తినే భోజనాన్ని అర్థం చేసుకోవచ్చు. తర్వాత మూడవ శ్లోకం, సుకులే యోజయేత్ కన్యా పుత్రం విద్యాసు యోజయేత్ వ్యసనే యోజయేత్ శత్రుం మిత్రం ధర్మే నియోజయేత్ అన్నాడు. చూడండి, సుకులే యోజయేత్ కన్యాం పుత్రం విద్యాసు యోజయేత్ వ్యసనే యోజయేత్ శత్రుం మిత్రం ధర్మే నియోజయేత్ అన్నాడు. అనువాదం ఏంటి చూద్దాం. చూడండి ఇక్కడ ఏమన్నారంటే, మీ కన్య అయినటువంటి పుత్రికను మంచి కుటుంబానికి ఇచ్చి వివాహం చేయండి అని చెప్పుకుంటున్నాడు. సుకులే యోజయేత్ కన్యాం, కన్యా అంటే ఎవరికి అర్థం, కన్యా అంటే ఇంకా రజస్వలగా అనేటువంటి యువతని కన్యా అంటారు. కాబట్టి కన్యాదానం చేయడం ఏంటంటే, ఇంకా రజస్వలగా అనేటువంటి యువతని వివాహంగా ఇవ్వాలి, అంతేగాని రజస్వలైనటువంటి వారిని ఇస్తే అది కన్యాదానం కాదనమాట, ఊరికి పేరు కన్యాదానం అంటే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, కన్యా అయినటువంటి మీ కుమార్తెను మంచి కుటుంబానికి ఇచ్చి వివాహం చేయండి, అలాగే మీ పుత్రుడు విద్యావంతుడయ్యేలా చూడండి. పుత్రం విద్యాసు యోజయేత్, పుత్రుడు విద్యావంతుడయ్యేలా చూడండి. వ్యసనే యోజయే శత్రుం అంటే, మీ యొక్క శత్రువు దుఃఖించేలా చేయండి, కానీ మీ స్నేహితులను మాత్రం ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నం చేయండి అని చెప్పుకుంటున్నాడు. మిత్రం ధర్మే నియోజయేత్ అని చెప్పుకున్నాడు. స్నేహితులను మాత్రం ఏం చేయాలట, ఆధ్యాత్మిక జీవితంలో నిమగ్నం చేయాలట. భాష్యం, ఒక తెలివైనటువంటి వ్యక్తి సమయాన్ని బట్టి సందర్భాన్ని బట్టి ఆ సమయంలో ఇతరులను సంతృప్తిపరచడానికి ఏది చేయాలో ఏది చేయకూడదో అనేది నిర్ణయించగలడట. ఎవరు? ఒక తెలివైనటువంటి వ్యక్తి. అత్యున్నతమైనటువంటి ధర్మం ఏమిటంటే కృష్ణునికి సేవ చేయడం. ఇక్కడ చాణక్య పండితుడు ఉపదేశించేది ఏమిటంటే, మనం మన యొక్క స్నేహితులను ధర్మానికి తీసుకురావాలి, అంటే కృష్ణ చైతన్యంలోకి తీసుకురావాలి. ఇక మన పుత్రుని విద్యావంతుడిని చేయడం విషయానికి వస్తే బృహస్పతి ఈ విధంగా చెప్తాడు, గరుడ పురాణంలో చెప్పబడింది ఏమిటంటే, వాట్ పర్పస్ ఇస్ ఎ సన్ హూ ఈజ్ నైదర్ వర్చువస్ నార్ స్కాలర్లీ. చూడండి, అటు నీతిమంతుడు కానివాడు అటు పండితుడు కానివాడు అయినటువంటి పుత్రుని వల్ల ఏమిటి ప్రయోజనం అని చెప్పుకుంటాడు. నీతిమంతుడైనా ఉండాలి పుత్రుడు, లేదా

పండితుడైనా అయి ఉండాలి. రెండు కాకపోతే అలాంటి వాడి వల్ల ఏమిటి ప్రయోజనం? ఇక శత్రువులను దుఃఖానికి గురి చేయడం గురించి, మరి చాణక్య పండితుడి కంటే ఈ విషయంపై గొప్ప అధికారి మరొకరు లేదని చెప్పుకుంటున్నారు. అంటే ఈ విషయంపై మాట్లాడడానికి చాణక్య పండితుడి కంటే గొప్ప అధికారి మరొకడు లేడు అని చెప్పుకుంటున్నారు. దీని చరిత్ర మనకి ఆధారం చూపిస్తుంది. మరి అతడు ఏం చేశాడు? అతడు ఒక పన్నాగం పన్ని తన ఈ క్షత్రియ శత్రువులు ఎవరైతే ఉన్నారో, అంటే ఈ నందవంశం వారిని ఏం చేశాడో, వారిని పతనం అయ్యేలా చేశాడు అనమాట. ఈ నందులు ఎవరైతే ఉన్నారో ఆ సమయానికి, వారి యొక్క రాజవంశం పతనం అయ్యేలా చేశాడు. దాని గురించి విశాఖదత్త అలాగే ముద్రా రాక్షస అనేటువంటి రెండు నాటకాల్లో చాణక్య పండితుడు ఏ విధంగా ఈ నందవంశం యొక్క నాశనానికి దారితీశాడనేది చక్కగా చూపించాడట. ఈ గ్రంథాలు ఇవి 6 నుండి 9వ శతాబ్దంలో రాయబడినటువంటి గ్రంథాలు. ఆ గ్రంథాల్లో చాణక్యుడి యొక్క కుటిలత్వం, అంటే అందుకే కౌటిల్య అని చెప్పన్నారు కదా, అతని యొక్క రాజనీతిజ్ఞత ఎటువంటిదో మనకి తెలియజేశాయన్నమాట ఆ గ్రంథాలు. అయితే ఈ నాటకాల్లో మనం చూసినట్లయితే అవి ఏం చేశాయంటే, ఈ చాణక్య పండితుని యొక్క ఈ నంద అనేటువంటి రాజు యొక్క ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నాడో అతని పేరు రాక్షస అట. చూడండి, రాక్షస అనబడేటువంటి నందరాజు యొక్క ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నాడో అతని యొక్క పన్నాగాలను చాణక్య పండితుడు ఏ విధంగా చక్కగా తిప్పికొట్టాడు అనేటువంటి దాన్ని చక్కటి అలంకారిక రూపంలో అందరికీ ప్రీతి కలిగించే విధంగా ఈ నాటకాల్లో చూపించారు. అంటే నాటకాలు ఏం చేస్తే వాస్తవంగా జరిగిన వాటిని ఇంకొంచెం ఆస్వాదనీయంగా చేస్తాయన్నమాట ప్రేక్షకులు. అక్కడ ఏదో ఒకటి జరుగుతుంది కానీ దాన్ని ఏం చేస్తారు, ప్రేక్షకులకు ఆస్వాదనీయమైనటువంటి విధంగా దానికి ఒక పాట కలిపో లేకపోతే ఇవన్నీ చెలుక్తులు కలిపో. చూడండి, మన వాళ్ళు సినిమాలు తీస్తుంటారు, భక్తుల జీవితాల గురించి కూడా సినిమాలు తీసుకుంటారు, రామదాసు అన్నమాచార్య అలాంటి సినిమాలు. అందులో ఏం చేస్తారు, దాన్ని వాళ్ళు చేయనివి కూడా ఏవో కొన్ని చేసినట్టుగా కల్పించి ఏదో వాళ్ళు పాడిన పాటలు లేకపోతే వాళ్ళు ఇద్దరు డ్యూట్ పాడినట్టుగా. చూడండి,

ఒక ఆయన నవ్వుతూ ఉంటాడు, ఒక ఆయన విచారంగా ఉంటాడు, ఒక ఆయన సంతోషంగా ఉంటాడు, ఒక ఆయన హాస్యం ఆడుతూ ఉంటాడు. మీరు అలా విడుతూ చూస్తుంటే రకరకాల భావనతో ఉంటారు. అందరూ ఒక్కలా ఉండరు. ఇన్ని భావనలు అమ్మవారు, ఇన్ని కదలికలు ఈశ్వరుడు. కదలిక భావన కలిసే ఉంటాయి ఎప్పుడూ. చూడండి, కలిసే ఉంటాయి అనేటప్పటికీ నేనేమన్నాను, ఇలా అన్నాను. అంటే లోపల కలయిక అన్న భావన రాగానే నేను ఇలా సంకేతించాను. ఈ భావన, ఈ కదలిక రెండు ఒకదాన్నొకటి అనుసరించడం వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వాళ్ళిద్దరి స్వరూపమై జగత్తంతా ఉందయా. పార్వతీ పరమేశ్వరులు ఈ లోకమంతా నిండి ఉన్నారు. నువ్వు అలా చూడగలిగితే జగత్తు తాండవలాస్య స్వరూపము. కాబట్టి దాన్ని వాల్మీకి మహర్షి ఎందుకండి అంత గొప్పగా ఆ విషయం కూడా మాట్లాడడం అంటే, అది ఇంకొకడు వింటే చచ్చిండేవాడు. తట్టుకోగలిగారు అంటే ఇప్పుడు దాని మూలస్థానమును కూడా ఛేదించగలిగినటువంటి పరాక్రమవంతులు. చెవికే అంత బలం ఉంటే చేతులకి ఎంత బలం ఉండాలి? కాబట్టి ఇప్పుడు మూలస్థానాన్ని ఛేదించగలరు. ఇది

రామచంద్రమూర్తి యొక్క లక్ష్మణుని యొక్క వీర్యము పరాక్రమము. మీతో నేను చాలా మార్లు మనవి చేస్తున్నాను, వీర్యం అన్న మాటకు అర్థం అదే. ఎదుట వస్తున్నటువంటి ఎదిరింపునకు లేదా తనతో తలపడుతున్నటువంటి స్థితిలో ఉన్న ఎదురుగుండా కనపడుతున్నటువంటి ప్రతిద్వంద్వియందు లోపల తాను చెక్కు చెదరక ఎదుటివాడిని చెక్కు చెదిరిపోయేటట్టు చెయ్యగలిగినటువంటి ప్రజ్ఞకి వీర్యం అని పేరు. ఇది లోపల నిబిడీకృతమై ఉంటే పరాక్రమం అని పేరు. కాబట్టి ఇప్పుడు ఈ వీర్య పరాక్రమములు ఉన్నవారు కాబట్టి అందుకని అడిగారు వాల్మీకి మహర్షి, కోన్వస్మిన్ సంప్రదంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చ కోయుక్త సర్వభూతేషు కోహిత విద్వాన్ కః కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శన ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కో ననసూయక. ఇన్ని ప్రశ్నలు వేయడానికి కారణం అదే. కాబట్టి ఇప్పుడు వారు ఆ ధ్వనిని విని వాళ్ళు ఏమనుకున్నారంటే, ఇంత పెద్ద ధ్వని ఎక్కడి నుంచి వచ్చింది అని ఆశ్చర్యపోయారు. వారు ఆశ్చర్యపోయే లోపలే వారికి ఎదురుగుండా ఒక స్వరూపం ఒకటి కనపడింది, ఒక పెద్ద ఆకారం ఒకటి కనపడింది. ఆకారము అన్న మాట నేను ఎందుకు అనవలసి ఉంటుందంటే, చూడగానే గుర్తుపట్టగలిగితే ఇది బలానా అని గుర్తుపట్టగలిగారు అనుకోండి, మీ ప్రజ్ఞకు అందుతోంది అని గుర్తు. ఇలా చూస్తే మనిషి అన్నాను అనుకోండి, నా ప్రజ్ఞకు అందింది. జింక నా ప్రజ్ఞకు అందింది. లేడి నా ప్రజ్ఞకు అందింది. సర్పము నా ప్రజ్ఞకు అందింది. అసలు అటువంటి రూపు లోకంలో ఎక్కడా వర్ణింపబడలేదు, తాను చూడలేదు. నేను చూడకపోవచ్చు కానీ విన్నాను అనుకోండి తెలుస్తుంది. ఒక హంస నేను చూడలేదు కానీ హంస కనపడింది, ఇది హంస అనుకుంటానండి అంటాను. మళ్ళీ ఇదో విచిత్రం తెలుసా అండి, నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది, నామం రూపం కలిస్తే మాయ అవుతుంది. ఏ విచిత్రం! శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన అంతా దీని మీదే ఆధారపడింది. నామం ఉంటే రూపం ఉంటుంది, రూపం ఉంటే నామం ఉంటుంది. కోటేశ్వరరావు గారు అన్నారనుకోండి, మీకు వెంటనే నా రూపం మీ మనసులో అలా లీలగా కదులుతుంది, చూస్తున్నారుగా చాలా రోజుల నుంచి. కోటేశ్వరరావు అనబడేటప్పటికీ నేను ఇలా వస్తూ ఉంటే ఆ కోటేశ్వరరావు వస్తున్నారు అంటారు. అంటే నా రూపాన్ని నామంతో గుర్తిస్తారు. అలా ఇంకోళ్ళు వస్తున్నారనుకోండి, కోటేశ్వరరావు వచ్చారా అండి అన్నారనుకోండి ఎవరైనా కొత్త వాళ్ళ, ఆయన కాదండి రాలేదంటారు. నామము రూపము పక్క పక్కనే ఉంటాయి. కుండ అన్నాను అనుకోండి, కుండ ఎలా ఉంటుందో మీకు వెంటనే మనసు చూపిస్తుంది, ప్రొజెక్ట్ చేస్తుంది. అసలు నిజానికి మీరు పెట్టిన పేరు, మీరు చూపించిన పదార్థము రెండు అసత్యాలు. దాన్ని కుండ అనకుండా కర్ర అని కొత్తగా పేరెడుతున్నానన్నా దానికి ఏం అభ్యంతరం ఏమి ఉండదు. రెండు, అది మట్టి యొక్క వికారం, అది అసలు నిజానికి దానికి దాని సత్యం అది కాదు. సరే, ఇప్పుడు నేను మళ్ళీ శంకర సిద్ధాంతం మాయాది కాదు, కానీ నామరూపములు అదొక గమ్మత్తు. కాబట్టి మనసుకి ఉండేటటువంటి పరిమితి ఏమిటంటే, తను వినన్నా ఉండాలి, తను చూసన్నా ఉండాలి. విని కాని చూసి కాని ఉంటే ప్రాణిని గుర్తిస్తుంది. ఇప్పుడు రామలక్ష్మణులు ఇద్దరూ ఏమిటి అలా ఉన్నాడన్నారు అనుకోండి, రామలక్ష్మణులు కూడా ఎన్నడూ ఊహించలేదు అన్నమాట. అటువంటి ప్రాణి ఒకటి లోకంలో ఉంటుంది అని రామలక్ష్మణులు ఊహించలేదు. వీళ్ళిద్దరు ఎటువంటి వాళ్ళు, వంచులకము కూస్తోందని చెప్పగలిగిన వాళ్ళు, పిట్టరుపుకి. మనం ఎంత తేలిగ్గా చెప్తామో కాకి అరుస్తోందని రామలక్ష్మణుల అరణ్యంలో పిట్టల కూతలు అంత బాగా చెప్తారు, అన్ని మృగాలు చెప్తారు వాళ్ళు. అటువంటి వాళ్ళు ఆ ఎదురుగుండా ఉన్న ప్రాణిని గుర్తించలేకపోయారు. ఇది విరూపము అన్న పేరు. అంటే అసలు ఎవరు ఊహించనంత వికృతంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అది మనసుకి ఖేదము కల్పించవచ్చు, ఒక్కొక్కసారి ఉల్లాసమును కల్పించవచ్చు, రంజకత్వం ఉంటే అందులో. కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ దూరంగా ఉన్న ప్రాణి వంక చూశారు. వెంటనే మహర్షి ఏం చేస్తారంటే, దాన్ని ముక్కలు కింద విరవరు, విరవకుండా చూపించేస్తారు. అది ప్రజ్ఞ, కవి యొక్క ప్రజ్ఞ మీరు చూడాలి. ఎందుకో తెలుసా అండి, ఆయన రాముడి కళ్ళల్లోంచి ఘంటం కదులుతుంది. ఇప్పుడు రాముడు చూస్తున్నాడు, రాముడు చూసేటప్పుడు ఆ చూపు చకచక చకచక నడిచేస్తుంది అంతే. ఎలా చూశాడు అన్నది పైనుంచి కింద వరకు ఆ ప్రాణి ఎంత విచిత్రంగా ఉందో చూస్తారు. అంతేగాని సగం చెప్పి మళ్ళీ ఎటో చూసి, చెట్టు చెప్పి మళ్ళీ ఇది చెప్పి అలా ఉండదు. ఆ రచనలో ప్రజ్ఞ, వాల్మీకి మహర్షి ఘంటం రాముడి కన్నులను బట్టి కదులుతోంది. ఇప్పుడు ఆయన రాముడిలో ప్రకాయ ప్రవేశం చేసి ఆ ఎదురుగుండా ఉన్నటువంటి రాక్షసుణ్ణి చూసి ఘంటాన్ని కదుపుతున్నారు. మీరు శ్రీరామాయణాన్ని బహుభంగిమల చూడవలసి ఉంటుంది. ఎందుకంటే వాల్మీకి మహర్షి తరువాత కవులకు ఆదర్శం అయ్యారు. కాళిదాసాది మహాకవులు కూడా వాల్మీకి మహర్షినే అనుసరించారు. కాబట్టి వివృద్ధం అశిరోగ్రీవం కబందం.

ఉదరేముఖం అగ్నిజ్వాలానికాశేన లలాటస్థేన దీప్యత మహాపక్ష్మేణ పింగేన విపులే నాయతేన చ ఏకేనోరసి ఘోరేణ నయనే నాశుదర్శిన మహాదంస్ట్రోపపన్నం తల్లేలిహాసం మహాముఖం భక్షయంతం మహాఘోరాన్ రుక్షసింహ మృగద్విపాన్ ఘోరౌ భుజౌ నికుర్వాణం ఉభౌ యోజనమాయతౌ. ఆయన ఘోరే భుజౌ వికుర్వాణం, ఆ ఉన్నటువంటి ఎదురుగుండా ఉన్న ప్రాణి ఎలా ఉన్నాడంటే తల లేదు. తల లేకపోతే బీభత్సంగా ఉంటుంది. అది ఆ ప్రాణి ఏం చేస్తుందంటే మీకు బీభత్స రసాన్ని ఉద్భుతం చేస్తుంది మా లోపల నుంచి. ఎదురుగుండా ఉన్న ప్రాణి తలకాయతో ఉందనుకోండి పర్వాలేదు, ఓ చెయ్యి లేకపోతే మీరు చూడడం కొంచెం తేలిక, ఒక కాలు పోతే మీరు చూడడం తేలిక, తల లేకపోతే మీరు వెంటనే అంటారంటే అయ్యి బాబోయ్ అంటారు, చూడలేరు. ఇప్పుడు ఆ ఎదురుగుండా కనపడుతున్న ప్రాణికి తలకాయ లేదు, ఆ ప్రాణికి కాళ్ళు లేవు. తలకాయి లేదు, కాళ్ళు లేవు, పోనీ తలకాయి కాళ్ళు లేకుండా అలా ఉందా ప్రాణి? అలా లేదు. అదొక విచిత్రమైనటువంటి స్థితిలో ఉంది. అశిరోగ్రీవం, దానికి కంఠం లేదు, తలకాయి లేదు. కానీ కబంధముదరే ముఖం, ఇక్కడ పొట్ట దగ్గర ఉంది ముఖంలాగా. ఇది ఛాతీ మీద లలాట భాగం ఉంది, ఇక్కడ ఉగురుంది. ఈ కింద ఒక పెద్ద కన్ను ఉంది, ఆ కన్ను మీద ఒక పెద్ద రెప్ప ఉంది. ఆ రెప్పకి పచ్చటి వెంట్రుకలు పొడుగ్గా ఉన్నాయి. ఆ కన్ను ఎత్తి చూస్తే అగ్ని జ్వాల ఎలా ఉంటుందో అలా ఉందా కన్ను ఎర్రగాన. అటువంటి కన్ను ఇక్కడ పెట్టుకుని ఉంది ఆ ప్రాణి. ఇక్కడ గుండెల మీదకు ఉంది, పొట్టలోకి, పొట్ట మీద నోరుంది దానికి. దానికి కాళ్ళు లేవు కాబట్టి అది కదలలేదు, అది అలా కూర్చునుంది. కానీ దానికి యోజనం దూరం వరకు వెళ్ళగలిగినటువంటి దీర్ఘబాహువులు ఉన్నాయి. ఇప్పుడు అది ఏం చేస్తోందంటే ఎంత దూరమైనా సరే దానికి ఉన్నటువంటి కళ్ళతో చూస్తూ ఉంటుంది. నయనే నాశుదర్శిన అంటే ఒక్క కన్ని అయినా ఎంత దూరమైనా అది చూడగలదు, చూడగలదు కానీ లేచి వెళ్ళలేదు, గమనం లేదు దానికి. గమనం లేదు కాబట్టి అది ఏం చేస్తుందంటే చెయ్యి చాపుతుంది, చాపి తడుగుతుంది ఇలాగా. అంటే అది ఎటుళ్ళిందో ఇలా ఇలా తడుగుతుంది, తడివి పట్టుకుంటుంది. అది ఏనుగు కానివ్వండి, పులి కాని, సింహం కానీ ఏదైనా సరే పట్టుకోగలిగినటువంటి చేతులు దానివి. ఎంత దూరం, ఇక్కడి నుంచి ఒక యోజనం దూరం వరకు ఉంటాయి ఆ చేతులు, దాంతో పట్టుకుంటుంది. పట్టుకుని ఈడుస్తుంది ఆ ప్రాణుల్ని. ఆ ఈడ్చి ఆ పట్టు ఆకర్షంతం వికర్షంతం అనేకాన్ మృగయూధపాన్ స్థితమావృత్య పంధానం తయోర్ భ్రాతోహో ప్రపన్నయోహో. అది వాటిని పట్టుకుని ఈడుస్తుంది ఇలాగా. అది నిజంగా మహర్షి ఒక లైవ్ టెలికాస్ట్ అండి, అది నిజంగా అద్భుతం. ఎందుకంటే పట్టుకుని ఇలా ఎత్తడం కొన్ని ప్రాణుల లక్షణం, ఏడవడం కొన్ని ప్రాణుల లక్షణం. మీరు చూడండి, ఉత్తమమైనటువంటి సంస్కారం ఉన్న ప్రాణులు కొన్ని ఉంటాయి. చాలా ఉత్తమ సంస్కారం ఉన్న ప్రాణులు అని గుర్తేమిటో తెలుసా అండి? చేతితో పట్టుకుని ఎత్తి తింటాయి. అవి లోకంలో ఒకటి మనుష్యుడు, రెండు కోతి, మూడు ఏనుగు. వేదంలో మంత్రాన్ని నేను చెప్తున్నాను ఇప్పుడు మీకు చెప్పేది. చాలా ఉత్తమ సంస్కారంతో ఈశ్వరుడు సృష్టించిన ప్రాణి అని గుర్తేమిటంటే చేతితో తింటుంది. ఏనుగు ఎత్తి తొండంతో నోట్లో పెట్టుకుంటుంది, కోతి అరటిపండుని ఎత్తి నోట్లో పెట్టుకుంటుంది, మనిషి పదార్థాన్ని ఎత్తి చేతితో తింటాడు. ఈడ్చి తినేటటువంటివి క్రౌర్యం ఉన్నటువంటివి ఈడ్చి తీసుకెళ్తాయి. ఒక పులి ఉందనుకోండి, ఓ జింకని కొట్టి ఆ పంజాతో పట్టుకుని నోటితో పట్టుకుని భూమి మీద ఈడుస్తూ తీసుకెళ్తుంది. ఈడ్చి తీసుకెళ్ళి అది నెత్తురోడిపోతూ బాధపడిపోతూ ఆ దెబ్బకి నెత్తురోడిపోయి అరుస్తుంటే ఈడ్చుకుంటూ తీసుకెళ్ళి కింద పెట్టి తన పంజా కింద తొక్కి పెట్టి నోటితో పీకుతుంది మాంసఖండాన్ని. అది క్రౌర్యానికి పరాకాష్ఠ. సాత్విక బుద్ధికి పరాకాష్ఠ ఏమిటంటే చేతితో ఎత్తి తినడం అనేటటువంటి అలవాటు ఉంటుంది. మహర్షి అంటున్నారు ఆకర్షంతం వికర్షంతం, పట్టి ఈడుస్తాడు అన్నాడు. అక్కడ పట్టి అలా ఎత్తి ఇలా తేడు, ఇలా ఈడుస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఏడ్చడంలో ఉంది
ఆ పైశాచిక

భావన, ఆ క్రౌర్యం ఉంది అందులో. అంటే అసలు ఉండడమే విచిత్రం, ఆ తినడము విచిత్రం. అంటే ఎంత క్రౌర్యం కలిగినటువంటి ప్రాణో, ఎంత విచిత్రమైన ప్రాణో మీరు ఊహించవలసి ఉంటుంది. ఇంత ఘోరంగా అయినటువంటి స్వరూపం ఎలా వచ్చింది, ఎందుకు వచ్చిందన్న ఆలోచన ఒకటి మీకు వెంటనే రావాలి. ఇది చాలా ప్రధానం రామాయణంలో. అది ఎందుకు వచ్చింది

ఇచ్చేసి మీరు నాకు ఈశ్వరుడు ఇచ్చిన ఆహారం తినేస్తాను. తినేస్తానని నోట్లో పడేసుకోవాలి కదా, మనకైతే ఇక్కడ దానికి ఇక్కడే కాబట్టి ఆ ఈడ్చి తెచ్చి లోపల పడేసుకోవడానికి సిద్ధపడుతోంది. వెంటనే లక్ష్మణుడు అన్నాడు, అన్నయ్య దీన్ని మనం ఉపేక్షించకూడదు, ఈ ప్రాణిని మనం చంపకూడదు. నిజంగా శ్రీరామాయణం ధర్మశాస్త్రం అద్భుతం. అందుకు మహర్షి ప్రతి చిన్న విషయాన్ని కూడా రచనలో చూపిస్తారు. నిశ్చేష్టానాం మధోరాజన్ కుచ్చితో జగతీపతే క్రతు మధ్యోపనీతానాం పశువునామివ రాఘవ. లక్ష్మణుడు అంటున్నాడు కదలిక లేని ప్రాణిని చంపకూడదు, ఎందుకంటే అది పారిపోవడానికి అవకాశం ఏది? పారిపోవడానికో విన్నిచ్చి పారిపోవడానికో నీ మీద కలియబడ్డానికో దానికి అవకాశం ఉంటే నీ వీరత్వం చంపాలి. కదలలేని దాన్ని చంపడం ఏమిటి? బలిబలి మా బావ బల్లెమ్ము చేబూని పుల్లాకు తూట్లుగా పొడవలేదే అన్నట్టు కదలలేని ప్రాణిని చంపడం ఏమిటి? కాబట్టి అన్నయ్య మనం చంపకూడదు. ఎంత ధర్మం అండి. ఇంకోడైతే ఈ ధర్మం కదూ కాపాడింది, అందుకు కదన్నాడు మారీచుడు, రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. అప్పుడు కూడా ఇలా ఉన్నాడు బాబా ఇదేమిటి అంటే బుద్ధి వెంటనే స్వస్థతను తప్పి చంపేవతల బారేద్దాం అందరు వాళ్ళు బాగా ఆలోచిస్తారు. ప్రతి దాన్ని ధర్మం కోణంలో చూస్తారు. అక్కడ ఎవరున్నారండి చంపేస్తే? చంపేశారనుకోండి ఇద్దరు కలిసి, పోన్లే అనయ్య ఎవరు చూడొచ్చారు అనొచ్చు. కాదు, ఎవరు చూడొచ్చారనరు, చూడవలసిన వాడు చూడకపోవడం అన్నది ఎలా జరుగుతుందంటారు వాళ్ళు. ఇది ధర్మావలంబనకి కారణం. ధర్మం ధర్మమూర్తిగా ఎందుకు ఉండగలుగుతాడు ఒక వ్యక్తి అంటే, నేను ఎలా తప్పుకుంటానంటే ఈశ్వరుడు ఎప్పుడూ చూస్తూ ఉంటాడు కదా అంటాడు. నేను ఒకవేళ తప్పు చేస్తే ఈశ్వరుడు యొక్క సన్నిధానంలోనే నేను తప్పు చేయాలి తప్ప ఈశ్వరుడు చూడకుండా నేను తప్పు చేయడం కుదరదు, ఆయన ఎప్పుడూ చూస్తూ ఉంటాడంటాడు. ఎప్పుడూ చూస్తున్నాడు వాడు అన్నవాడు చాలా తప్పులు చెయ్యలేడు. చాలా అన్నమాట నేను ఎందుకన్నానో తెలుసా అండి, ఏ తప్పు చెయ్యలేడని ముందే అనడం చాలా కష్టం. కొంత మార్పు అన్నది వస్తుంది ఎప్పుడంటే చాలా తప్పులు చేయలేడు, తర్వాత ఏ తప్పు చేయలేడు. కాబట్టి రాముడు ధర్మమూర్తిగా ఎందుకు ఉండగలడు ఎప్పుడు అంటే, ధర్మం అనేటటువంటిది తాను అనుష్ఠిస్తున్నానో లేదో అనేటటువంటిది వృక్షములు దేవతాస్వరూపంగా చూస్తున్నాయని రాముడు నమ్ముతాడు. మనమైతే ఏమంటా, మనం అంటే నాలాంటి వాడైతే ఏమంటాడంటే ఎవరు చూడొచ్చారంటాం. ఇదే తేడా. ఇది అలవాటు చేసుకోవడం ధర్మానికి పునాదిరాయి. ఇది నిలబడాలి, ఇది నిలబడితే మార్పు వస్తుంది మనసులో. కాబట్టి నిశ్చేష్టానాం మధోరాజన్ కుచ్చితో జగతీపతే. ఓ జగతీపతి రామా, మనం స్థాణువుగా కదలలేని వాడిని చంపకూడదు. కాబట్టి ఇతను తన నోట్లో మన్ని పడేసుకునేటట్టు ఉన్నాడు కాబట్టి ఈ రెండు బాహువులని తరిగేద్దాం. ఇతని శక్తి బాహువులే, ఎందుకని గమనం లేదు, కదలలేడు, నోటితో కరవలేడు, ఎందుకంటే పొట్టకుంది నోరు, బోర్లా పడుకుని కరిచి పట్టుకోగలిగినటువంటి శక్తి లేదు. కానీ చేతులతో మాత్రం తడిమి పట్టుకుంటాడు కాబట్టి చేతులు నరికేస్తే వీడు ఉన్నా ఒకటే ఊడిపోయినా ఒకటే, అక్కడతో వీడు కూడా చచ్చిపోతాడు. ఎందుకంటే ఆహారం లేదు ప్రాణానికి, ఆహారం లేకపోతే ప్రాణము నిలబడదు, శోషించిపోయి పడిపోతుంది. మనం చంపక్కర్లేదు, వీడి యొక్క బలం ఎక్కడుందో దాన్ని తుంచేద్దాం. దాన్ని మాత్రం ఎందుకు తుంచాలి? మన్ని పట్టుకున్నాడు కాబట్టి, మన్ని ఇప్పుడు నోట్లో పడేస్తాడు కాబట్టి బాహువులు తుంచేద్దాం. కాబట్టి దక్షిణో దక్షిణం బాహుం అసక్తామసినా తత చిచ్చేద రామో వేగేన సవ్యం వీరస్తు లక్ష్మణ. రాముడు కుడి భుజాన్ని నరికేశాడు, లక్ష్మణుడు ఎడమ భుజాన్ని నరికేశాడు. రెండు చేతులు ఊడి కింద పడిపోయాయి. కింద పడిపోగానే అతను చాలా సంతోషపడిపోయాడు. ఇది విచిత్రం రామాయణంలో. చాలా సంతోషపడ్డాడు. సంతోషపడన్నాడు, ఓ నేను ఎదురు చూసిన సంఘటన జరిగింది. ఇన్నాళ్ళు ఈ రెండు చేతులు నరికేవాడి కోసమే తడిమి పట్టుకుంటున్నాను, ఇవాళ వీటిని నరికేవాడు దొరికాడు, ఎవరు మీ ఇద్దరు అన్నాడు. వాళ్ళు హీ నోర్మల్, నీకు మేం చెప్పడం ఏంటి అనరు. అది విచిత్రం, ఇది వినయం. వాళ్ళు ఎవరు అడగనివ్వండి, శూర్పణకు అడిగినా చెప్తారు, ఎవరు అడిగినా చెప్తారు, ఎంత అందంగా మాట్లా. అలాగని అనవసరమైనటువంటి చోట దీర్ఘంగా మాట్లాడరు. సమయాన్ని ఎంత పొదుపుగా వాడి మాట్లాడతారంటే, ఎక్కడ ఎంతవరకు అవసరమో, ఏది అవతల ప్రాణికి చెప్పవలసి ఉంటుందో అక్కడ వరకే చెప్తారు తప్ప అదే పనిగా సొద

ఎట్టి అర్థం లేకుండా మాట్లాడడం ఉన్నది ఉండదు. అందుకే నేను మీతో మనవి చేస్తున్నాను, శ్రీరామాయణం మీరు బాగా చదివితే మాట్లాడడంలో ప్రజ్ఞ మీకు వస్తుంది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎంత మాట్లాడాలి, ఇవి బాగా అలవాటు అవుతుంది. అసలు మనిషి పాడైపోయేది అందుకే కదండి, కర్లేని మాటలన్నీ మాట్లాడడం వల్లే పాడైపోతూ ఉంటాడు. కాబట్టి అయమిక్ష్వాకుదాయాదో రామోనామ జనైశ్రుత అస్యై వారజం విద్ధి భ్రాతరం మాంచ లక్ష్మణం. నేను అయమిక్ష్వాకుదాయాదో రామోనామ జనైశ్రుత, ఈయన మా అన్నగారు రామచంద్రమూర్తి. అస్యై వావరజం విద్ధి, నేను ఆయన తమ్ముణ్ణి. భ్రాతరం మంచ లక్ష్మణం, నేను ఆయన తమ్ముణ్ణి, నన్ను లక్ష్మణుడు అంటారు. అస్య దేవప్రభావస్య వసతో విజనేవని రక్షసాపహృతా పత్ని యామిచ్ఛంతా విహాగతౌ. మా అన్నగారి పత్ని, నా వదినగారైనటువంటి తల్లిని ఒక రాక్షసుడు అపహరించాడు. ఆవిడ్ని వెతుక్కుంటూ మీ వాడు ఈ అడవిలో తిరుగుతున్నావు, నువ్వెందుకు ఇలా ఉన్నావు అని అడిగాడు. ఇప్పుడు తామెవరో సత్యం చెప్పి, నువ్వెవరు అంతేగాని కైకమ్మ, దశరథుడు, వరాలు, అయించోట, కాంచోట, అన్ని చోట్ల వాళ్ళు మాట్లాడరు. ఇప్పుడు ఆయన అన్నాడు, పురారామ మహాబాహో మహాబల పరాక్రమ రూపమాసీన్మమాచింత్యం త్రిషు లోకేషు విశ్రుతం యథా సోమస్య శక్రస్య సూర్యస్య చ యథా వపుహు. ఎంత అందంగా మాట్లాడాడు, రెండు చేతులు తెగిపోయిన తర్వాత అన్నాడు, రామా మహాబాహో, గొప్ప చేతులున్నవాడా, ఈ చేతులు నరికినవాడా, మహాబల పరాక్రమ, గొప్ప బలపరాక్రమములున్నవాడా, నేను ఒకప్పుడు చాలా అందమైనటువంటి వాణ్ణి, మూడు లోకములలో నా అంత అందగాడు లేడు. యథా సోమస్య శక్రస్య, సోముడి అందం ఎటువంటిదో, శక్రుడు అంటే ఇంద్రుడి యొక్క అందం ఎటువంటిదో, సూర్యుని యొక్క తేజస్సు ఎటువంటిదో, అటువంటి శరీరము కలిగినటువంటి వాణ్ణి నేను. అంటే శరీరమునకు అందము, శరీరమునకు కాంతి అన్నీ ఉన్నవాడు. అందుకని అటువంటి ఉపమానాలు వేశారు. ఆ తేజస్సు అవతల వారికి ఆహ్లాదాన్ని కల్పిస్తుంది. కాబట్టి సోముడు అంత అందమైన, అంత లావణ్యము, అంత కాంతి కలిగినటువంటి వాణ్ణి. ఇది నాకు ఈశ్వరుడు ఇచ్చినటువంటి బహుమానం. కాబట్టి నేనేం చేయాలి, ఈశ్వరుడు నీకేది ఇచ్చాడో దాంతో నువ్వు 10 మందిని సంతోషపెట్టాలి. అప్పుడు నువ్వు నీ యొక్క విభూతిని ఈశ్వర పరం చేసినట్లు అవుతుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి, అక్షరాభ్యాసము అని ఒక సంస్కారం చేస్తారు మన వాళ్ళు, అది చేయకుండా పంపించరు. బడికి పంపించడం కానీ, పలక ముట్టుకోవడం కానీ, పుస్తకం ముట్టుకోవడం కానీ, అక్షరం రాయడం కానీ ఒప్పుకోరు. ముందు ఎవరు తమ జీవితంలో తమకి ఉన్న విభూతిని సమాజపరం చేసి, ఈశ్వరుడిచ్చిన విభూతిని ఈశ్వరుడికి నైవేద్యం పెట్టి జీవితంలో ప్రసాద బుద్ధితో బతికి 10 మంది చేత సహభాషనిపించుకుని కీర్తి గణించాడో, ఎవడు భగవద్భక్తి తత్పరుడో, అటువంటి ఆ పెద్దల తొడ మీద కూర్చోపెట్టి ఆయన చేత్తో పిల్లవాడి చెయ్యి పట్టుకుని పలకలో ముందు దిద్దిస్తాడు, ఓం నమశివాయ సిద్ధం నమః. ఎందుకు రాయిస్తారో తెలుసా అండి? అలాగా అలా రాయించడం వెనక ఒక రహస్యం ఒకటి దాగి ఉంది సనాతన ధర్మంలో. నువ్వు రేపు పొద్దున్న ఒక పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు అవ్వచ్చు, నిన్ను మించిన గణిత శాస్త్రజ్ఞుడు లేకపోవచ్చు, కానీ నీకొకటి తెలిసి ఉండాలి, నాకు ఇన్ని లెక్కలో వచ్చండం కాదు, ఇన్ని లెక్కలు తెలుసున్న నాకు కూడా అంతటా ఆవరించినటువంటి ఆత్మతత్వాన్ని లెక్క కట్టడం చేత కాదు అని చెప్పగలగా. ఏది లెక్క కట్టలేవో నీకు వచ్చిన లెక్కల వలన నువ్వు తెలుసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే నీ విభూతి వినయానికి పరాకాష్ట అవుతుంది. మీరు జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో నేను చెప్పింది. అందుకే అమ్మవారికి శ్రీమాత అని పేరు. అందరికీ అన్నీ ఇవ్వగలదు, కానీ ఆవిడ శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. ఏది మీరు కొలుద్దామంటే మీ కొలతలకి అందదో, మీ లెక్కలకి అందేది కాదో, అందక వేదమంతటిది కూడా ఇంకింతకన్నా నాకు చెప్పడం చేత కాదని అలా చెప్పి ఊరుకుందో, అది లెక్కలకు అందని పెద్ద లెక్క అని తెలుసుకోవడం లెక్కలు బాగా వచ్చానన్న వాడికి ఉండవలసిన మొదటి లక్షణం. బాగా లెక్కలు వచ్చిన వాడికి ఏం తెలియాలంటే ఇది నా లెక్కకి అందదని తెలిసి ఉండాలి. ఆ అందనిదేదో అది పరబ్రహ్మం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ స భూమిం విశ్వతో వృత్వా అత్యతిష్ట దశాంగుళం. ఇది బాగా అర్థం అవ్వాలని గణిత శాస్త్రజ్ఞుడయ్యాడు.
ఈ బ్రహ్మాండములన్నీ ఎంతవరకు ఉన్నాయని నువ్వు ఊహ చేస్తున్నావో, ఎందుకంటే నీ కంటికి అందవు, ఏదో నువ్వు లెక్క కట్టావు.

0: ತಂತಿ ವೇಗಮು, ಶಬ್ದ ವೇಗಮು, ಧ್ವನಿ ವೇಗಮು ಇಲ್ಲಾಗ. ಈ ವೇಗಂತೋ ಕೊಲಿಸ್ತೇ ಎಂತವರಕು ಉನ್ನಾಯಿ ನುವ್ ಅನುಕುಂಟುನಾವೋ అంతకన్నా ఒక పదంగుళాల పై వరకు ఈశ్వరుడు ఉన్నాడు. నువ్వు చూపుకి ఎంత శక్తి ఉందనుకుంటున్నావు? ఒక రాడార్ పెట్టారనుకోండి సముద్రపు ఒడ్డున కొండ మీద, ఆ రాడార్ తిరగడానికి ఓ లెక్క కడతారు. అది తిరుగుతున్నప్పుడు సముద్రం లోపల ఉన్న ఓడలకి ఇక్కడ నౌకాశ్రమం ఉన్నది అన్న, నౌకాశ్రయం ఉన్నది అన్న సూచన తెలియడం కోసం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇలా తిరగాలి అని. మీరు విశాఖపట్నం లాంటి ఊళ్ళకి వెడితే రాత్రివేళ కొండ నుంచి ఒక్కసారి ఆకాశంలో అలా తిరుగుతుంటుంది ఆ లైట్ హౌస్. దానికి ఒక లెక్క కడతారు, అమ్మవారి కన్ను ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా తిప్పితే ఎంత దూరం వెడుతుంది మీరు లెక్క పెట్టండి. ఇది గణిత శాస్త్రజ్ఞుడు అంటే, శంకరాచార్యుల వారు పెద్ద గణిత శాస్త్రజ్ఞుడు. ఎందుకో తెలుసా అండి, ఎంత వెడుతుందో ఆయన చెప్పలేదు. దృశా ద్రాగీయశ్యాదరదళితనీలోత్పల రుచా అన్నారు. అమ్మా, ఈ బ్రహ్మాండములు ఎంతవరకు ఇటుపక్కకున్నాయో అంతకన్నా దాటి వెడుతుందన్నారు. అంతే తప్ప ఈ బ్రహ్మాండముల వరకు చూస్తా ఉండలేదు ఆయన. అలా అయితే లెక్క అందింది అమ్మవారి చూపుది. నీ లెక్కకి అందకపోతేనే నీ వినయం, నీవు నేర్చుకున్న జ్ఞానానికి సార్థకత, నీకు అందని తోటి ఉందని చెప్పడం. కాబట్టి ఈ కంపారిటివ్ డిగ్రీ, ఈ బ్రహ్మాండములు ఎంత ఉన్నాయో అంతకన్నా ఎక్కువై ఉన్నది నీ చూపు. అంత ఎక్కువ వరకు దాన్ని దాటి పడుతుంది ఆ చూపు, లైట్ హౌస్ పడినట్టు. కాబట్టి దృశా ద్రాఘీయశ్యాదరదళిత నీలోత్పల రుచ దవీయాంసం దీనం స్నపయ కృపయా మమపి శివే. అది శంకర భగవత్పాదులంటే మహానుభావుడు. అందుకే శంకర జయంతి చేసుకోకపోతే కృతజ్ఞత అన్నాను నేను. కాబట్టి నువ్వు లెక్కలు నేర్చుకున్నవాడివి అని ఎప్పుడు గుర్తంటే నీ లెక్కకి అందని తోటి ఉంది అని నువ్వు తెలుసుకుంటే. నాకు తెలియకపోయేటంటే లెక్కలు ఏదైనా అన్నావంటే నీ అంత చేతకాని వాడు లేడని గుర్తు. ఇందుకు ఓం నమ శివాయ సిద్ధన్నమః, నీకు ఈశ్వరుడు ఎందులో ఎంత పెద్దవాణ్ణి చేసినా నీకు అందందుని అందందుందని దానిలోంచే తెలుసుకో. నువ్వు ఒక పెద్ద జియాలజిస్ట్ అంటే ఈ భూమికి సంబంధించిన విషయాలన్నీ తెలుసుకున్నవాడివైతే, ఎవడు తన గుప్పిళ్లతో ఇసుక పోసి ఇంతంత పర్వతాల్ని, ఇన్ని ఎడారుల్ని, ఇంత సస్యశ్యామలమైన నదీతీరాల్ని, ఈ పచ్చగడ్డితో కూడుకున్నటువంటి పంట పొలాల్ని, ఆ తరువాత పెద్ద పెద్ద ఆ బీడు భూముల్ని, ఒక పక్క కొండల్ని, ఒక పక్క నదుల్ని, ఒక పక్క సముద్రాల్ని ఎవడు తీసుకొచ్చి సృష్టించాడు? ఎవడి ఆజ్ఞకి సముద్రం చెలియని కట్ట దగ్గర ఆగిపోతోంది అని నాకు ప్రపంచపటం అంతా తెలుసండి. మీరు ఇలా పిన్ పెట్టండి, నేను ఆ దేశం ఏమిటో నగరం ఏమిటో చెప్తానండి, నీకు తెలిసి ఉండడం కాదు. ఇవన్నీ సృష్టించిన వాడెవరో మాత్రం నేను తెలుసుకోలేకపోయాను, వాడికో నమస్కారం అని నువ్వు అనగలిగితే నువ్వు బాగా భౌగోళిక శాస్త్రం నేర్చుకున్నవాడు. ఒకడు గొప్ప సంగీత విద్వాంసుడు ఎప్పుడంటే సంభావనిస్తే గంటన్నర కచేరీ చేసిన వాడు కాడు. ఎవడు నాదోపాసన చేశాడో, ఎవరు ఆ లోపల నుంచి వచ్చినటువంటి నాదాన్ని వింటున్నాడో, ఎక్కడ నుంచి అది కదులుతోందో, ముందు అన్నప్పుడు ఆ ధ్వని, ఆ శబ్దం, ఆ నాదం వస్తున్న దాని యొక్క మూలాల్ని ఉపాసన చేసి మౌనంలో పట్టుకుని నాదోపాసన చేసి సంగీత విద్య ద్వారా సరిగమ పద నిసానిదప మగరిస అంటారు. ఆరోహణ అవరోహణ, అవరోహణ అంటే కింద పడిపోవడం, ఈశ్వరుడి నుంచి విడిపోయి అజ్ఞానంలోకి రావడం. ఆరోహణ అంటే పైకెక్కి మళ్ళీ సాలోకి వెళ్ళిపోవడం, ఈశ్వరుడి దగ్గరికి. మళ్ళీ సంగీతాన్నే పట్టుకుని కింద పడ్డవాడు సంగీతంతో మళ్ళీ పైకెక్కి సాలోకి కలిసిపోవడం, ఈశ్వరుల్లో కలిసిపోవడం. ఈ నాదోపాసన చేసిన వాడు ఎవడున్నాడో వాడు సద్గురు అయి నిలబడిపోతాడు. అందుకే త్యాగరాజు గారు ఎవరు అని మీరు అన్నారనుకోండి, సంగీత విద్వాంసుడు అనకూడదు, సద్గురు త్యాగరాజస్వామి అనాలి. శ్యామశాస్త్రి గారు ఎవరు అన్నారనుకోండి, సద్గురు శ్యామశాస్త్రి అనవలసి ఉంటుంది. అలాగే దీక్షితర్ వారు ఎవరు అని మీరు అన్నారనుకోండి, సద్గురు దీక్షితర్ వారు అనవలసి ఉంటుంది. వారు సద్గురువులు, ఎందుకంటే వారు నాదోపాసన చేసి నాదోపాసన ద్వారా బ్రహ్మమును చేరిపోయారు వారు. ఇప్పుడు వారి సంగీతం ఎందుకు పనికి వచ్చిందంటే, ఎవరు మనకి సంభావన ఇస్తారు, కచేరీ కడదాం, డబ్బులు తెచ్చుకుందాం అనడానికి పనికి రాలేదు. అంటే అలా వెళ్ళడం తప్పని నేనేం అంటలేదు, కానీ అది ఎందుకు పనికి రావాలి అంటే నాదోపాసన అన్నది ఈశ్వరుణ్ణి చేరడానికి పనికి రావాలి. ఇప్పుడు అలా పనికొచ్చింది అనుకోండి మీకు, అలా పనికొచ్చినటువంటి ఉత్తర క్షణంలో ఈశ్వరుడు మీకు ఇచ్చిన విభూతి మీకు అందని దాన్ని అందుకోవడానికి పనికొచ్చేదే తప్ప అమ్ముకోవడానికి పనికొచ్చేది కాదు.
1: మీకు ఒక కవనం వచ్చనుకోండి, మీకు

గొప్పగా ఒక పద్యం చెప్పడం వచ్చనుకోండి, అది ఈశ్వరుడు గురించి చెప్పగలగాలి, 10 మందికి పనికొచ్చేది చెప్పాలి. అందుకే హరినామస్తుతి చేయు కావ్యము సువర్ణాంభోజి హంసావళి సురుజిభ్రాజితమై మానస సరస్ఫూర్తిని వెలుంగొందు అంటారు పోతనగారు. హరినామమును చెప్పినటువంటి సాహిత్యం ఏదుందో అది మానస సరోవరం. విజ్ఞ ఉంది కదా అని పనికి మాలిన కవిత్వాలన్నీ చెప్పాడు అనుకోండి, అవి కాలగర్భంలో నశించిపోతాయి, ఇంకోటి సమయాన్ని పాడు చేస్తాయి అంతే. అప్పుడు అది ఎందుకు పనికొచ్చింది? భ్రష్టత్వానికి పనికొచ్చింది ఆ కవిత్వం. దానివల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా అంటే నత్తీరుడి అహంకారంలో ఉంటుందంటే ఆ కవిత్వం. కాబట్టి ఏది మీ యందు బాగా ప్రకాశించిందో దాన్ని బాగా పట్టుకుని నాకు ఇది తెలియదు, ఆ తెలియనిదేదో, ఇది తెలియదని తెలుసుకోవడానికి నాకు తెలుసున్నది పనికొచ్చిందన్నవాడెవడో వాడు విద్వాంసుడు, వాడు పండితుడు. పండితుడు అన్న మాట ఎవరికి వర్తిస్తుందో తెలుసా అండి? పద్యాలు చెప్పేవాడికి కాదు. పండాహ అంటే జ్ఞానం. ఈశ్వరుణ్ణి నమ్మి ప్రతిరోజు భక్తితో అనుష్ఠించి నడిచేవాడెవరో ఆయనకి పండితుడని పేరు. అందుకే పోతనగారు సహజ పండితుడు అంటారు. కాబట్టి ఈ స్థితిని ఒరే నానా నువ్వు పొందాలి, తప్ప నువ్వు ఏదో ఒక పెద్ద ఇంజనీరువై లంచాలు పుచ్చుకుని 3వ రోజు పడిపోయే బ్రిడ్జి కట్టకూడదు.

FM 90.4. జొన్నలని మొలకెత్తించడం, పల్చబరచడం, నాట్లు వేయడం. పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను కన్నా తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేర్వేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్టు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వరసకి వరసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచే. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది

0: కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. ఆ ఖాళీల్లో నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్జంలో రెండు మూడు మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి, అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి ఒకటి రెండు మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలు పెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
1: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి, అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
3: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాలు, తెగుళ్లు పంటని దెబ్బతీస్తాయి.
0: నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి, లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్ళీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి, 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్ళు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా 2 మొక్కలను పాతాలి. వరుస చివర వెనక్కి తిరిగి పారాని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో 2 మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ 2 చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కల చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు

0: తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరిక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9545111117.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252.

0: ఏమైందిరా?
1: బాధగా ఉంది.
0: నాకు లేని బాధ నీకెందుకురా?
1: నీ బాధ నా బాధ కాదా?
2: హరాయే.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్, లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119193.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: FM 90.4.
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా విషయాల్లోకి వస్తే, కొందరికి పొద్దున్నే కాలకృత్యాలు తీర్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం వల్ల శారీరకంగాను మానసికంగాను ఎంతో చికాగ్గా ఉంటుంది. వయసు పైబడిన వాళ్లకైతే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ వయసు వారికైనా మలబద్ధకం సమస్య ఎదురవుతుంది. పురుషుల కన్నా స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఎవరికైనా సరే మల విసర్జన ఒక క్రమ పద్ధతి లేకపోతే మాత్రం అది అనారోగ్యానికి సంకేతంగా భావించాలి. మల విసర్జనకు తోడ్పడే వివిధ శరీర అవయవాలను గురించి సరైన అవగాహన ఉండటం ఎంతో అవసరం. అన్న కోసం చివరి నుంచి మలద్వారం దాకా ఉండే పేగుల్లో ఒకటి చిన్న పేగు, మరొకటి పెద్ద పేగు. చిన్న పేగు 7 మీటర్ల పొడవు ఉంటుంది. జీర్ణ ప్రక్రియ ఎక్కువగా జరిగేది ఈ చిన్న పేగులోనే. పెద్ద పేగు 1.5 మీటర్లుంటుంది. నీరు ఇతర ఖనిజాల్ని జీర్ణించుకోవడానికి ఇది పనిచేస్తుంది. మరి దీనికోసం తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తల విషయానికొస్తే, మన శరీరంలోని అవసరమైన పదార్థాలన్నీ బయటకు పంపించేది పెద్ద పేగు. పెద్ద పేగు కొన భాగంలో వ్యర్థమైన పదార్థాలు నిల్వ ఉంటాయి, కానీ అవి నిల్వ ఉన్నంతసేపు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అది విసర్జించబడాలి. ఈ ప్రక్రియ కోసమే ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. ఇదే మలబద్ధకం. దీనికి ముఖ్య కారణం మన ఆహార అలవాట్లలో అజాగ్రత్తగా ఉండటమే. శరీరానికి, శరీర లోపలి వివిధ ప్రక్రియలు జరగడానికి తగినన్ని ద్రవ పదార్థాలు కావాలి. అలాగే రోజు తినే ఆహారంలో పీచు పదార్థాలు తగిన మోతాదులో తీసుకోవాలి. శరీరంలో ఇవి లోపించడం వల్ల కూడా మలబద్ధకం పెరుగుతుంది. పేగుల్లో పుండ్లు పడినప్పుడు మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంది. మామూలుగా ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా వాడే వాళ్లలో కూడా ఈ మలబద్ధకం సమస్య ఉంటుంది. వయసు పైబడిన వాళ్లలో ఉదర భాగంలోని కండరాలు, కటివలయం

బలహీనపడతాయి. ఇది మలబద్ధకానికి ఒక కారణమే. పార్కిసన్స్ వ్యాధి పక్షవాతం ఉన్నప్పుడు మలబద్ధకం ఏర్పడవచ్చంటున్నారు నిపుణులు. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది లిజనర్స్. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక homeo hospital మన Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney లో రాళ్ళు, స్త్రీలలో fibroids, PCOD, ovary tumors, fits, పక్షవాతం, diabetes, thyroid, spondylitis, hair fall, మొటిమలు, psoriasis, బొల్లి, liver, kidney సమస్యలు, gallstones, gastric, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR Raju బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్.

0: జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి మలబద్ధకంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయంట. ఆ విషయాలకొస్తే మలబద్ధకం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఎన్నో తలెత్తుతాయి. ఉదరకోశంలో ఎక్కువసేపు వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండటం వలన అవి చివరికి చర్మ వ్యాధులకు కూడా దారితీస్తాయి. మలబద్ధకం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదండి, దీని వెనుక మానసిక కారణాలు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఉదరకోశం పనితీరుని దెబ్బతీసే మానసిక చర్యల్ని నివారించే క్రమశిక్షణ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ సమస్యకు చిన్న పెద్ద పేగుల్లో నీటి శాతాన్ని తగుమేరకు పెంచే మందుల్ని ఉపయోగించవచ్చు. కొవ్వు పదార్థాల్ని కరిగించే ఏడీఈకే విటమిన్లు కాపాడే మినరల్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. కానీ వీటిని వాడే మందు వైద్య నిపుణుల సలహా తీసుకుని వాడడం మంచిది. ఈ వ్యాధికి నీటిని గ్రహించి పీచులా పనిచేసే మందులు చక్కగా పనిచేస్తాయట. ఆముదం, నూనె వంటివి వాడుకోవచ్చు. వైద్యులు భేద మందుల్ని ఎక్కువగా వాడటం మంచిది కాదంటారు. ఈ మందులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థకు నష్టం కలిగే ప్రమాదముందట. ఉదరకోశం వ్యాధులు ఉన్నవాళ్లు ఇటువంటి మందులను అస్సలు వాడకూడదటండి. మలబద్ధకంతో బాధపడే వాళ్లకు పీచు మంచి మందు. మన రోజువారీ ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలట. అది నీటిని నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది. పీచు వల్ల మరో లాభమేమిటంటే పేగు క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం, ఉదరకోశ వ్యాధులు, మొలలు వంటివి రావు. కాబట్టి మన జీర్ణ వ్యవస్థని సక్రమంగా ఉంచడానికి రోజు కనీసం 30 గ్రాములు పీచు పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. మాంసాహారానికంటే శాకాహారంలోనే పీచు ఎక్కువగా ఉంటుంది. కాలీఫ్లవర్, బెండకాయలు, టొమాటో, క్యారెట్, బీట్రూట్, దోసకాయ, వంకాయలు, క్యాబేజ్, బంగాళదుంపలు, ఆకుకూరలు మొదలగు కూరగాయల్లో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. అలాగే పండ్ల విషయానికొస్తే నారింజ, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి వంటి పండ్లలో పీచు బాగా లభిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బఠానీలు, ఎండు కొబ్బరిలోనూ పీచు పదార్థాలున్నాయి. బార్లీ, మొక్కజొన్నలు, సజ్జలు, గోధుమలు, బ్రెడ్ వంటి రెడీమేడ్ ఫుడ్లలో కూడా పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం తీసుకున్నప్పుడల్లా వీలైనంత మోతాదులో ద్రవ పదార్థాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే పేగుల్లో సరిపడినంత ద్రవ పదార్థం లేకపోతే మన తీసుకున్న ఆహారం ఒక్కచోటే ఉండిపోతుంది. మంచి ఆరోగ్యం కోసం పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది లిజనర్స్, విని ఆనందించండి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు, ఎండి, డిఎం, గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ ఛార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865-58773.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి పూర్వీకులు చెప్పిన చిట్కాలు కూడా మలబద్ధకానికి చక్కగా పనిచేస్తాయట. ప్రతిరోజు ఒక బొప్పాయి ముక్క తినండి. దీనివల్ల ఉదరకోశంలో కండరాలు తేలిక పడతాయట. ఖర్జూరాలు, అరటి పండ్లు, బీట్రూట్, క్యాబేజీ మొదలైనవన్నీ జీర్ణ ప్రక్రియని వేగంగా పనిచేసేలా చేస్తాయి. భోజనం చివరిలో తప్పనిసరిగా పెరుగు వేసుకోండి. పెరుగును విడిగా తీసుకున్నా మంచిదే. పొద్దున్న ముఖం కడుక్కున్న వెంటనే నిమ్మరసంలో కాస్త తేనె కలుపుకొని తాగండి. సహజంగా దొరికే పండ్లని ఆయా ఋతువుల్లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. ప్రకృతి సహజంగా లభించే వివిధ రకాలైన పండ్లలో ఉదరకోశానికి, జీర్ణ ప్రక్రియకి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ మలబద్ధకాన్ని నివారించడానికి వ్యాయామం కూడా చాలా అవసరమంట. ఉదరకండనాలు బాగా చైతన్యవంతమవడానికి వ్యాయామం ఎంతో అవసరం. కాబట్టి మలబద్ధకం నివారణలోనూ వ్యాయామం పాత్ర చాలా ముఖ్యమైంది. పాదాలకు సంబంధించిన కొన్ని రకాల వ్యాయామాలను రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఉదర కండరాలు చురుగ్గా ఉంటాయి. కాన్పు తర్వాత స్త్రీలలో ఏర్పడే మలబద్ధకాన్ని నివారించడానికి వ్యాయామం ఒక్కటే చక్కటి పరిష్కారం. అన్నింటి

0: మించి క్రమశిక్షణతో కూడుకున్న జీవన విధానం చాలా మంచిది. అందులో రోజు కొద్దిపాటి వ్యాయామం శరీరానికి చాలా అవసరం. రోజు కొంచెం దూరం నడిచినా మంచిదే. ఉదయాన్నే వేడివేడిగా టీ తీసుకుంటే కడుపులో కాస్త కదలిక వచ్చి సులువుగా కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. ఇదండి మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరలా రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మీ ఆర్జే అఫ్రీన్.
1: ఇంకా వింటున్నావురా బాలు, ఇంకెప్పుడు పోతావురా ఊర్లో కొన్ని అక్క.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.
1: శ్రోతలకు నమస్కారం. లిజనర్స్, ఎన్నెన్నో మంచి విషయాలను, అందులోని భావాల్లో మీకు అందజేసేటువంటి ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొచ్చింది మాన్యాడి విష్ణు 90.4.

ఈ శ్లోకం యొక్క అర్థం, తన విధులను బాగుగా నిర్వర్తించుచు చేయరాని పనుల జోలికి పోకుండా ఉంటూ ప్రస్తుతాచారమునందు ప్రవర్తిస్తూ ఉండేవాడే ఆర్యుడని పెద్దలందరూ అని ఈ సూక్తి యొక్క అర్థం.

0: ಸೃತಾ ತಚ್ಚಾರಿತ್ರಮಶೇಷ ಪಾಪಹರಣಂ ಧರ್ಮಸ್ಯ ಸೂಕ್ಷ್ಮಗತಿಃ.
1: ಈ ಶ್ಲೋಕಂ ಯೊಕ್ಕ ಅರ್ಧಂ, ಕೃಷ್ಣ ದ್ವೈಪಾಯನುಡು కన్యాపుత్రుడు, సోదరుడైన విచిత్ర వీర్యుని భార్యాలయందు సంతానమును కలిగించినవాడు. అట్టివానికి మనములు పాండవులు పోని అనినవారు.

గోళకుడైన పాండురాజు పుత్రులు. స్వయంగా కుండులు అనగా తండ్రి ఉండా నిదరునికి పుట్టినవారు. అన్నింటికీ మించి వారు ఐదుగురును ఒకే భార్య కలవారు. ఇట్టి లోక విరుద్ధమైన ఆనుపూర్వికల పాండవులు జగద్విఖ్యాతలు, ధర్మ మార్గానుయాయులు అని విఖ్యాతి. వారి చరిత్ర విన్నవారి సర్వ పాపాలు నశించునట. ఆహా, ఎంత విచిత్రం! ధర్మము యొక్క గతి ఎంత సూక్ష్మమైనది అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

జనా. ఈ శ్లోకం యొక్క అర్థం, స్నానాది శౌచక్రియల చేత గాని, మౌనము మొదలైన నియమము వల్ల గాని, అగ్నిహోత్రాది కర్మల వల్ల గాని బ్రహ్మచారి అనగా విద్యార్థి స్వర్గమును పొందుటలేదు, కాని గురుపూజ ద్వారానే మంచి గతులను పొందుతున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఇలాంటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాలు తెలుసుకుందాం.
3: తమసో లక్షణం కాము రజసస్వర్థ

సారం. ఈ శ్లోకం యొక్క అర్థం, తమో గుణ లక్షణం కామము, రజగుణ లక్షణం అర్థము, సత్వగుణ లక్షణము ధర్మమునందు అభిలాష. వీటిలో మొదటిదానికంటే రెండవది, దానికంటే మూడవది శ్రేష్టమైనటివి అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, లోకమున ధర్మములు బహువిధాలుగా ఉండును. దీనికి కారణం వేదములు అనేకములుగా ఉండుటయే. దేశ ధర్మములు, కుల ధర్మములు, జాతి ధర్మములు, వయోధర్మములు, గుణధర్మములు, శరీర ధర్మములు, కాలధర్మములు, ఆపద్ధర్మములు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. లోకులు అనేక ధర్మాలను స్థాపించుకుని వాటిని అనుసరిస్తూ ఉంటారు. ఇది మహాభారత అనుశాసనిక పర్వములో చెప్పబడినది అని ఈ సూక్తి యొక్క అర్థం.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

0: निश्चयम् न चोपदेशकर्तव्यो येन धर्ममवाप्नुयात्।
1: ఈ శ్లోకం యొక్క అర్థం కోరబడినప్పుడే బాగుగా ఆలోచించి ధర్మ నిశ్చయము చేసి చెప్పాలి, కాని అడగనిదే ఎవ్వరికీ ధర్మోపదేశం చేరాదు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.
0: యథా బీజం వినా క్షేత్ర ముఖ

ఇచ్చతి. ఈ శ్లోకం యొక్క అర్థం, భూమిని ఎన్ని మారులు దున్నినా బీజము లేని ఎడల పంట లేక వృధా అయినట్లే దైవము మీద అకుంఠిత విశ్వాసం గలవారు చెప్పేది ఆ పురుషకారమునకు కూడా దైవ సంకల్పమే కారణం అని ఈ సూక్తి మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం, బుద్ధిహీనుడు అన్నమును వ్యర్థంగా సంపాదించును, సత్యమునే వచించుచున్నాను, అది వానికి మృత్యువుతో సమానమే అగును. అట్టివాడు పూజ్యులను కాని మిత్రులను గాని పోషించటలేదు, కేవలం తన పొట్టను మాత్రమే నింపుకున్నవాడు పాపాన్ని మూటకట్టుకునుచున్నాడు అని ఈ సూక్తి యొక్క అర్థం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: ఈనాటి సూక్తి సుధ కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క అర్థాన్ని తెలుసుకుందాం.

0: దానములను అనుపాలించుటయే గొప్పది. దానము చేయుట వల్ల స్వర్గమును, పూర్వదాన పాలనము వల్ల అక్షయ పదవిని మానవులు పొందుదురు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.
1: స్వదత్తాద్విగుణం పుణ్యం

ఈ శ్లోకం యొక్క అర్థం, ఇతరులు గావించిన దానములను పాడు చేయక బాగుగా సంరక్షించినచో తానిచ్చుట వల్ల కలుగు పుణ్యము కంటే ఇబ్బడిగా పుణ్యము లభించును. పరునిచ్చిన దానములను అపహరించుట వల్ల, దుర్వినియోగం గావించుట వల్ల తానొసగిన దానములు కూడా నిష్ఫలమగును అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం అపకీర్తికరమును లోక విరుద్ధమును అయినా పని ధర్మమే అయినను చేయరాదు. వేద వేదాంగ వేత్తయేనను లోకాచారమును అతిక్రమింపరాదు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది. శ్రోతలింతవరకు ఈనాటి సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో శృతి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193. భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

0: FM 90.4
1: விஜய் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிட்டல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோ என்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
2: రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో 6వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం అకార సంధి.
3: బాబు, కృష్ణ కృష్ణ.
4: ఏంటమ్మా?
3: రేపు స్కూల్కి వెళ్ళాలి కదా, హోంవర్క్ పూర్తి చేసుకున్నావా?
4: నిన్నటి వరకు అన్ని హోంవర్క్లు పూర్తి చేశానమ్మా, ఇవాళ్ళిదే చెయ్యాలి. కమల వాళ్ళ ఇంటికెళ్ళి ఈవేళ ఏం చెప్పారో అది కనుక్కుని వస్తాను.
3: అలాగే, జాగ్రత్తగా వెళ్ళిరా.
4: అలాగేనమ్మా.

0: మావయ్యా, కమల ఉందా?
1: ఆ ఉంది బాబు. కమలా, ఇలా రామ్మా, కృష్ణ వచ్చాడు చూడు.
0: కమలా, నేను ఈరోజు బడికి రాలేదు. టీచర్ ఏం చెప్పింది? నాకు చూపించవా, నేను రాసుకుంటాను.
2: సురేఖ టీచరు నీ గురించి అడిగారు, నువ్వు రాలేదని చెప్పాను. యూనిట్ పరీక్షల గురించి కూడా చెప్పారు. ఇంకా ఏమైనా చెప్పారా? ఆ, గుర్తుకొచ్చింది, అకార సంధి గురించి చెప్పారు. నాకు ఆ నోట్స్ ఇవ్వవా, రాసుకుంటాను. ఆ సరే, తీసుకో. మావయ్య, కమల దగ్గర చూసి నిన్న చెప్పిన అకార సంధి గురించి రాసుకున్నాను. మీరు సరిగ్గా సమయానికి ఉన్నారు. నాకు అర్థం కావడం లేదు, దీని గురించి చెప్పరా?
3: సరే, అలాగే చెప్తాను. ముందు నేను కొన్ని ప్రశ్నలు వేస్తాను, మీరిద్దరూ సమాధానాలు చెప్పాలి.
2: అలాగే మామయ్య, అడగండి, చెప్తాము.
3: గుహుడు తన పడవ ఎక్కబోయే ముందు శ్రీరాముణ్ణి ఏమని పిలిచాడు చెప్పండి.
2: రామయ్య తండ్రి అని కదూ మామయ్య, పాటలో విన్నట్టు గుర్తు.
3: నువ్వు నన్ను మామయ్య అని పిలిచావు కదా, నువ్వు నాకు ఏమవుతావు?
2: నేను మీకు మేనల్లుడిని అవుతాను.
3: ఆడపిల్లకు పెళ్లి అయిన తర్వాత పుట్టినిల్లుతో పాటు ఇంకో ఇల్లు కూడా ఉంటుంది, అది ఏమిటి?
2: మెట్టినిల్లు మామయ్య.
3: చింత చెట్టుకు ఉన్న ఆకును ఏమని పిలుస్తారు?
2: చింతాకు.
3: మీ అమ్మ కనిపించలేదనుకో, ఏమని అడుగుతావు?
2: అమ్మ ఏది అని అడుగుతాను.
3: కమలా, నువ్వు చెప్పు, మీ నాన్న చెల్లెలు నీకు ఏమవుతుంది?
2: నాకు మేనత్త అవుతుంది మామయ్య.
3: బాగా చెప్పారా, శభాష్. మీరు చెప్పిన సమాధానాలన్నీ అకార సంధికి సంబంధించినవే.
2: అసలు సంధి అంటే ఏమిటి మామయ్య?
3: సంధి అంటే కూడిక, ఇరువురు ఒకటి ఎగుట. సంధీయతి అనతేతి సంధి అని సంధి పదానికి వ్యుత్పత్తి.
2: అంటే వివరంగా చెప్పండి మామయ్య.
3: రెండింటినీ ఒకటి చేయినది అని అర్థం. భాషాపరంగా చెప్పాలంటే సంధి పదానికి రెండు పదాలను గాని రెండు వర్ణాలను గాని ఒక పదంగా లేక ఒక వర్ణముగా చేసేదని అర్థం.
2: ఇంతేనా?
3: అంతేకాదు, బాలవ్యాకరణాన్ని రాసిన చిన్నయ్య సూరిగారు సంధిని గురించి మరింత వివరంగా చెప్పారు.
2: అదేంటో చెప్పరు?
3: చెబుతా చెబుతా. పూర్వ పరస్వరంబులకు పరస్వరంబేకాదేశంబగుటను సంధి అని చెప్పారు.
2: అంటే కాస్త వివరించరు?
3: మొదటి పదానికి చివరినున్న అచ్చు, రెండవ పదం మొదటినున్న అచ్చు పోయి వాని రెండిటి స్థానంలో రెండవ పదం మొదటి అచ్చే ఏకాదేశముగా వచ్చటనే సంధి అంటారు.
2: ఏకాదేశము అంటే ఏమిటి మామయ్య?
3: రెండు వర్ణముల యొక్క స్థానంలో ఒకే వర్ణము వచ్చటనే ఏకాదేశము అంటారు.
2: అలాగా?
3: ఈ సంధులు తెలుగు సంధులు, సంస్కృత సంధులు అని రెండు రకాలు.
2: ఈ అకార సంధి దేనిలోకి వస్తుంది మామయ్య?
3: ఇది తెలుగు సంధి, అంటే రెండు తెలుగు మాటల కలయిక.
2: అర్థమైంది మామయ్య, కానీ అకారం అంటే ఏమిటి మామయ్య?
3: చాలా మంచి ప్రశ్న వేశారా. అకారమునకు మరో పేరు అత్వము, అనగా అఆలలో మొదటి ఆ అన్నమాట. హ్రస్వ అకారమును అత్వము అంటారు.
2: అత్తునకు సంధి బహుళము అనే సూత్రము మా టీచర్ చెప్పింది మామయ్య. బహుళము అంటే ఏమిటి మామయ్య?
3: బహుళము అంటే ఎక్కువ అని అర్థం. ఈ సంధిలో నాలుగు రకాలు, అంటే సంధి నాలుగు రకాలుగా జరుగుతుంది. ఒకటి, ఒకసారి సంధి నిత్యముగా తప్పకుండా జరుగుతుంది. రెండు, ఇంకోసారి సంధి జరగకపోవటం. మూడు, మరోసారి సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. నాలుగు, చివరగా సంధి అన్యవిధంగా అనగా భిన్నంగా జరగడమన్నమాట.
2: ఇదేమిటి మామయ్య, గందరగోళంగా ఉందే.
3: గందరగోళం ఏమీ లేదురా, మీరు ఇందాక చెప్పారే సమాధానాలు వాటిల్లోనే అన్నీ ఉన్నాయి.
2: ఓహో, అందుకే మీరు ప్రశ్నలు అడిగారు. అయితే సులభంగానే తెలుసుకుంటాము.
3: రామయ్య అనే పదం ఉంది కదా, దీన్ని విడదీసి చెప్పగలవా?
2: రామ ప్లస్ అయ్య అంతే కదా మామయ్య.
3: తెలివైనదానివే, టక్కుని చెప్పేశావే. నువ్వు చెప్పినది సరైందే, దీనినే నిత్యము అంటారు. సంధి తప్పకుండా జరిగిందన్నమాట. మొదటి పదంలోని చివరి అచ్చు రామాలోని ఆ, రెండవ పదంలోని మొదటి అచ్చు అయ్యలోని ఆ కలిసి సంధి జరిగింది.
2: ఇంకాస్త స్పష్టంగా చెప్పండి మామయ్య.
3: రామాపదంలోని చివరి అచ్చు ఆ, రెండవ పదం అయ్యాలోని మొదటి అచ్చు ఆల స్థానంలో రెండవ పదం మొదటి అచ్చు ఏకాదేశంగా

0: వస్తుంది.
1: మావయ్య శివయ్య అనేవి కూడా అకార సంధ్య అన్నమాట.
0: అవును రోయ్, నీకూ తెలిసిందన్నమాట. కృష్ణ, చింతాకు అనే పదాన్ని విడదీసి చెప్పగలవా?
1: చింత ప్లస్ ఆకు, చింతాకు.
0: ఇక్కడ సంధి ఎలా జరిగిందో చెప్పు.
1: చింతా పదములోని చివరి అచ్చు ఆ, ఆకు పదంలోని మొదటి అచ్చు ఆ స్థానంలో రెండవ పదం మొదటి అచ్చు ఆ ఏకాదేశముగా వస్తున్నది.
0: భలే బాగా చెప్పావురా. క్రొత్త కొండలు విడదీయండి.
1: క్రొత్త ప్లస్ కుండలు అనే వస్తున్నది.
0: దీనిలో మార్పు జరిగిందా?
1: దీనిలో ఏ మార్పు కనిపించడం లేదు మావయ్య.
0: అవును పిల్లలు, ఈ సూత్రంలో రెండవ నియమం ప్రకారం సంధి రాకపోవటం లేదా జరగకపోవటం అని చెప్పుకున్నాం కదా, అదన్నమాట.
1: ఓహో, సంధి జరగక అవే పదాలు ఉన్నాయన్నమాట.
0: మేనల్లుడు అనే పదాన్ని విడదీయగలరా?
1: మేనా ప్లస్ అల్లుడు అంతే కదా మావయ్య.
0: ఈ పదం మేన ఎల్లుడు కూడా అవుతుంది.
1: అదెలా మావయ్య, యా లేదు కదా.
0: బాగానే గుర్తుపెట్టవే. వినండి, సంధి లేని చోట స్వరంబు కంటే పరంబైన స్వరంబునకు ఎడాగమంబగు.
1: అర్థం కాలేదు మావయ్య.
0: సంధి జరగని చోట యా ఆగమంగా వస్తుందన్నమాట. ఉదాహరణకు, ఒకటి మేనల్లుడు, మేన ఎల్లుడు. రెండు రాక ఉండినన్, రాక యుండినన్.
1: అలాగా పుట్టినిల్లు, పుట్టిన ఇల్లు కూడా కరెక్టే కదా మామయ్య.
0: సరిగ్గా చెప్పావు. దీనినే మూడవ నియమం అంటారు. సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు.
1: ఇప్పుడు తెలిసింది మామయ్య.
0: చివరి నియమం అన్య విధంగా రావటం అని చెప్పుకున్నాం కదా.
1: అంటే మావయ్య వేరేలాగా ఉంటుందా?
0: అవునరా, వినండి చెప్తాను. ఉదాహరణకు, ఒక ప్లస్ ఒక ఒకనొక అయింది. కాని ఒక్కొక్క ఒకయొక కాదు, వేరేగా ఒకనొక అవుతుందన్నమాట.
1: ఇప్పుడు అర్థమైంది మావయ్య. నాలుగు రకాలంటే, ఒకటి సంధి జరగటం, రెండు సంధి జరగకపోవటం, మూడు సంధి జరగవచ్చు జరగకపోవచ్చు, నాలుగు వేరే విధంగా రావటం అన్నమాట.
0: ఈ అకార సంధికి మరొక చిన్న సూత్రం ఉంది.
1: సూత్రమా? అదేమిటి మావయ్య?
0: బహుళ గ్రహణము చేత స్త్రీవాచిక తత్సమ సంబోధనాంతంబులకు సంధి లేదు.
1: ఈ సూత్రం ఏమీ అర్థం కాలేదు మావయ్య.
0: చెబుతానుగా. ఉదాహరణకు, అమ్మ ప్లస్ ఇచ్చెను. అమ్మ ఇచ్చెను అయింది కాని అమ్మిచ్చెను కాదు. అంటే అమ్మ ఇచ్చెను అని సంధికాని రూపం అన్నమాట.
1: మీరు ఈ సూత్రంలో తత్సమము అన్నారు కదా మావయ్య, అంటే ఏమిటి?
0: సంస్కృత ప్రాకృత భాషలకు సమానమైనది తత్సమము. దోత అను పదము తత్సమము. దోత ప్లస్ ఇతడు దోత ఇతడు అయింది. ఇక్కడ తత్సమ పదానికి సంధి కాలేదు.
1: సంబోధన అంటే పిలుపు కదా మామయ్య. విభక్తులు చెప్పేటప్పుడు మా టీచర్ చెప్పారు.
0: నువ్వు సరిగ్గానే చెప్పావురా. ఇంకొకటి చెప్తాను వినండి. చెలుడా ప్లస్ ఇందము, చెలుడు ఇందము. చెలుడా అనగా స్నేహితుడు అని అర్థం. ఇక్కడ సంధి కాలేదు.
1: అకార సంధికి సంబంధించి ఇంకా ఏమైనా సూత్రాలున్నాయా మామయ్య?
0: సంస్కృతంలో తత్సమ శబ్దాల్లాంటి స్త్రీవాచిక శబ్దాలకు అచ్చుపరం అవుతుంటే సంధి జరుగుతుందని అధోరణాచార్యులు చెప్పారు.
1: అంటే వివరంగా చెప్పండి మామయ్య.
0: గంగ అను కాసే పదాలు కలిసి ఏర్పడ్డప్పుడు గంగను కాసే అనే పదం ఏర్పడుతున్నది.
1: ఇప్పుడు పూర్తిగా అకార సంధి గురించి తెలుసుకున్నాం మామయ్య.
0: పిల్లలు, మీరు బాగా అర్థం చేసుకున్నారు కదా. నేను కొన్ని ఉదాహరణలు ఇస్తాను, మీరు ప్రయత్నించండి. సోమయ్య అనే పదాన్ని విడదీ కమల.
1: సోమ ప్లస్ అయ్య.
0: వెలయాలు ఈ పదాన్ని విడదీసి చెప్పు కృష్ణ.
1: వెల ప్లస్ ఆలు.
0: కృష్ణ, ఎంతడలు విడదీసి చెప్పు.
1: ఎంత ప్లస్ అడలు కదా మావయ్య.
0: కానకయున్న పదాన్ని విడదీసి చెప్పు కమల.
1: కానక ప్లస్ ఉన్న.
0: రాక ప్లస్ ఉండినన్ అను పదానికి సంధి జరిగిన రూపం, సంధి జరగని రూపం చెప్పు కమల.
1: రాకుండినన్ అనున్నది సంధి జరిగిన రూపం, రాకయుండినన్ అనున్నది సంధి జరగక యా వచ్చినది.
0: శభాష్, పుట్టిన ప్లస్ ఇల్లు అనే పదాలను కలిపి చెప్పు.
1: అలాగే మావయ్య, పుట్టినిల్లు, పుట్టిన ఇల్లు అని సంధి జరిగిన జరగని రెండు రూపాలు.
0: ఒకనొక దీన్ని విడదీయండి.
1: ఒక ప్లస్ ఒక కదూ మావయ్య.
0: పిల్లలు, అకార సంధి పదాలు తెలిపే పద్యం చదువుతాను, దానిలోని పదాలను గుర్తించండి. వానైనను వరదైన ఒకనొకచో తనకు ప్రాణగండంబైనన్, మానవుడు తలపెట్టిన పని జానయతడు, సాటి ఎవరు సారయ్యకిలన్. ఈ పద్యం మరోసారి చదువుతాను.

0: జాగ్రత్తగా వినండి. వానైనను వరదైనా ఒకనొకచో తనకు ప్రాణగండంబైనన్ మానవుడు తలపెట్టిన పని జానయ్యతడు సాటి ఎవరు సారయ్యకిలన్.
1: చాలా బాగుంది మామయ్య.
0: విన్నారు కదా పిల్లలు, ఇప్పుడు మీరు దీనిలోని అకారసంధి పదాలను చెప్పండి. ముందుగా కమల నువ్వు చెప్పు.
1: వానైనా ఈజ్ ఈక్వల్ టు వాన ప్లస్ అయినా.
0: శభాష్ బాగా చెప్పావు.

0: పిల్లలు బాగా చెప్పారా. అకార సంధికి సంబంధించిన ముఖ్యాంశాలను ఒకసారి గుర్తు చేస్తాను, వినండి.
1: అలాగే మామయ్య.
0: అత్తునకు సంధి బహుళము. ఇది అకార సంధి సూత్రము. అత్తు అనగా హ్రస్వ అకారము, అంటే మొదటి ఆ అన్నమాట. బహుళము అనగా నాలుగు రకాలుగా సంధి జరగటం అన్నమాట. ఒకటి, నిత్యము తప్పకుండా సంధి జరగటం. రెండు, సంధి జరగకపోవటం. మూడు, సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. నాలుగు, సంధి వేరే విధంగా జరగటం. ఇవిరా పిల్లలు దీనిలోని ముఖ్యాంశాలు.
1: సరే మామయ్య, ఇక నేను వెళ్ళొస్తాను. కమల, నేను రేపు బడికి వస్తానే. అలాగే కృష్ణ, బడిలో కలుద్దాం.
2: ఇప్పుడు దృశ్య శ్రవణ విద్యా వికాస కేంద్రం వారి మరొక విద్యా కార్యక్రమం.
3: మరొక విద్యా కార్యక్రమం 6వ తరగతి విద్యార్థుల కోసం సైన్స్లోని ఇంధనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు.
4: మావయ్య, మావయ్య, ఎప్పుడొచ్చారు?
5: ఒక గంట అయిందమ్మా, మీకోసమే ఎదురు చూస్తున్నాను.
6: మావయ్య బాగున్నారా?
5: బాగున్నానురా, నువ్వు బాగున్నావా?
6: బాగున్నాను. మావయ్య, నాకు డౌటు.
4: వీడొక ప్రశ్నల పుట్ట. మావయ్య అలా ఊరి నుండి దిగారో లేరో, ఇలా మొదలెట్టేవా నీ డౌట్ల చిట్టా?
5: నాకిది అలవాటే కదా మాలతి. సరే సరే, ఇంతకీ ఆ ఒక్క డౌట్ ఏంటో అడుగు మహేష్.
6: అదే మావయ్య, ఇంధనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు అంటే?
5: సరే చెప్తాను, కానీ ముందు మీరు లోపలికెళ్ళి స్నానం చేసి టిఫిన్ తినండి, ఆ తర్వాతే ఏదైనా.
4: అంటే ముందు మా బండి నడవడానికి మేం ఇంధనం వేసుకురావాలంటావు? సరే, రాగానే తమ్ముడితో పాటు నాకు కూడా కొన్ని వివరాలు చెప్పాలి, సరేనా మావయ్య?
5: అలాగే అలాగే.
6: మేం రెడీ మావయ్య, మేం అడిగింది చెప్పవా?
5: అలాగే తప్పకుండా చెప్తాను. ముందు నేను అడిగే ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాలి, సరేనా?
4: అలాగే మావయ్య.
5: అసలు ఇంధనం అంటే ఏమిటి?
6: మండే శక్తి కలిగినది ఇంధనం.
7: పెట్రోల్, డీజిల్, కిరోసిన్, సహజ వాయువులు, వీటినే ఇంధనాలు అంటారు.
8: మాలతి, నువ్వింకో ఇంధనం చెప్పడం మర్చిపోయావు. బొగ్గు కూడా ఇంధనమే కదా.
5: వెరీ గుడ్, వెరీ గుడ్. మరి ఈ ఇంధనాలు ఎక్కడ ఎలా తయారవుతాయో చెప్పండి.
4: ఇంధనాలు భూమి అడుగు పొరల్లో తయారవుతాయి మావయ్య.
6: వాతావరణ మార్పుల కారణంగా వృక్ష, జంతు అవశేషాలు భూమి అడుగు పొరల్లోకి చేరిపోయి శిలాజాలుగా ఏర్పడతాయి.
4: ఆ శిలాజాలే కొన్ని వేల సంవత్సరాలు గడిచేసరికి ఇంధనంగా రూపాంతరం చెందుతాయి. అవును కదా మావయ్య?
5: చాలా బాగా చెప్పారు. వృక్ష, జంతు శిలాజాల నుండి తయారవుతున్న ఇంధనాలు కాబట్టి వీటిని శిలాజ ఇంధనాలు అంటాం. మరి ఈ ఇంధనాన్ని వెలికి తీసినప్పుడు అది ఏ రూపంలో ఉంటుందో తెలుసా మీకు?
6: తెలీదు మావయ్య, చెప్పవా?
5: అయితే వినండి, ఇంధనం మనకు ముడి చమురు రూపంలో లభిస్తుంది. ఈ ముడి చమురునే వెలికి తీసి శుద్ధి చేస్తే పెట్రోల్, డీజిల్, కిరోసిన్ లాంటి ఇంధనాలు లభిస్తాయి.
4: ఈ ముడి చమురును ఎక్కడ శుద్ధి చేస్తారు మావయ్య?
5: ముడి చమురును శుద్ధి చేసే చమురు శుద్ధి కర్మాగారాలు మన దేశంలో మొత్తం 12 ఉన్నాయర్రా. వీటన్నింటిలో ఉత్తరప్రదేశ్లోని మధుర కర్మాగారం చాలా పెద్దది.
6: అంటే ఈ 12 కర్మాగారాల్లో తయారయ్యే ఇంధనంతోనే ఇన్ని వేల కార్లు, బండ్లు నడుస్తున్నాయన్నమాట.
5: అవును మరి, ప్రతి సంవత్సరం మన దేశంలో దాదాపు 28 మిలియన్ టన్నుల ముడి చమురు ఉత్పత్తి అవుతోంది. అయితే ఇంత పెద్ద పరిమాణంలో తయారవుతున్న ఇంధనం కూడా మన అవసరాలకు సరిపోవడం లేదు.
4: అవును, వాహనాల సంఖ్య పెరిగే కొద్దీ ఇంధన వాడకం కూడా పెరుగుతుంది కదా మావయ్య?
6: అలాగైతే వృక్ష, జంతు అవశేషాలు శిలాజాలుగా మారే కొద్దీ ఇంధన తయారు కూడా పెరుగుతూనే ఉంటుంది కదా?
5: కరెక్ట్ మహేష్, నువ్వు అన్నట్టు నిరంతరంగా ఇంధన ఉత్పత్తి జరుగుతూనే ఉంది. కానీ ఇంధనాన్ని మన ఉత్పత్తికి మించి వాడేస్తున్నాం, అది సంగతి.
4: అంటే తక్కువ పరిమాణంలో తయారవుతున్న ఇంధనాన్ని మనం విరివిగా, విచ్చలవిడిగా వాడేస్తున్నాం, అవునా మావయ్య?
5: అవునమ్మా.
6: అంటే వేల సంవత్సరాలు గడిస్తే గాని తయారవని ఇంధనాన్ని మనం ఎక్కువ మోతాదులో అతి కొద్ది కాలంలోనే ఖర్చు చేస్తున్నామన్నమాట.
4: ఇలాగైతే భవిష్యత్తులో మనకి ఇంధనాలు దొరకవా మావయ్య?

0: ఇప్పుడే అంతలా భయపడనవసరం లేదు. ప్రస్తుతానికైతే పెట్రోల్, పెట్రోలియం ఉత్పత్తులను విదేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. సరే, వార్తల టైమైంది. మాలతి, ఆ రేడియో ఆన్ చేయి.
1: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన ముడి చమురు ధర ప్రకారం పెట్రోల్ ధర కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా పెట్రోల్, గ్యాస్ ధరలు కూడా పెరుగుతాయని సమాచారం. వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.
0: అయ్యో, టైం చూసుకోలేదు. వార్తలు అయిపోయే టైంలో పెట్టుకున్నాం. సరే సరే, విన్నారుగా పిల్లలు, వార్తల్లో కూడా ఇంధనాల విషయమే, పెట్రోల్, గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలున్నాయట.
2: మావయ్య, ముడి చమురు ధరపైనే పెట్రోల్ ధర కూడా ఆధారపడి ఉంటుందా?
3: అసలు ఈ ఇంధనాల రేట్లను ఎలా నిర్ణయిస్తారో చెప్పవా మావయ్య?
0: ముడి చమురు శుద్ధి కర్మాగారాలు అంటే రిఫైనరీలకు చేరి అక్కడ శుద్ధి చేయబడుతుందని మీకు తెలుసు కదా. అలా శుద్ధి చేయడానికి అయ్యే ఖర్చుకు రిఫైనరీల లాభం జత చేయబడుతుంది.
2: అంటే ఈ ఖర్చంతా ఇంధనం రేటుకు కలుపుతారా?
0: అవును, అలా కలపడంతో పాటు ముడి చమురు నుండి వేర్వేరు ఇంధనాలను ఉత్పత్తి చేసే ప్రక్రియపై ఎక్సైజ్ డ్యూటీ కూడా విధిస్తారు. ఈ ఎక్సైజ్ డ్యూటీతో పాటు ఉత్పత్తుల విక్రయాలపై ఆయా రాష్ట్రాల్లో అమ్మకపు పన్నుతో కూడా కలుపుకుంటే ఇంధనం ధర తేలుతుంది.
2: అంటే భూమి లోపలి శిలాజ ఇంధనం పెట్రోల్ బంక్ చేరే వరకు అయిన ఖర్చంతా పెట్రోల్ ధరలో కలిసి ఉంటుందన్నమాట.
3: అయ్యో, ఇక ఇలా ఇంధనాల ధరలు క్రమక్రమంగా పెరిగిపోతూ ఉంటే పెద్దయ్యాక నేను నా మోటార్ సైకిల్ నడుపుకునేదెలా?
2: అందుకింకా చాలా టైం ఉంది. నువ్వు ఇప్పటినుంచి దిగులు పడుకు మహేష్.
3: అదేంటలా అంటావు? నేను పెద్దయ్యాక మోటార్ సైకిల్ నడుపుకోవాలా వద్దా?
0: నడుపుకుందో గాని మహేష్, నువ్వన్నట్టు క్రమేపీ ఇంధన ధరలు పెరగకుండా ఉండాలంటే ప్రత్యామ్నాయ ఇంధనాల వాడకం పెరగాలి. అయినా నువ్వు పెద్దవాడు అయ్యేసరికి ప్రత్యామ్నాయ ఇంధనాలు బాగా వాడుకలోకి వస్తాయిలే.
3: మావయ్యా మావయ్యా, ప్రత్యామ్నాయ ఇంధనాల గురించి చెప్పవా ప్లీజ్.
0: అలాగే మహేష్, తప్పకుండా చెప్తాను. శిలాజ ఇంధనాలతో సమానమైన శక్తిని విడుదల చేసే సహజ సిద్ధమైన వనరులే ప్రత్యామ్నాయ ఇంధనాలు. వీటి సహాయంతో తక్కువ ఖర్చుతో విద్యుదుత్పత్తి చేయవచ్చు, అలాగే వాహనాలను నడపవచ్చు.
3: అయ్ భలే బాగుంది. అయితే మావయ్య, ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలు ఏవి, అవి ఎన్ని రకాలు, అసలు వాటిని ఎలా ఉపయోగించుకోవాలి?
2: త్వరగా చెప్పండి మావయ్య, మీరు చెప్పడమే ఆలస్యం. వీడి వాలకం చూస్తుంటే ఇప్పటికిప్పుడే ప్రత్యామ్నాయ ఇంధనంతో పాటు నడిచే మోటార్ సైకిల్ తయారు చేసేసేలా ఉన్నాడు.
0: అలా చురుకుగా ఉండడమే మనకు కావలసింది. సరే సరే, చెప్తాను వినండి. సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి, బయోగ్యాస్, బయోడీజిల్, ఇవి ప్రత్యామ్నాయ ఇంధనాలు. ఇవన్నీ మనకు ప్రకృతి సిద్ధంగా లభించే సహజ వనరులే.
2: అయితే మావయ్య, ఈ వనరుల నుండి శక్తిని ఎలా గ్రహించాలి? ఆ శక్తిని ఎలాంటి పనుల కోసం ఉపయోగించుకోవచ్చు?
0: మొదట సౌరశక్తి గురించి చెప్పుకుందాం. సౌరశక్తి అంటే సూర్యకిరణాల్లో ఉండే శక్తి అని మీకు తెలుసు కదా. ఆ శక్తిని సోలార్ ప్లేట్ల సహాయంతో గ్రహించి ఆ శక్తితో వాటర్ హీటర్లు, సోలార్ కుక్కర్లు, ఇంకా తేలికపాటి వాహనాలను నడిపించవచ్చు. ఇంతేకాకుండా కృత్రిమ ఉపగ్రహాలు కూడా విద్యుత్తు కోసం ఈ సౌరశక్తిపైనే ఆధారపడి పనిచేస్తాయి. సరే, ఇప్పుడు పవనశక్తి గురించి చెప్పుకుందాం.
3: పవనం అంటే గాలి. అంటే గాలికి కూడా శక్తి ఉంటుందా మావయ్యా?
4: బలంగా వీచే గాలికి చెట్లు ఊగిపోవడం మీరు చూసే ఉంటారు. అంటే గాలికి శక్తి ఉన్నట్టేగా.
0: ఆ శక్తిని గాలిమరల ద్వారా గ్రహించి విద్యుదుత్పత్తి చేయవచ్చు. ఇక జలశక్తి అంటే వేగంగా ప్రవహించే నీటి ఉధృతితో జరించే శక్తి. ఇందుకోసం ఎత్తు నుండి నీరు కిందకు పడుతున్నప్పుడు టర్బైన్ల సహాయంతో విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తును ఉత్పత్తి చేసే విధానం ఇదే.
3: మావయ్యా, నాకింకో డౌట్.
2: ఇంకెందుకు లేటు, అడుగు.
3: విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ విద్యుత్ కేంద్రాలుండగా ఈ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్తును ఉత్పత్తి ఎందుకు చేస్తారు?
0: మంచి ప్రశ్న అడిగావు మహేష్. థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే ముడి పదార్థం ఏది?
3: బొగ్గు.
0: అవునా?

0: మరి బొగ్గు శిలాజ ఇంధనం. నిరంతర విద్యుత్ ఉత్పత్తి కోసం బొగ్గుని అదే పనిగా ఉపయోగిస్తూ పోతే ఆ శిలాజ ఇంధన నిల్వలు అడ్గంటిపోతాయి. అందుకని బొగ్గుకి ప్రత్యామ్నాయంగా విద్యుత్ ఉత్పత్తి కోసం సమృద్ధిగా చవకగా లభించే నీటిని ఉపయోగిస్తున్నారన్నమాట.
1: సౌరశక్తి, పవనశక్తి, జలశక్తి గురించి చక్కగా అర్థమైంది మావయ్య. ఇక బయోగ్యాస్, బయోడీజిల్ వీటి గురించి కూడా చెప్పరు?
0: తప్పకుండానమ్మా. భూమి అడుగున లభించే సహజ వాయువులతో సమానంగా అంతే శక్తిని కలిగి ఉండే మరో ప్రత్యామ్నాయ ఇంధనమే బయోగ్యాస్. జీవుల నుండి వెలువడే వ్యర్థ పదార్థాలు ఆక్సిజన్ లేని వాతావరణంలో విఘటనం చెందించినప్పుడు ఒక వాయువు వెలువడుతుంది. ఆ వాయువే మిథేన్. అదే బయోగ్యాస్. పల్లెటూళ్లలో గ్రామీణులు పశువుల పేడను ఉపయోగించి ఇళ్ల దగ్గరే బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేసుకుని వంట గ్యాస్గా ఉపయోగించుకుంటున్నారు. ఇంకా ఈ బయోగ్యాస్తో లైట్లు కూడా వెలిగించుకోవచ్చు. కొన్ని సముద్ర తీర ప్రాంతాల్లో కెల్ప్స్ అనే సముద్రపు కలుపు మొక్కల్ని బయోగ్యాస్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారు.
2: మావయ్య, మరి బయోడీజిల్ అంటే?
0: ఇదిగో అక్కడికే వస్తున్నా. శిలాజ ఇంధనమైన డీజిల్కు ప్రత్యామ్నాయ ఇంధనమే బయోడీజిల్. ఈ బయోడీజిల్ను జట్రోపా మొక్కల నుండి తీసిన నూనెతో తయారు చేస్తారు. ప్రస్తుతానికి ఈ ఇంధనం పూర్తి స్థాయిలో వినియోగంలోకి రాకపోయినా భవిష్యత్తులో బయోడీజిల్ ఉత్పత్తి, వినియోగం బాగా పెరిగే అవకాశాలున్నాయి.
2: ఈరోజు ఇంధనాల గురించి మాకెన్నో విషయాలు చెప్పారు మామయ్య.
1: నీ డౌట్లన్నీ క్లియర్ అయ్యాయా? ముందు ఆ విషయం చెప్పు. తీరా మామయ్య ఊరెళ్ళిపోయాక కొత్త కొత్త డౌట్లతో నా ప్రాణాలు తోడేయద్దు.
2: చివరాఖరుగా ఒకే ఒక్క డౌట్ మిగిలిపోయింది మామయ్య.
0: అడుగు మహేష్.
2: శిలాజ ఇంధనం నిల్వలు తరిగిపోకుండా ఉండాలంటే ఇంధనాన్ని పొదుపుగా వాడాలని చెప్పావుగా మామయ్య. మరి ఆ పొదుపు సూత్రాలేంటో కూడా చెప్తావా?
0: తప్పకుండా. ఇంధనం పొదుపు చేయాలంటే తక్కువ దూరాలకు మోటార్ సైకిలు, కార్లు లాంటి వాహనాలను ఉపయోగించకుండా కాలినడకనే వెళ్ళాలి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తే స్వంత వాహనాలకు బదులుగా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే బస్సులు, రైళ్లు ఉపయోగించాలి. వాహనాలను తక్కువ వేగంతో నడపడం, సిగ్నల్స్ దగ్గర ఆగినప్పుడు ఇంజన్ ఆఫ్ చేయడం చేస్తుండాలి. వాహనాలను క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తూ ఉండాలి. తక్కువ ఇంధనంతో ఎక్కువ దూరం ప్రయాణించేలా వాహనాల యంత్ర భాగాల నిర్మాణంపై పరిశోధన నిరంతరం జరగాలి.
1: థ్యాంక్యూ మావయ్య. ఇంధనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలతో పాటు ఇంధన పొదుపు సూత్రాలు కూడా మాకు బాగా తెలిసాయి.
2: అవునవును, నా డౌట్లన్నీ క్లియర్ అయ్యాయి. ఈ టాపిక్ గురించి ఎన్ని ప్రశ్నలు అడిగినా ఇట్టే చెప్పేయగలం.
0: అలాగా అయితే ఇంధనాల గురించి మీరిప్పటి వరకు ఏం నేర్చుకున్నారో ముఖ్యాంశాలు చెప్పండి.
1: భూమి అడుగు పొరల్లో నిక్షిప్తమైన వృక్ష, జంతు కళేబరాలే కొన్ని వేల సంవత్సరాలు గడిచేసరికి శిలాజ ఇంధనంగా రూపాంతరం చెందుతాయి.
2: ఈ శిలాజ ఇంధనాన్ని వెలికితీసి చమురు శుద్ధి కర్మాగారాల్లో శుద్ధి చేసి వినియోగానికి అనుకూలంగా తయారు చేయడం జరుగుతుంది.
1: ఇంధన వినియోగం పెరిగిపోవడంతో ఉత్పత్తికి, వినియోగానికి మధ్య వ్యత్యాసం పెరిగిపోయి ఇంధన ధరలు క్రమేపీ పెరిగిపోతున్నాయి.
2: విచ్చలవీడి వినియోగం కారణంగా శిలాజ ఇంధనాలు పూర్తిగా అడుగంటిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రత్యామ్నాయ ఇంధనాలైన సౌరశక్తి, జలశక్తి, పవనశక్తి, బయోగ్యాస్, బయోడీజిల్ల వినియోగం పెరగవలసిన అవసరం ఉంది.
1: ఈ ప్రత్యామ్నాయ ఇంధనాలు సహజ సిద్ధ వనరులైన సూర్యరశ్మి, గాలి, నీరు, వ్యర్థ పదార్థాలు, మొక్కల ద్వారా తయారవుతాయి. కాబట్టి ఖర్చు తక్కువ, ఫలితం ఎక్కువ.
2: శిలాజ ఇంధనాలను పొదుపుగా వాడుకోగలిగితే ఇంధన ధరలు కూడా అదుపులో ఉంటాయి.
1: రిఫైనరీలలో చమురు శుద్ధికి అయ్యే ఖర్చుకు రిఫైనరీల లాభం కూడా కలిపి ఎక్సైజ్ డ్యూటీతో పాటు ఆయా రాష్ట్రాల్లో ఇంధనం అమ్మకపు పన్ను కూడా జత చేస్తే అసలు ఇంధనం ధర తెలుస్తుంది.
2: ఇక చివరగా తేలికైన, అందరికీ వీలైన ఇంధన పొదుపు చిట్కాలు పాటించగలిగితే శిలాజ ఇంధనాలను ఎక్కువ కాలం ఉపయోగించుకోవచ్చు.
0: 100కి 100 మార్కులు కొట్టేశారర్రా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇలాగే పాఠాలు కూడా చక్కగా వంట పట్టించుకొని పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవాలి, సరేనా?
1: తప్పకుండా తెచ్చుకుంటాం మావయ్య.
2: అలాగే మావయ్య.
0: వెరీ గుడ్.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా

ఆరవ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం అకార సంధి, మరొక విద్యా కార్యక్రమం ఆరవ తరగతి విద్యార్థుల కోసం సైన్స్లోని ఇంధనాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: అది.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: FM 90.4.
1: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
2: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
1: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల విష్ణుపూర్ భీమవరం. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
2: నేను మీ విజయ.
1: ఎలా ఉన్నావమ్మా? బాగున్నారా?
2: నేను చాలా చాలా బాగున్నానయ్యా. మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో, మరి ఈ రోజు మే 30వ తేదీ కదా, మరి చరిత్రలో ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా మన భారతదేశంలో మరి పత్రికా రంగానికి ఈ రోజు ఒక పండుగ రోజు లాంటిది కూడా అన్నమాట.
1: అవునమ్మా, 1826 మే 30వ తేదీన మన దేశంలో మొట్టమొదటి హిందీ వారపత్రిక ఉదంతా మార్తాండ్ కలకత్తా నుండి ప్రారంభమైందన్నమాట. అందుకే ప్రతి ఏటా ఈ రోజుని మనం హిందూ జర్నలిజం దినోత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. సమాజంలో మార్పు కోసం నాటి పత్రికలు చేసిన కృషి నిజంగా అమోఘం అనుకో.
2: చాలా చక్కటి విషయం అయితే చెప్పావన్నయ్య. మరి అలానే అంతరిక్ష పరిశోధనల చరిత్రలో కూడా ఈ రోజుకు ఒక మైలురాయి అనేది ఉంది. మరి 1971 మే 30న అమెరికాకు చెందిన నాసా అంతరిక్ష సంస్థ మెరినర్ 9 అనే ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇది వేరే గ్రహం కక్షలోకి విజయవంతంగా ప్రవేశించిన మొట్టమొదటి మానవ నిర్మిత ఉపగ్రహంగా చరిత్ర అనేది సృష్టించిందనమాట.
1: చాలా బాగుందమ్మా, ఇది సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా కీలక పాత్ర పోషించింది కదా.
2: అవునన్నయ్య.
1: ఇక మన భారతదేశ రాజకీయ చరిత్ర విషయానికి వస్తే 1987 మే 30న గోవా రాష్ట్రానికి పూర్తి స్థాయి రాష్ట్ర హోదా లభించిన రోజు అన్నమాట. అంతకు ముందు వరకు డమన్ అండ్ దీవితో కలిసి కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న గోవా ఈ రోజునే భారతదేశంలో 25వ రాష్ట్రంగా అవతరించింది.
2: ఇకపోతే కళారంగం విషయానికి వస్తే ఈ రోజు ఒక గొప్ప దర్శకుడిని మనం గుర్తు చేసుకోవాలి. మరి భారతీయ సినిమాకు అంతర్జాతీయంగా

0: ఎంతో గుర్తింపు తెచ్చిన బెంగాలీ ప్రసిద్ధ చిత్ర దర్శకుడు రితు పర్నోఘోష్ 2013 మే 30 మరణించారు. ఇక ఆయన తీసిన సినిమాలు సమాజంలోని ఎన్నో సున్నితమైన కోణాలను ఆవిష్కరించాయన్నమాట. ఇందాక మనం చరిత్రలో అంతర్జాతీయ విశేషాలు మాట్లాడుకున్నాం కదా, కానీ మన తెలుగు చలనచిత్ర రంగానికి మే 30వ తేదీతో ఎంతటి బలమైన బంధం ఉందో తెలుసా? మరి టాలీవుడ్ భీష్ముడిగా తొలితరం మూకీ టాకీ సినిమాలకు దర్శకత్వం వహించిన మహానుభావుడు ఎర్రగుడిపాటి వరదరావు అంటే వైవీరావు గారు మరి 1903లో ఇదే రోజున జన్మించారన్నమాట. ఆయన నటుడిగా నిర్మాతగా తెలుగు సినిమా పునాదులను బలంగా వేశారు.
1: అవునమ్మా, ఆయన మన తెలుగు వారికి చాలా గర్వకారణం. ఇక సాహిత్యం విషయానికి వస్తే 1908 మే 30వ తేదీన జన్మించిన రాచర్ల తిప్పయ్య గుప్తా గారిని మనం మర్చిపోలేం. ఆయన తన కవిత్వంతో రచనలతో ఆ రోజుల్లోనే ఎంతో మంది పాఠకుల్ని ఆకట్టుకున్నారు. అలాగే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన వీరుడు ఉద్యమకారుడు కంచనపల్లి పెద వెంకటరామారావు గారు కూడా 1921లో ఇదే రోజున జన్మించి మన తెలంగాణ పోరాట చరిత్రలో నిలిచిపోయారు. వీళ్ళందరూ ఎంతటి మహానుభావులు కదా. ఇక మనకి బాగా పరిచయం ఉన్న నటుడు రచయిత ఎల్బి శ్రీరామ్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 1952 మే 30వ తేదీన జన్మించిన ఆయన తనదైన సహజ నటనతో హాస్యంతో భావోద్వేగాలతో తెలుగు ప్రేక్షకుల్ని దశాబ్దాలుగా అలరిస్తూనే ఉన్నారు. కేవలం నటుడుగానే కాకుండా సంభాషణల రచయితగా ఆయన రాసిన ఎన్నో మాటలు ఇప్పటికీ మనల్ని ఆలోచింపజేస్తూనే ఉన్నాయి.
0: నిజమేనయ్య, ఇక ఎల్బి శ్రీరామ్ గారి డైలాగ్స్ మరి ఎవర్ గ్రీన్ అనుకో. ఇదే రోజున మరి కోలీవుడ్ లో బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కెఎస్ రవికుమార్ గారు కూడా 1958లో జన్మించారు. ఇక రజనీకాంత్ ముత్తు అలానే నరసింహ కమల్ హాసన్ దశావతారం లాంటి భారీ చిత్రాలను తెరకెక్కించిన ఘనత అయింది. ఇక కమర్షియల్ సినిమాలను జనరంజకంగా తీయడంలో కూడా ఆయన శైలి అద్భుతమే అనుకో.
1: అవునమ్మా, ఆయన సినిమాలు ఎప్పుడు ఎంటర్టైనింగ్ గానే ఉంటాయి. ఇక సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న గోపి సుందర్ గారు 1977 మే 30 జన్మించారు. మలయాళంతో పాటు తెలుగులో గీతా గోవిందం మజ్ను వంటి చిత్రాలకు ఆయన అందించిన మెలోడీస్ యూత్ని ఎంతగానో ఊపేశాయి. గాయకుడిగా సంగీత దర్శకుడిగా ఆయన ప్రయాణం నిజంగా ఎందరికో స్ఫూర్తిదాయకం.
0: కరెక్ట్ అన్నయ్య, ఇక ఆయన పాటలు ఇప్పటికీ కూడా మన ప్లే లిస్ట్ లో మోగుతూనే ఉంటాయి. ఇక మెగా కాంపౌండ్ నుండి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు శిరీష్ కూడా మరి 1987 మే 30వ తేదీనే జన్మించారు. మరి కొత్త జంట, శ్రీరస్తు, శుభమస్తు వంటి చిత్రాలతో వైవిధ్యమైన నటనను కనబరిచారు. ఇక అల్లు అరవింద్ గారి కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నాడు.
1: అవునమ్మా, ఇక నేటి తరం కథానాయిక అవంతిక మిశ్రా కూడా 1992 మే 30వ తేదీనే జన్మించారు. మాయా, వైశాఖం వంటి తెలుగు చిత్రాలతో పాటు తమిళ చిత్రాల్లో నటిస్తూ ఈ గ్లామరస్ బ్యూటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉన్నారు.
0: అవునన్నయ్య, మరి మే 30వ తేదీన ఎంతో మంది ప్రతిభావంతులు జన్మించి సమాజానికి కళారంగానికి ఎనలేని సేవలు అందించారు. ఇందాక మనం మే 30న జన్మించిన ప్రముఖుల గురించి ముచ్చటించుకున్నాం కదా, కానీ ఇదే రోజున దేశం గర్వించదగ్గ కొందరు గొప్ప వ్యక్తులను మనం కోల్పోయాం కూడా. ముఖ్యంగా వైద్య రంగంలో విశేష సేవలు అందించి పద్మశ్రీ పురస్కారం అందుకున్న ప్రముఖ భారతీయ వైద్యుడు రుమటాలజిస్ట్ డాక్టర్ ఎంఎన్ ఫాసే గారు 2002 మే 30న కన్నుమూశారు. కీళ్లవాతం, రుమటాలజీ అనే వ్యాధుల పరిశోధనలు, చికిత్సలో ఆయన చేసిన కృషి ఎంతో మంది రోగుల జీవితాల్లో వెలుగులు నింపిందే అనుకో.
1: నిజమమ్మా, అందుకే వైద్యో నారాయణో అర్హి అంటారు కదా, ఆయన సేవలు నిజంగా చిరస్మరణీయం. తర్వాత సాహిత్య లోకానికి వస్తే తెలుగు కవిత్వానికి అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన ఆధునిక కవిత్వ దిగ్గజం, విమర్శకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గుంటూరు శేషేంద్ర శర్మ గారు 2007 మే 30న పరమపదించారు. ఆయన రాసిన నా దేశం నా ప్రజలు లాంటి కావ్యాలు, సాహితీ విమర్శలు తెలుగు భాష ఉన్నంత వరకు పాఠకుల గుండెల్లో నిలిచిపోతాయనుకో.
0: అవునన్నయ్య, మరి ఎంతటి గొప్ప కవి శేషేంద్ర శర్మ గారు. అలానే మన దేశ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించిన ప్రముఖ భారత చరిత్రకారుడు బలరాం నందా గారు కూడా 2010 మే 30వ తేదీన కన్నుమూశారు. మహాత్మాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, గోపాలకృష్ణ గోఖలే వంటి మహానుభావుల జీవిత చరిత్రలను, భారత స్వాతంత్ర్య ఉద్యమ ఘట్టాలను ఆయన ఎంతో నిష్పాక్షికంగా అద్భుతంగా గ్రంథస్థం చేసి దేశానికి పెద్ద సంపదను అందించారు.
1: అవునమ్మా, చరిత్రని భద్రపరచడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆయన పని చాలా అద్భుతంగా చేశారనుకో. ఇక చివరిగా మన తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కుగా ఉండి దాదాపు 150 చిత్రాలకు పైగా దర్శకత్వం వహించి గిన్నీస్ రికార్డు సృష్టించిన దర్శకరత్న మాజీ

0: మాజీ కేంద్ర మంత్రి దాసన్ నారాయణరావు గారు 2017 మే 30 స్వర్గస్థులయ్యారు. కేవలం దర్శకుడుగానే కాకుండా రచయితగా, నిర్మాతగా, నటుడిగా, రాజకీయ నాయకుడిగా ఆయన సృష్టించిన ప్రభంజనం తెలుగు చిత్రసీమ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయం. ఏమంటావు?
1: ఇక దాసరి గారు లేని లోటు తెలుగు సినిమా రంగానికి ఎప్పటికీ తీర్చలేనిది. వైద్యం, సాహిత్యం, చరిత్ర, సినిమా ఇలా విభిన్న రంగాల్లో దేశ కీర్తి ప్రతిష్టలను పెంచిన ఈ నలుగురు మహానుభావుల వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు ముచ్చట్లు వేదిక వారిని మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ నివాళులర్పిద్దాం.
0: సరేనమ్మా, మరి మే 30 అనే పేజీలో ఎన్నో విశేషాలు ఉన్నాయి కదా. మరి మనం ఈరోజు మాట్లాడుకోబోయే టాపిక్లోకి వెళ్లబోయే ముందు మన శ్రోతలకి ఒక మంచి పాట వినిపిద్దామా?
1: తప్పకుండానయ్యా. లిజనర్స్, మరి ఇంకెందుకు కలిస్తే మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: సో లిజనర్స్, వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈరోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ ఏంటి, మరి దేని గురించి మాట్లాడుకుందాం, మరి నాకు అదే విధంగా మన శ్రోతలకు కూడా ఒక్కసారి చెప్పమ్మా.
3: తప్పకుండా. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఉచిత సలహాల హోరు.
2: అబ్బో,
3: ఈరోజు మనం అసలు ఖర్చు లేని, ఎప్పుడు స్టాక్ ఉండే ఒక విచిత్రమైన వస్తువు గురించి మాట్లాడుకుందాం. మరి అదేంటి తెలుసా?
2: ఏంటో?
3: సలహా. మన దేశంలో రూపాయి ఖర్చు లేకుండా అడక్కపోయినా లీటర్ల కొద్దీ దొరికేది ఇదొక్కటే. నీకు చిన్న తుమ్మొస్తే చాలు, చుట్టుప్రక్కల వాళ్ళంతా కూడా ఒక్క నిమిషంలో MBBS డాక్టర్లు అయిపోతారు. ఇక ఆ రంగు టాబ్లెట్ వేసుకో, ఈ ఆకు రసం తాగు అంటూ ఫ్రీ క్లినిక్ పెట్టేస్తారు. అసలు జనాలు ఎందుకింత ఉదారంగా సలహాలు ఇచ్చేస్తుంటారో నాకైతే అసలు అర్థం కాదనుకో.
2: ఎందుకంటే సలహాలు ఇవ్వడానికి రూపాయి ట్యాక్స్ పడదు కదా, పైగా మన వాళ్ళకి సమాజ సేవ చేయాలనే తపనెక్కువ. నిన్న నాకు చిన్న తలనొప్పి వస్తే పక్కింటి ఆయన వచ్చి డిప్రెషన్ తగ్గడానికి యోగా చేయమన్నారు. ఎదురింటి ఆవిడేమో లాయర్లాగా మారిపోయి, ఆఫీసులో మీకు వర్క్ ప్రెషర్ ఎక్కువైపోయింది, కేసు వేసేయండి అని ఆవిడంది. కిరాణా కొట్టతను మాత్రం సైంటిస్ట్లు ఆలోచించి ఇదంతా గ్లోబల్ వార్మింగ్ ఎఫెక్ట్ అని తేల్చేశాడు. నాకు వచ్చిన చిన్న తలనొప్పికి వీళ్ళు ప్రపంచ సమస్యలన్నింటినీ లింక్ చేసేసారనుకో. అసలు నా బాధ ఏంటంటే వీళ్ళ సలహాలు విన్న తర్వాత నా తలనొప్పి కాస్త మైగ్రేన్లా మారిపోయిందేమో అని డౌట్.
3: నిజమే అన్నయ్య, మన వాళ్ళ టాలెంట్ ముందు పెద్ద పెద్ద రీసెర్చర్లు కూడా తల వంచాల్సిందే. మరొకసారి అనిపిస్తూ ఉంటుంది, ఈ సలహాలు ఇచ్చేవాళ్ళందరినీ కలిపి మరి ఒలింపిక్స్కి పంపితే ఖచ్చితంగా అన్ని గోల్డ్ మెడల్స్ మనకే వస్తాయి. మరి ఎందుకంటే ఇక్కడ ప్రతి ఒక్కరికి అన్ని విషయాలు తెలిసిపోతుంటాయి. సచిన్ టెండూల్కర్ ఎలా బ్యాటింగ్ చేయాలో గల్లీలో ఉంటే సుబ్బారావు సలహా ఇస్తాడు. ఇక ఇస్రో వాళ్ళు రాకెట్ ఎలా వదలాలో ఆటో డ్రైవర్ అప్పారావు చెప్తాడు. వాళ్ళ సొంత జీవితంలో ఏ నిర్ణయం సరిగా తీసుకోలేరు, కానీ పక్కవాడి లైఫ్ని మాత్రం ఎలా సెట్ చేయాలో వీళ్ళ దగ్గర బ్లూ ప్రింట్ రెడీగా ఉంటుందనుకో.
2: కరెక్ట్గా చెప్పావమ్మా, సొంతిల్లు తగలబడుతుంటే పక్కోడి ఇంట్లో దీపం సరిగ్గా వెలగడం లేదని సలహా ఇచ్చే బ్యాచ్ మట్టు వీళ్ళందరూ కూడా. పోని వాళ్ళు చెప్పిన సలహా విని మనం ఏదైనా తేడా వస్తే, నేను ముందే చెప్పా కదా నా మాట వింటే ఇలా అయ్యేదా అని మళ్ళీ మనల్ని బ్లేమ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ పొరపాటు నా సలహా వర్కౌట్ అయితే మాత్రం చూసావా నా వల్లే నీ బతుకు బాగుపడింది అని కాలరు ఎగరేస్తూ ఉంటారు.
3: ఏదేమైనా సమస్య మనదైనప్పుడు పరిష్కారం కూడా మన ఆలోచన నుండే రావాలి. పక్క వాళ్ళ సలహాల్ని రేడియోలో పాటల్లో వినేసి వదిలేయాలి తప్ప సీరియస్ గా తీసుకుంటే మాత్రం ఒక్కేపోతాం.
2: అవునమ్మా, కరెక్ట్ గా చెప్పు. ఇందాక మనం చెప్పుకున్నది ఒకెత్తి అయితే ఈ రెండో టైపు జనాలు అసలు నెక్స్ట్ లెవెల్ అనుకో. వీళ్ళని మనం పిలవక్కర్లేదు, అడగక్కర్లేదు. అసలు మనకి ఆ సమస్య ఉందని మనకే తెలియకముందే వీళ్ళు ఎంట్రీ ఇచ్చేస్తూ ఉంటారు. నువ్వు బజార్లో నడుచుకుంటూ వెళ్తుంటే చాలు, నీ చెప్పు తెగినా చేతిలో క్యారీ బ్యాగ్ చిరిగినా వీళ్ళు దూరిపోతారు. అలాంటి ప్లాస్టిక్ బ్యాగ్ వాడకూడదు, ఆ పలానా సందులో జనపనార సంచులు అమ్ముతున్నారు అక్కడికి వెళ్ళు అంటూ అడ్రస్తో సహా రెడీమేడ్గా సలహా ఇచ్చేస్తూ ఉంటారు. వీళ్ళకి భూమి గుండ్రంగా ఉందనే విషయం దగ్గర నుంచి పక్కింటి పూలకుండీలో ఏ ఎరువు వేయాలో అనే వరకు ప్రతి దాంట్లోనూ ప్రవేశం ఉంటుంది.
3: అవునన్నయ్య, నిజంగా వీళ్ళ దగ్గర అన్ని విషయాలకి కూడా వన్ సైజ్ ఫిట్స్ ఆల్ లాగా రెడీమేడ్ సలహాలు ఎప్పుడూ స్టాక్ ఉంటాయనుకో. హోటల్కి వెళ్ళి మనం దోశ ఆర్డర్ ఇస్తే పక్క టేబుల్ నుంచి

0: చి ఈ వయసులో మసాలా దోశలు ఎందుకు, ఇడ్లీ తింటే ఆరోగ్యం అని లెక్చర్ ఇస్తారు. అంతెందుకు, మనం కొత్తగా ఏ కారు కొనాలో, ఏ బ్రాండ్ బట్టలు వేసుకోవాలో, ఆఖరికి మన పిల్లలకి ఏ పేరు పెట్టాలో కూడా వీళ్లే డిసైడ్ చేస్తారనుకో. మరి వీళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఒక్కోసారి ముచ్చటేస్తుంది. ప్రపంచంలో ఏ సైంటిస్ట్ కనిపెట్టని రహస్యాలన్నీ కూడా వీళ్ల జేబులోనే ఉన్నట్లు బిల్డప్పిచ్చేస్తూ ఉంటారు.
1: కరెక్ట్ గా చెప్పమ్మా, వీళ్ల మెదడు ఒక గూగుల్ సెర్చ్ ఇంజిన్ లాంటిది. కాకపోతే గూగుల్ అయినా మనం టైప్ చేస్తేనే ఆన్సర్ ఇస్తుంది, కానీ వీళ్ళు మాత్రం మన నోరు తెరవకముందే పాపప్ యాడ్స్ లాగా వచ్చేస్తూ ఉంటారు. నిన్న మా ఫ్రెండ్ ఒకడు ఇల్లు కట్టుకుందాం అని ప్లాన్ గీస్తుంటే ఒక దారిని పోయే దానయ్య ఒక ఆయన చూసి, ఇక్కడ కిటికీ వద్దు, అక్కడ బెడ్రూమ్ వద్దు, అసలు ఈ ప్లానే బాగోలేదు అని మొత్తం మార్పించేశాడు. తీరా చూస్తే ఆ సలహా ఇచ్చినైనా సొంతంగా ఇల్లు కట్టడం దేవుడెరుగు, కనీసం ఒక ఇటుకు కూడా ఎప్పుడూ ఎత్తలేదు. సమాజంలో ఇలాంటి మేధావుల వల్లే సగం మంది సొంత నిర్ణయాలు తీసుకోలేక కన్ఫ్యూజ్ అయిపోతూ ఉన్నారు.
0: అవునన్నయ్య, వీళ్ళు మన పర్సనల్ విషయాల్లో దూరినప్పుడు వచ్చే చిరాకు అంతా ఇంత కాదనుకో. మరి నీకు పెళ్ళై 5 ఏళ్లు దాటింది కదా, ఇంకా పిల్లలు లేరేంటి, బ్రా హాస్పిటల్కి వెళ్ళు, ఈ బాబా దగ్గరికి వెళ్ళు అని పర్సనల్ స్పేస్ లోకి తలదూర్చేస్తూ ఉంటారు. మన బడ్జెట్ ఎంత, మన ప్రాబ్లమ్స్ ఏంటి అని అస్సలు ఆలోచించరు. ఇక వీళ్ళ సలహాలు వినుకుండేది హెల్పింగ్ నెట్లే కాదు, కేవలం నాకు అన్నీ తెలుసు అన్ని చూపించుకునే ఈగో మాత్రమే. ప్రతి చిన్న విషయానికి వీళ్ళిచ్చే ఉచిత సలహాలు వింటూ ఉంటే, నాయన నీ సలహా నీ దగ్గరే ఉంచుకో, నన్ను నా దారిన బతకనివ్వు అని గట్టిగా అరవాలనిపిస్తుంది అనుకో.
1: పెర్ఫెక్ట్ గా చెప్పావమ్మా, అందుకే ఇలాంటి సర్వజ్ఞుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. వాళ్ళు వచ్చి సలహా ఇస్తున్నప్పుడు చాలా శ్రద్ధగా వింటున్నట్టు నటిస్తూ తల ఊపాలి. వాళ్ళు చెప్పిందంతా అయిపోయాక, చాలా బాగా చెప్పారు, మీ సలహాను నేను ఖచ్చితంగా నా నెక్స్ట్ జన్మలో ఫాలో అవుతా అని ఒక్క నవ్వు నవ్వాలి. ఇంతవరకు మాట్లాడుకుంది ఒకతైతే మన బంధువులు ఇచ్చే సలహాలు అస్సలు సిస్సలైన సునామీ అనుకో. వాళ్ళకి మన మీద ఎంత ప్రేమో గాని మన ఇంట్లో ఏ చిన్న సమస్య వచ్చినా మేమున్నామంటూ ఫ్లైట్ ఎక్కేస్తారు.
0: మరి వచ్చి రాగానే ఒక డైలాగ్ వదులుతారు చూడు, ఏదో నాకు తోచిన సలహా నేను చెప్తున్నాను, ఆ తర్వాత మీ ఇష్టం బాబు అని చాలా సాత్వికంగా అంటారు. కానీ కట్ చేస్తే ఆ సలహా వెనుక ఎంత పెద్ద పొలిటికల్ స్కెచ్ ఉంటుందో మనకి తర్వాతగానే అర్థం కాదు. వీడు మామూలు స్కెచ్ వేయరు, అసలు ఐబీ సిబిఐ కంటే ఫాస్ట్ గా ఇన్ఫర్మేషన్ లాగేస్తారనుకో.
1: కరెక్ట్ అమ్మా, మనం ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చి దాన్ని ఇంట్లో ఎవరితోనో డిస్కస్ చేసి ఉంటాం కదా, ఆ ముచ్చట ఎలాగో అలాగా మన ఇంటర్నల్ సోర్సెస్ ద్వారా ఈ బంధువులకి ముందే లీక్ అయిపోతుంది. అంతే, వీళ్ళు వెంటనే సీన్లోకి ఎంట్రీ ఇచ్చి మనం ఏది చేద్దాం అనుకున్నామో కరెక్ట్ గా దాన్నే వాళ్ళ సొంత సలహాలాగా మన ముఖాన్ని పడేస్తారు. మనం షాక్ అయ్యి, అవును కదా మేం కూడా ఇదే అనుకుంటున్నాం అనగానే, చూసావా నా అనుభవం అలాంటిది, నేను ముందే గెస్ చేసా అని క్రెడిట్ మొత్తం వాళ్ళ అకౌంట్ లోకి వేసేసుకుంటూ ఉంటారు.
0: నిజంగా వీళ్ళ మైండ్ గేమ్స్ కి ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చునుకో. మనం ఒకవేళ లేదు మేం వేరేలా అనుకుంటున్నా అని చెప్తే చాలు, వెంటనే వాళ్ళ ముఖాలు నల్లగా అయిపోతాయి. నేను మీ మంచి కోరే కదా చెప్పా, నా మాట ఎందుకు వింటారులేండి, మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి అంటూ సెంటిమెంట్ అస్త్రం విసురుతారు. ఇక్కడ కామెడీ ఏంటంటే వాళ్ళు మొదట చెప్పేటప్పుడు మాత్రం తర్వాత మీ ఇష్టం అంటారు, కానీ తీరా మనం మన ఇష్టం చూపిస్తే మాత్రం అస్సలు తట్టుకోలేరు. మళ్ళీ సేఫ్ జోన్ లో పడేస్తూనే వాళ్ళ మాట నెగ్గించుకుని సైకాలజీ అనుకో వీళ్ళది.
1: కరెక్ట్ అమ్మా, వీళ్ల వల్ల వచ్చే ఇంకో పెద్ద తలనొప్పి ఏంటో తెలుసా, రేపు పొరపాటున ఆ నిర్ణయం వల్ల ఏ చిన్న తేడా వచ్చినా నేను ముందే చెప్పాను కదా, వీళ్ళు నా మాట వినకుండా ఈగోకు పోయి చెడగొట్టుకున్నారు అని ఊరంతా దండోర వేస్తారు. అదే సక్సెస్ అయితే మాత్రం బంధువుల ఫంక్షన్ అన్నింటిలోనూ కాలర్ ఎగరేస్తూ, ఆ రోజు నేను వెళ్ళి ఆ సలహా ఇవ్వబట్టే కదా, వాళ్ళు ఆ పొజిషన్లో ఉన్నారు అని బిల్డప్ ఇచ్చుకుంటూ ఉంటారు. అంటే హెడ్ పడినా వాళ్ళదే, టైల్ పడినా వాళ్ళదే అన్నమాట. మన ఐడియాలనే మనకి రీసైకిల్ చేసి అమ్మి మళ్ళీ మన దగ్గరే మార్కులు కొట్టేసే ఇలాంటి టాలెంట్ ఒక్క మన బంధువులకే సొంతం అనుకో.
0: అందుకే బయట వాళ్ళ సలహాలకైనా దూరంగా ఉండొచ్చేమో, కానీ బంధువుల రెడీమేడ్ ప్లస్ ఫ్రీ ప్లాన్ సలహాల నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. మరి ఇలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు సైలెంట్ గా తలూపేసి మీ అంత ఆలోచించే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి అని ఒక చిన్న ఐస్ ముక్క వేసేస్తే సరిపోతుంది. ఏదేమైనా సలహాలు వందొస్తాయి, కానీ చివరికి మన జీవితాన్ని నడపాల్సింది మన సొంత నిర్ణయాలే.
1: అవునమ్మా, ఇప్పటివరకు మనం సరదాగా సలహారాయుళ్ల గురించి మాట్లాడుకున్నాం, కానీ జీవితంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కొందరి సలహాలు అవసరం అవుతూ ఉంటాయి. వాళ్ళు ఇచ్చే సలహా వెనుక ఎటువంటి స్వార్థం ఉండదు, కేవలం మన మీద ప్రేమ, వాళ్ళ జీవిత అనుభవం మాత్రమే ఉంటాయి. వాళ్ళు మాట్లాడే విధానంలో ఆ కన్సర్న్ మనకి స్పష్టంగా కనిపిస్తుందనుకో, మనం ఏదైనా తప్పు దారిలో వెళ్తుంటే మనల్ని మందలించి మరీ సరైన దారిలో పెట్టే గురువులు, పెద్దలు, నిజమైన స్నేహితులు ఇచ్చే సలహాలు ఎప్పుడూ ఆచరించదగినవే.
0: చాలా బాగా చెప్పావు. మరెందుకంటే వాళ్ళు మనకి సలహా ఇచ్చి క్రెడిట్ కొట్టేయాలని చూడరు. మనం బాగుపడాలి

0: మాత్రమే కోరుకుంటారు. మనకి ఏదైనా సమస్య వచ్చినప్పుడు వీళ్ళు మన పక్క నిలబడి, ఇదిగో నేను నా లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశా, అప్పుడు ఈ తప్పు చేయడం వల్ల నష్టపోయా, నువ్వు ఆ తప్పు చేయకు అని వాళ్ళ జీవితాన్ని ఒక పాఠంగా మన ముందు పెడతారు. ఆ మాటల్లో ఉండే ఆత్రుత, మనకిచ్చే ధైర్యం మనకి వెంటనే అర్థమైపోతాయి. అలాంటి సలహాలు మనల్ని జీవితంలో పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కాపాడతాయి.
1: కరెక్ట్ అమ్మా, అందరి సలహాలని ఒకే ఘాటును కట్టేలాం. ఒక ఊబిలో కూరుకుపోతున్నప్పుడు దారిన పోయే ప్రతి ఒక్కడు ఒడ్డన నిలబడి లెక్చర్లు ఇస్తాడు, కానీ నిజంగా మన బాగు కోరుకున్న వాళ్ళు మాత్రమే తన చేతిని అందించి బయటికి లాగడానికి చూస్తారు. వీళ్ళు మన ఎదుగుదలని చూసి సంతోషిస్తూ ఉంటారు తప్ప ఎప్పుడూ కుళ్ళు కోరు. అందుకే ఎవరైనా మన మంచి కోరి సలహా ఇస్తున్నప్పుడు మన ఈగోని పక్కన పెట్టి దాన్ని స్వీకరించాలి. ఎందుకంటే అనుభవం కంటే పెద్ద టీచర్ ఇంకొకరు లేరు కదా. ఆ అనుభవజ్ఞుల మాటల్ని గౌరవించడం మన బాధ్యత.
0: నిజమే అనయ్య, అందుకే పెద్దలు చెప్తూ ఉంటారు, నక్క వినియం చూసి మోసపోకూడదు, నిజమైన శ్రేయోభిలాషి కఠినంగా చెప్పే నిజాన్ని వదులుకోకూడదు అని. మన చుట్టూ 100 మంది ఉచిత సలహాలు ఇచ్చేవాళ్లున్నా మన హృదయానికి తెలుస్తుంది ఎవరి మాట వినాలో, ఎవరి సలహాని పక్కన పెట్టాలో. కాబట్టి లిజనర్స్, మరి పనికిరాని ఉచిత సలహాల్ని లైట్ తీసుకుందాం, కానీ మన జీవిత అనుభవజ్ఞులు మనల్ని ప్రేమించే వాళ్ళిచ్చే అమూల్యమైన సలహాల్ని మాత్రమే గుంటెల్లో దాచుకుని ఆచరిద్దాం.
1: చాలా బాగా చెప్పావమ్మా. ఇందాకటి దాకా మన చుట్టుపక్కల వాళ్ళు బంధువుల గురించి మాట్లాడుకున్నాం, కానీ ఇప్పుడు అసలైన సలహాల సామ్రాజ్యం ఎక్కడుందో తెలుసా?
0: ఎక్కడ?
1: సోషల్ మీడియాలో ఉంది. ఈ రోజుల్లో జనాలు నిద్ర లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా ఆన్లైన్లో ఉచిత సలహాలు తగి ఇచ్చేస్తూ ఉంటారు. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క డిపార్ట్మెంట్ హెడ్ లాగా మారిపోతూ ఉంటారు. మనం ఏదైనా చిన్న బాధతో ఒక స్టేటస్ పెట్టామా, కింద కామెంట్ల రూపంలో సలహాల వరద పారుతుందనుకో, అసలు ఈ ఆన్లైన్ మేధావుల్ని చూస్తుంటే ముచ్చటేస్తూ ఉంటుంది.
0: అవునవును, మరి ఆన్లైన్ సలహా రాయుడులో మళ్ళీ చాలా రకాలు ఉన్నారు. వీళ్ళని కేటగిరీలుగా కూడా విడగొట్టచ్చు. మరి ఫస్ట్ టైప్ కీబోర్డ్ డాక్టర్లు, మనకి ఏదైనా ఒంట్లో బాగాలేదని పోస్ట్ పెడితే చాలు గూగుల్ లింకులు పంపించేస్తూ ఉంటారు. ఇక సెకండ్ టైప్ ఫిట్నెస్ గురువులు, వీళ్ళు ప్రొద్దుటే లేచి రీల్స్ చేస్తూ రోజుకి 30 లీటర్ల నీరు తాగండి బరువు తగ్గిపోతారు అని మన ప్రాణాల మీదకి తెస్తారు. ఇక థర్డ్ టైప్ లైఫ్ కోచ్లు, వీళ్ళు పొద్దున్నే కోట్ సూట్ వేసుకుని మోటివేషనల్ కొటేషన్లు పెడుతూ ఉంటారు. తీరా చూస్తే వాళ్ళ సొంత లైఫ్ లో ఏ పని సరిగ్గా అవ్వదు, కానీ ప్రపంచాన్ని ఎలా ఉద్ధరించాలో మాత్రం 5 నిమిషాల వీడియోలో చెప్పేస్తూ ఉంటారు. మరి ఇంకో డేంజరస్ బ్యాచ్ ఉంది, ఆన్లైన్ జ్యోతిష్యులు, వాస్తు నిపుణులు. మరి మీ ఇంట్లో ఈ మూల చీపురు పెట్టకండి, ఆ మూల ఉప్పు డబ్బా పెట్టకండి, పెడితే దరిద్రం పట్టుకుంటుంది అని భయపెట్టేస్తూ ఉంటారు. మరి వీళ్ల వల్లే జనాలు ఏది చెయ్యాలో ఏది చేయకూడదో తెలియక సగం పిచ్చోళ్ళు అయిపోతున్నారనుకో. మనకి ఏదైనా డౌట్ వచ్చి ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే చిన్న తలనొప్పి కాస్త క్యాన్సర్ దాకా తీసుకెళ్లి భయపెట్టే రకాలు కూడా ఈ మధ్య ఎక్కువైపోయారు. ఒకప్పుడు సలహా కావాలంటే పెద్దవాళ్ల దగ్గరికి వెళ్లేవాళ్ళం, ఇప్పుడు ఫోన్ ఓపెన్ చేస్తే చాలు ఎవడో ముఖం తెలియని వాడు కూడా మనకి జీవిత సత్యాలు బోధించేస్తున్నాడు. అసలు ఈ ఆన్లైన్ సలహాదారులకు ఉన్న కాన్ఫిడెన్స్ చూస్తే ఒకసారి భయం వేస్తుంది అనుకో. మరి వీళ్ళకి ఐటీ పాలసీల దగ్గర నుంచి ఇంటర్నేషనల్ రిలేషన్స్ వరకు అన్నింటిపైన గ్రిప్ ఉన్నట్లు కామెంట్లు పెడుతూ ఉంటారు. మన ఎవడో ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు, ఈసారి బడ్జెట్ ఎలా ఉండాలో నా సలహాలు ఇవే అని. తీరా చూస్తే ఆ అకౌంట్ ప్రొఫైల్ పిక్ లో ఒక పిల్లి బొమ్మ ఉంది, ఎవడో ఎక్కడున్నాడో తెలియదు కానీ ఫ్రీగా అడ్వైస్లు మాత్రం ఇచ్చేస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో సమాజంలో నిజమైన నాలెడ్జ్ కంటే ఈ ఉచిత డిజిటల్ సలహాలు కూడా ఎక్కువైపోయిందనుకో.
1: అందుకేనమ్మా, సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సలహాని నమ్మడం చాలా ప్రమాదం. ఎవరో వ్యూస్ కోసమో లైకుల కోసమో చేసే వీడియోలు చూసి మన జీవితాల్ని రిస్క్ లో పెట్టుకోకూడదు. ఆన్లైన్ లో దొరికే సలహాల్ని కేవలం ఎంటర్టైన్మెంట్ లాగా చూసి వదిలేయాలి తప్ప వాటిని బ్లైండ్ గా ఫాలో అయిపోకూడదు.
0: ఇప్పటిదాకా చెప్పుకున్న వాళ్ళంతా ఒక ఎత్తు అయితే మనల్ని పుట్టుకతో సహా మార్చేయాలని చూసే ఇంకో ప్రమాదకరమైన బ్యాచ్ కూడా ఉందనుకో. మరి వీళ్ళు ఎలా ఉంటారంటే, మనం పుట్టిన తేదీ మన పేరు చూడగానే భయపెట్టేస్తూ ఉంటారు, నీ పేరులో స్పెల్లింగ్ బాగాలేదు, ఇంకో ఏ తగిలించుకో లేకపోతే నీకు ఉద్యోగం రాదు అని సలహా ఇస్తారు. ఇక చిన్నప్పటి నుంచి మన అమ్మా నాన్న ఎంతో మురిపింగా పిలుచుకునే పేరుని కాస్త వీళ్ల సలహాలకి 70కి పలకడానికి కూడా రాకుండా వింతగా మార్చేసుకోవాల్సి వస్తుందనుకో. మరి వీళ్ల సలహాలు వింటుంటే అసలు మనం సరైన టైంకే పుట్టామా లేక అనవసరంగా భూమి మీదకి వచ్చామా అని మన పుట్టుక మీదే మనకి డౌట్ వచ్చేస్తుంది.
1: చాలా బాగా చెప్పావు అమ్మా. వీళ్ళ సలహాలు వింటే నిజంగానే ఓరి భగవంతుడా, నేను అసలు ఎందుకు పుట్టానా అనిపిస్తూ ఉంటుంది. మొన్న మా ఫ్రెండ్ ఒక ఆయన వీళ్లలో ఒకరు తగిలారు, అతను చూడగానే, నువ్వు శనివారం పుట్టో, పైగా నీ పేరు ప్రకాష్, ఇందులో కే పక్కన ఇంకో కే పెట్టకపోతే నీ లైఫ్ చీకటి అయిపోతుంది అని సలహా ఇచ్చాడు. దాంతో వాడు తన పేరుని ప్రకాష్ అని మార్చేసుకున్నాడు. ఇప్పుడు వాడి పేరు పలకలేక ఊర్లో జనాలు వాడికి దూరంగా ఉంటున్నారనుకో, వీళ్ళకి పేరు మాత్రమే కాదమ్మా, ఇంట్లో దిక్కులు మార్చడం కూడా ఒక హాబీనే.

0: అవునన్నయ్య, ఆ దిక్కులు మార్చే సలహాలు కూడా మరీ కామెడీగా ఉంటాయనుకు. ఇంట్లో తూర్పు తిరిగి కూర్చోకూడదు, పడమర తిరిగి పడుకోకు అని చెప్పి రూల్స్ పెడతారు. ఒక ఆయన అయితే, మరి మా బంధువులు ఇంటికొచ్చి మీరు వాష్రూమ్కి వెళ్లేటప్పుడు ఉత్తరం వైపు చూస్తూ వెళ్తున్నారు, అందుకే మీకు ప్రమోషన్ రావడం లేదు, దాన్ని తెగొట్టి దక్షిణం వైపు తిప్పండి అని సలహా ఇచ్చాడు. పాపం వాళ్ళున్న రెంటిల్ని ఎలా పడగొడతారు? ఆ సలహా విన్నప్పటి నుంచి వాళ్ళు ప్రశాంతంగా వాష్రూమ్ కూడా వెళ్ళలేక చచ్చిపోతున్నారనుకో.
1: వీళ్ళ సొంత జాతకాలు చూసుకుంటే ఏ రోజు సరిగ్గా ఉండవు, కానీ వేరే వాళ్ళు ఏ డేట్లో పుడితే ఏమవుతుందో మాత్రం సెకండ్లలో జాతకాలు చెప్పేస్తూ ఉంటారు. నువ్వు 5వ తేదీన పుట్టావు కాబట్టి నీకు కార్ యాక్సిడెంట్ అవుతుంది, అందుకే నువ్వు ఎప్పుడు నడుచుకుంటూనే వెళ్ళు అని సలహా ఇస్తారు. వీళ్ళ మాటలు కనుక వింటే నడవడానికి రోడ్డు మీదకి వస్తే వెనక నుంచి ఎవడైనా గుద్దేస్తాడేమో అని ఇంట్లోనే కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది.
0: మరి వీళ్ళు చెప్పే డేట్ల మహిమలు వింటుంటే మనం పుట్టేటప్పుడే హాస్పిటల్లో డాక్టర్తో పాటు ఒక న్యూమరాలజిస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలేమో అనిపిస్తూ ఉంటుంది. మరి సార్, బాబు ఇప్పుడే పుడుతున్నాడు, టైం కరెక్టేనా లేక ఇంకో 5 నిమిషాల లోపలే ఉంచమంటారా అని అడగాలేమో. ఇలా పేర్లు దిక్కులు మార్చే సలహాలు ఇచ్చేవాళ్ళకి కొంచెం దూరంగా ఉండాలి. మరి పేరులో అక్షరాలు మార్చితేనో దిక్కులు మార్చితేనో మన తలరాత మారదు, మన కష్టం మన నమ్మకం మాత్రమే మనల్ని కాపాడతాయి.
1: కరెక్టమ్మా, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న వాళ్ళంతా కేవలం డబ్బులు టైము వేస్ట్ చేసే రకాలు, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే కేటగిరీ ఉంది చూడు, వీళ్ళు చాలా డేంజరస్. వీళ్ళు ఇచ్చే సలహాల దెబ్బకి పచ్చని కాపురాలు కూడా ముక్కలైపోతాయనుకో. వీళ్ళకి పక్కోళ్ళ ఇళ్లలో నిప్పులు పోయడం ఒక హాబీ, భార్యాభర్తలు ఎంతో హ్యాపీగా ఉన్నా సరే వీళ్ళ మధ్యలో దూరి చెప్పుడు మాటలు చెప్పడం మొదలెడతారు. నీ మగుడు నీ మాట వినట్లేదు, కొంచెం గట్టిగా ఉండు అను, నీ పెళ్ళాన్ని నిన్ను లొంగ తీసుకుంటోంది అస్సలు తగ్గకను సలహాలు ఇస్తారు. పైగా వీళ్ళు ఈ పుల్లలు పెట్టే పనులన్నీ చేస్తూ ఎదటి వాళ్ళ జీవితాలకి ఏదో పెద్ద మేలు చేస్తున్నట్టు బిల్డప్ ఇవ్వడంలో మాత్రం అసలు నెంబర్ వన్ అనుకో.
0: ఇక వీళ్ళు ఎలాంటి వాళ్ళంటే పక్కోడింట్లో అగ్గిపెట్టి ఆ మంటల్లో చలికాచుకునే టైప్ అనమాట. మరి మనం ఆ కాలనీలో కాయన కొత్తగా పెళ్లైన అబ్బాయికి సలహా ఇస్తున్నాడు. చూడు తమ్ముడు, పెళ్లాన్ని మొదట్లోనే కంట్రోల్లో పెట్టాలి, నువ్వు రోజు ఆఫీస్ నుంచి రాగానే కాస్త సీరియస్ గా ముఖం పెట్టు అని. పాపం ఆ కుర్రాడ సలహా విని ఇంటికెళ్లి సీరియస్ గా ముఖం పెడితే వాళ్ళ ఆవిడ గొడవ పడి పుట్టింటికి వెళ్ళిపోయింది. తీరా చూస్తే ఈ సలహా ఇచ్చిన ఆయన ఇంట్లో వాళ్ళ ఆవిడ గట్టిగా అరిస్తే మంచం కింద దాక్కుంటాట. అంటే సొంత ఇంట్లో పిల్లి బయటకొచ్చి పక్కోడి కాపురం మీద మాత్రం సింహంలా సలహాలు ఇస్తూ ఉంటారనుకో.
1: కరెక్ట్ అమ్మా, వీళ్ళ దగ్గర ఇంకో పెద్ద వెపన్ కూడా ఉంటుంది, అదేంటంటే సెంటిమెంట్ డ్రామా. మనతో మాట్లాడుతున్నప్పుడు చాలా జాలిగా మొహం పెట్టి నువ్వు చాలా అమాయకుడివి అందుకే నిన్ను అందరూ వాడుకుంటున్నారు, నేను నీ శ్రేయస్ కోరి చెప్తున్నాను అని నమ్మిస్తారు. వీళ్ళు చెప్పే ఆ చెప్పుడు మాటలు నిజమేనేమో అని నమ్మి సొంత మనుషుల్ని అనుమానించడం మొదలు పెడితే ఇక అంతే సంగతులు. వీళ్ళ సలహాల దెబ్బకి అన్నదమ్ములు విడిపోతారు, అత్తకోడళ్ళు కొట్టుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు తిరిగే డిజిటల్ నారదులు అన్నమాట. కాకపోతే ఆ నారదుడు లోక కళ్యాణం కోసం సలహాలు పెడితే వీళ్ళు మాత్రం పక్క వాళ్ల ఇళ్ళు కూలిపోతే వచ్చే సైకో ఆనందం కోసం సలహాలు ఇస్తూ ఉంటారు.
0: కరెక్ట్ గా చెప్పావు. ఇక వీళ్ళ వల్ల వచ్చే ఇంకో కామెడీ ఏంటంటే వీళ్ళ సలహాల వల్ల ఆ కాపురం కాస్త కోర్టు దాకా వెళ్తే వీళ్ళు మాత్రం సేఫ్ గా సైడ్ అయిపోతారు. అప్పుడొచ్చి నేను ముందే చెప్పాను కదా వాళ్ళిద్దరు జాతకాలు కలవని అని ఇంకో కొత్త సలహా బోర్డు తిప్పుతారు. అందుకే లిజినెస్, మరి మీ ఇంట్లోని పర్సనల్ విషయాల్ని ఇలాంటి ఉచిత సలహాదారుల దగ్గర అస్సలు డిస్కస్ చేయకండి. భార్యాభర్తల మధ్య గొడవ వస్తే ఇద్దరే కూర్చుని మాట్లాడుకోవాలి తప్ప మధ్యలో మూడో వ్యక్తికి సలహా ఇచ్చే ఛాన్స్ ఇచ్చామా ఇక ఆ కాపురం గుల్లైపోవడం ఖాయం.
1: చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. ఎవరైనా వచ్చి మన ఇంట్లో వాళ్ల మీద చెప్పుడు మాటలు చెప్తుంటే నీ సలహాలకు ఒక నమస్కారం బాబోయ్, మా ఇల్లు తగలబడ్డానికి మా దగ్గరే అగ్గిపెట్టుంది, నీ సలహాల అగ్గిపెట్టు మాకొద్దు అని మొహం మీదే చెప్పేయాలి.
0: మనం రకరకాల ఉచిత సలహాదారుల గురించి సరదాగా మాట్లాడుకున్నాం, కానీ ఒక్క నిమిషం అవి పక్కన పెట్టి సీరియస్ గా ఆలోచిస్తే అసలు ఈ సలహాల ప్రవాహంలో మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, ఏది స్వీకరించాలి, ఏది వదిలేయాలి అనే స్పష్టత ప్రతి ఒక్కరికి ఉండాలి. ఎందుకంటే మనం తీసుకునే ఒక్క నిర్ణయం మన జీవిత గమనాన్ని మార్చేస్తుంది. మరి ఈ విషయంలో మన శ్రోతలు ఎలాంటి విచక్షణతో ఉండాలో నువ్వే చెప్పు.
1: ఇది నిజంగా అందరూ ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన టైం అమ్మా. జీవితంలో మనం ఎంచుకోవాల్సిన మార్గం ఎప్పుడూ ఒకటే. ఎవరైనా ఒక విషయం చెప్తున్నప్పుడు ఆ మాటలు చెప్పే వ్యక్తి ఎలాంటి వాడు గమనించాలి. కేవలం మాటల చాతుర్యంతో చెప్పుడు మాటలతో మన మనసుల్లో విషం నింపే రకాలను గుర్తించి వాళ్ళకు వెంటనే ఒక గీత గీయాలి. ఎవరికైతే మన ఎదుగుదల పట్ల నిజమైన తపనుంటుందో, ఎవరైతే మన కష్టాల్లో తోడుగా నిలబడ్డారో అలాంటి ఆత్మీయుల అనుభవాన్ని మాత్రమే మనం పరిగణలోకి తీసుకోవాలి. మిగతా వాటన్నింటినీ ఒక చెవితో విని ఇంకో చెవితో వదిలేసి అలవాటు చేసుకోవాలనుకో.
0: పర్ఫెక్ట్ గా చెప్పావు. ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, కొంతమంది మన బలహీనతలను ఆసరాగా చేసుకుని మనల్ని లొంగ తీసుకోవడానికి చూస్తుంటారు. మన పుట్టిన తేదీల్ని, మన పేర్లను మార్చాలంటూ మనలో లేనిపోని భయాలను నూరిపోసే మేధావులు

0: మాటలు విని మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకూడదు. నిజానికి ఎలాంటి సమస్యనైనా ఎదుర్కొనే శక్తి మన ఆలోచనలోనే ఉంటుంది. ఒక సమస్య వచ్చినప్పుడు లోకం వైపు చూడటం ఆపేసి మన అంతరాత్మను ప్రశ్నించుకుంటే సరైన సమాధానం ఖచ్చితంగా దొరుకుతుంది. ఎదుటివారి మాటలకు మన జీవిత రిమోట్ కంట్రోల్ ఇచ్చేయడం అంటే మన చేతులతో మన జీవితాన్ని నాశనం చేసుకోవడమే.
1: అక్షరాల నిజం అమ్మా. ఒక నాణానికి రెండు వైపులా ఉన్నట్టు లోకంలో మంచి చెప్పేవాళ్లు ఉంటారు, చెడు వైపు నడిపించేవాళ్లు ఉంటారు. ఏది నిజం ఏది అబద్ధం అని తేల్చుకునే వివేకం మనకుండాలి. అనుభవం లేని వాళ్ళు చెప్పే ముచ్చట్లని, ఆన్లైన్లో దొరికే అరకొర సమాచారాన్ని బ్లైండ్గా నమ్మేస్తే ఊబిలో పడిపోతాం. మనల్ని అమితంగా ప్రేమించే పెద్దలు, మన బాగు కోరే గురువులు చెప్పే హితవుని మాత్రమే హృదయానికి హత్తుకోవాలి. లోకం 100 మాటలు చెప్తుంది, కానీ ఆ 100 మాటల వెనుక ఉన్న ఉద్దేశాన్ని పసిగట్టే జ్ఞానం మనకుండాలి.
0: చాలా చక్కగా చెప్పావనయ్య. లిజినెస్ మరి చివరిగా ఒక్కటే మాట అండి, జీవితం మీది, గెలుపోటములు మీవి. పక్కవాడి మాటలకు లొంగిపోయి సంసారాలను కూల్చుకోవడం కానీ కెరీర్ని పాడు చేసుకోవడం కానీ అస్సలు చేయకండి. మీ విజ్ఞతను ఉపయోగించండి. నిజమైన శ్రేయోభిలాషుల మాటలను గౌరవించండి. మిగిలిన చెత్తను చెత్తబుట్టలో పడేయండి. ఏమంటారు లిజినెస్? మరింతవరకు ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో ఒక చక్కని విషయం గురించి తెలుసుకున్నాం కదండి. తిరిగి రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ,
1: మీ ప్రసాద్.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: స్పెషాలిటీ క్లినిక్, డాక్టర్ సింధు నారాయణ, ఎంబీబీఎస్, ఎండి, జీబీఎల్, చర్మ వ్యాధి నిపుణులు. చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
4: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, పాండలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
4: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
4: సెల్ 8500136630.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமவரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోస, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారామాన్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1, సెల్ నంబర్ 6304327391.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం. వికసిత

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9000125552.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: సేపు లిస్నర్స్ మరీనాటి మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు కార్యక్రమంలో మంచి మంచి మాటలు చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈనాటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రెడీ విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542551117.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్
2: డాక్టర్ సింధు నారాయణ MBBS MD DVL చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర DNB ఆర్థో MNAMS FIAS ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
1: సెల్ 8500136630.
3: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
4: అన్ అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, JEE మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
3: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
4: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
3: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
4: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, JP రోడ్, భీమవరం.
3: సెల్ 9100 9193. ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిజనర్స్, మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో, మంచి మాట కాదండి, ఒక మంచి శ్లోకంతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దాం. మరి ఈరోజు ఎలాగో సాటర్డే, శనివారం కదండి, మరి నవగ్రహాలకు చాలా ప్రీతికరమైన రోజు కదండి. మరి వెంకటేశ్వర స్వామికి ఎంత ప్రీతికరమో శనివారం అనగా, మరి నవగ్రహాలకు కూడా అంతే ప్రీతికరం కదా. కాబట్టి నేను ఒక మంచి శ్లోకం గురించి మాట్లాడుకుందామండి. మరి ఈ శ్లోకం ఏంటంటే, జ్యోతిష్య శాస్త్రంలోని 9 గ్రహాలను అంటే నవగ్రహాలను ఉద్దేశించి చేసిన ప్రార్థన. మరి ప్రతి గ్రహం కూడా మనిషి జీవితంలోని ఒక్కో విభాగాన్ని అంటే ఆరోగ్యం, తెలివితేటలు, సంపద మొదలైన వాటిని ప్రభావితం చేస్తాయి. ఇక ఆయా గ్రహాల అనుకూలత కోసం ఈ శ్లోకాన్ని పఠిస్తూ ఉంటారన్నమాట. మరి ఈ శ్లోకాన్ని నిత్యం స్మరించడం వల్ల గ్రహ దోషాలు అనేవి తొలగి సర్వతోముఖాభివృద్ధి కలుగుతుంది. ముఖ్యంగా మానసిక ప్రశాంతత, శారీరక దారుఢ్యం సిద్ధిస్తాయన్నమాట. మరి ఇంకెందుకు ఆలస్యం? ఆ శ్లోకం ఏంటో తెలుసుకుందామా? ఆరోగ్యం ప్రదదాతును దినకర చంద్రో యశో నిర్మలం, భూతిం భూమి సుత సుధాంసు తనయ ప్రజ్ఞాం గురుర్ గౌరవం, కావ్య కోమల వాగ్విలా సమతులాం మందో ముదం సర్వదా, రాహుర్ బాహుబలం విరోధ సమనం కేతు కులస్యోన్నతిం. మరి ఇది చదవడానికి కొంచెం ఇబ్బందిగా ఉన్నా వినడానికి చాలా ఈజీయే కదండి. కాబట్టి మనం చదవలేని వాళ్ళు ఏంటంటే, కనీసం ఇప్పుడు నేను చెప్పబోయే శ్లోకాన్ని రికార్డ్ చేసుకుని ప్రతిరోజు విన్నా కూడా చాలా చాలా మంచిది. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు చూడండి, మరి దేవాలయానికి వెళ్ళినప్పుడు చాలామంది 365 రుద్వత్తులు వెలిగిస్తూ ఉంటారు. మనం వెలిగించకపోయినా ఆ వెలుగుతున్న దీపానికి నమస్కారం చేసినా చాలా మంచిది, చాలా పుణ్యమని చెప్తూ ఉంటారు కదా. అలానే మనకి అరే నాకు రాదు చదవడం, నాకు చదవలేకపోతున్నాను, నాకు రాదు అని ఎవ్వరు కూడా అనుకోవద్దు. కనీసం చదవలేకపోతే వినడం కదా, వినొచ్చు కదండి, వినడంలో తప్పులేదు. కాబట్టి మరి విన్నా కూడా మంచిది. మరొక్కసారి తెలుసుకుందామా? ఆరోగ్యం ప్రదదాతును దినకర చంద్రో యశో నిర్మలం, భూతిం భూమి సుత సుధాంసు తనయ ప్రజ్ఞాం గురుర్ గౌరవం, కావ్య కోమల వాగ్విలా సమతులాం మందో ముదం సర్వదా,

రాహుర్బాహుబలం విరోధ సమనం కేతు కులస్యోన్నతి. మరి ఈ శ్లోకం ఏదో చదివేశాం లేకపోతే వినేశాం అంటే మనకి ఏమీ తెలియదు కదండి. దానికల అర్థం తెలుసుకుంటేనే అవునా ఇలా జరుగుతుందా, ఇలా మనం ప్రార్థిస్తున్నామా అని ఒక రకమైన అనుభూతికి లోనవుతుంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ శ్లోకానికి గల అర్థం కూడా తెలుసుకుందాం. దినకర అంటే సూర్యుడు మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక, అంటే ఆరోగ్య ప్రదాత కదా కాబట్టి సూర్యుడు మాకు ఆరోగ్యాన్ని ప్రసాదించుగాక. చంద్ర అంటే చంద్రుడు నిర్మలమైన కీర్తిని అనుగ్రహించుగాక. భూమి సుత అంటే కుజుడు ఐశ్వర్యాన్ని సంపదను కలుగుచేయుగాక. సుధాంసు తనయ అంటే బుధుడు బుద్ధి కుశలతను లేదా ప్రజ్ఞను ప్రసాదించుగాక. గురుహు అంటే బృహస్పతి గౌరవాన్ని ప్రసాదించుగాక. కావ్య అంటే శుక్రుడు సాటిలేని మృదువైన వాక్చాతుర్యాన్ని అంటే కోమల వాగ్విలాసమతులం అనుగ్రహించుగాక, అంటే మృదువైన వాక్చాతుర్యాన్ని అనుగ్రహించుగాక. ఇక మందహ అంటే శని, మరి ఎల్లప్పుడూ సంతోషాన్ని ప్రసాదించుగాక. రాహువు అంటే భుజబలాన్ని లేదా శారీరక శక్తిని ప్రసాదించుగాక. కేతువు అంటే శత్రువుల విరోధాన్ని పోగొట్టే విరోధ సమనం వంశాభివృద్ధిని వంశ గౌరవాన్ని కలుగుచేయుగాక అని ఈ శ్లోకం యొక్క అర్థం అన్నమాట. అంటే మనం నవగ్రహాల్ని కూడా ఈ శ్లోకంలో చెప్పుకుంటున్నాం. సూర్యుడు, చంద్రుడు, కుజుడు, బుధుడు, గురువు, శుక్రుడు, శని, రాహువు, కేతువు వీరందరూ కూడా, అంటే సూర్యుడినేమో ఆరోగ్యాన్ని ప్రసాదించమని, చంద్రుడినేమో కీర్తిని ప్రసాదించమని, మరి కుజుడినేమో ఐశ్వర్యాన్ని ప్రసాదించమని, బుధుడినేమో బుద్ధి కుశలతను ప్రసాదించమని, గురువునేమో గౌరవాన్ని ప్రసాదించమని, శుక్రుణ్ణేమో సాటిలేని మృదువైన వాక్చాతుర్యాన్ని అనుగ్రహించమని, మరి శనీశ్వరుణ్ణి ఎల్లప్పుడూ సంతోషాన్ని ప్రసాదించమని, రాహువునేమో భుజబలాన్ని శారీరక శక్తిని ప్రసాదించమని, కేతువునేమో శత్రువుల యొక్క విరోధాన్ని పోగొట్టి వంశాభివృద్ధిని వంశ గౌరవాన్ని ప్రసాదించమని ప్రార్థించడం అనమాట. ఓకే లిసనర్స్, మరొక చక్కని శ్లోకం గల తెలుసుకున్నాం కదండి, మరి దానికి అర్థం కూడా తెలుసుకున్నాం కదా. ఇకలా ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు కర్నూలు నుండి బ్రహ్మయ్య గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు ఎఫ్ఎం రథసారథి విజయ మ్యామ్కి, వ్యాఖ్యాతలకు, విష్ణు ఎఫ్ఎం వింటున్న శ్రోతలకు అందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు దాసనారాయణరావు గారి వర్ధంతి సందర్భంగా ఒక చక్కని పాటను మా కోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

తంత్రాలు ఎన్నో, సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించిన

నిన్ను సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ.

లిజినెస్. మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబోయే ముందు మరి వశిష్ట మహర్షి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అండి. మరి ఇక్ష్వాకు వంశంలో ఒకప్పుడు మరి అనరణ్యుడు అనే రాజు దేవతల పట్ల అపరాధం చేయటం వలన ఆయనకి కుష్ఠరోగం అనేది వచ్చింది. తన తపోబలంతో ఆయన రోగాన్ని మార్పించి అతడిని రక్షించాడు వశిష్ఠుడు. ఇక దశరథుడికి రామాయణ కాలంలో అనేక ధర్మాలను బోధించడమే కాకుండా ఆయన చేయవలసిన కార్యక్రమాన్ని సక్రమంగా ఆయనచే చేయించాడు. విశ్వామిత్రుడు వచ్చి కొడుకులను పంపమంటే పుత్ర వ్యామోహంతో దశరథుడు పంపనన్నాడు. అప్పుడు వశిష్ఠుడు, రాజా నీ కొడుకులను విశ్వామిత్రుడితో పంపించు, ఆయన వాళ్లకు నీకు కీర్తినిస్తాడు, ఆయన గొప్ప తపోధనుడు అని చెప్పి వాళ్లను విశ్వామిత్రుడితో పంపేటట్లు చేశాడు. దశరథుడికి శాంత అనే కుమార్తె ఉంది. ఆమెను పెంచుకునేందుకు తనకిమ్మని రోమపాదుడు అడిగాడు. దశరథుడు అందుకు ఒప్పుకోలేదు. మరి భవిష్యత్తులో శాంత యొక్క సంతానం వలన కలిగే ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని దశరథుణ్ణి ఒప్పించి ఆయన కుమార్తెను రోమపాదుడికి ఇప్పించాడు వశిష్ఠుడు. ఇక పరశురాముడు క్షత్రియ కులాలన్నింటినీ నాశనం చేస్తూ దశరథుడిని కూడా చంపటానికి వస్తే వశిష్ఠుని యొక్క అనుగ్రహంతో ఆయన్ను కాపాడాడు. లేకపోతే దశరథుడు కూడా పరశురాముడి చేతిలో చనిపోయేవాడే. శ్రీరామచంద్రుడి జన్మకు కారణమైనటువంటి అశ్వమేధ పుత్రకామేష్టి యాగాలను దశరథుడి చేత వశిష్ఠుడే చేయించాడు. దశరథుడితో నీ వంశంలో ఉత్తమమైన పుత్రులు జన్మిస్తారు, శ్రీ మహావిష్ణువే సాక్షాత్తు నీ వంశంలో జన్మిస్తాడు అని చెప్పాడు. రామాయణం యొక్క భవిష్యత్తును చాలా పూర్వమే తెలుసుకున్నవాడు

వశిష్ఠ మహర్షి. అతడు రామాయణంలో దశరథుడికి ఉత్తమ మార్గదర్శి అయి రాముడి వంశాన్ని సరైన మార్గంలో నడిపించిన మహాత్ముడు. జనక మహారాజు జ్ఞానం పొందాలనే ఇచ్ఛతో వశిష్ఠుడి దగ్గరకు వచ్చి బోధ చెయ్యమని అడిగాడు. ప్రకృతి, అవ్యక్తం, మహత్తు, అహంకారం మొదలైన విషయాలను గురించి ఆయన బోధించాడు. మరి 24 తత్వాలను గురించి చెప్పాడు. యోగం అంటే ఏమిటి అని అడిగాడు జనక చక్రవర్తి. యోగం అంటే ధ్యానమే. అది 2 విధాలుగా ఉంటుంది. ప్రాణాయామ పూర్వకంగా ఉంటుంది, మనస్సున ఏకాగ్రవృత్తి అనేది ఒకటి ఉంటుంది. సగుణ భావంలో ప్రాణాయామం ఫలప్రదమవుతుంది, నిర్గుణ భావంలో ఏకాగ్రత అనేది లభిస్తుంది. ఈ 2 యోగం వల్ల సాధ్యమవుతాయి అని అవ్యక్తం, జ్ఞానం వంటి వేదాంత పరిభాషలు ఆయనకు వశిష్ఠుడు బోధించాడు. మహాభారతం శాంతి పర్వంలో వశిష్ఠ జనక సంవాదం అనే ఒక అధ్యాయం ఉంటుంది. అందులో జనకుడు అడిగినట్లు ఈయన చెప్పినట్లుగా కూడా ఉంటుంది. అదంతా కూడా యోగ వేదాంత విషయం. అది చాలా బ్రహ్మాండమైన గ్రంథం. ఇది ఉపన్యసించే విషయం కాదు, కోరిన వారికి రహస్యంగా బోధించే విషయం ఇది. శ్రద్ధాశక్తులు కలిగిన వారికే చెప్పాలి, ఎవ్వరికీ చెప్పద్దు. నిన్ను ప్రార్థించిన వారికి కూడా చెప్పద్దు అన్నాడైన. మరి ఎవరైనా నీకు అత్యంత ప్రియమైన వాడైతే వాడికి నీ రాత్యమే ఇవ్వవచ్చు, కానీ యోగ రహస్యం చెప్పనక్కరలేదు అన్నాడైన. లిజినెస్, మరి వశిష్ఠుడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ SMS మనకి కాజా గ్రామం నుండి తిరువీధుల వెంకట సుబ్బారావు గారు, శ్రీదేవి గారు అయితే మనకి SMS చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలానే ఈరోజు మా కోసం దీపారాధన చిత్రం నుండి ఒక చక్కని పాటను ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరి వశిష్ఠుడి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరొకసారి దిలీప్ చక్రవర్తి వశిష్ఠుడి యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు, సంతానం కోసం వెళ్ళాడు. ఇక వశిష్ఠుడి అనుగ్రహంతో సంతానం కలిగింది. ఇక చరిత్ర అంతా కూడా రఘువంశం అనే కావ్యంలో కాళిదాసు వ్రాశాడు. ఇక తర్వాత ఆయన్ను దిలీపుడు మోక్ష జ్ఞానములు ఎలా లభిస్తాయి అని అడిగితే మోక్ష మార్గోపదేశం కూడా చేశాడు వశిష్ఠుడు. అంటే అష్టాక్షరి మంత్రం, లక్ష్మీస్తవం మొదలైనవన్నీ కూడా బోధించాడు. ఇక అలాని త్రిశంకుడి గాథ అందరికీ తెలిసిందే. ఆయన వశిష్ఠుడి దగ్గరికి వెళ్ళి శరీరంతో స్వర్గానికి వెళ్లాలని ఉంది అంటాడు. అందుకు వశిష్ఠుడు ఆయనతో, నాయనా అది తప్పు, అలా వెళ్లడానికి వీల్లేదు. శరీరాన్ని వదిలిపెట్టిన తరువాత జీవుడు వెళ్లవలసిన స్థానం అది. అది కూడా పుణ్యం చేత, శతక్రతువులు చేయడం చేత, యోగం చేత శరీరం వదిలిన తరువాత మాత్రమే జీవుడు వెళ్లే లోకమే తప్ప శరీరంతో వెళ్లడం అసాధ్యం అంటాడు వశిష్ఠుడు. అప్పుడు త్రిశంకుడు వశిష్ఠుణ్ణి వదిలిపెట్టి విశ్వామిత్రుణ్ణి ఆశ్రయించాడు. తన తపోబలంతో త్రిశంకుణ్ణి దేహంతో స్వర్గం దాకా పంపించాడు విశ్వామిత్రుడు. దేవతలు అడ్డుపడి అతడికి స్వర్గ ప్రవేశాన్ని తిరస్కరించారు. అతడు క్రిందికి పతనం అవుతూ ఉంటే అక్కడే నిలబెట్టి అతను కోరుకున్నటువంటి స్వర్గాన్ని తన తపోబలంతో విశ్వామిత్రుడు సృష్టించి ఇచ్చాడు. అది త్రిశంకు స్వర్గంగా ప్రసిద్ధి చెందింది. అంటే అటు భూలోకం కాదు, ఇటు స్వర్గం కాదు, మధ్యది అనర్థం. ఇక వశిష్ఠుడు స్మృతికర్తల్లో ఒకడు. మనుస్మృతిలాగే వశిష్ఠ స్మృతి కూడా ఉంది. ఆ గ్రంథంలో 30 అధ్యాయాలున్నాయి. అది వశిష్ఠుడి పేరు మీద ఉంది. ధర్మ జిజ్ఞాస, ధర్మాచరణం యొక్క ఫలం, ధర్మ లక్షణం, బ్రాహ్మణాదుల యొక్క ప్రధానమైన కర్మములేమిటి, శ్రోత్రియులకు శూద్రులకు అందరికీ సమానమైన ధర్మాలేవి, దుష్టుడైన బ్రాహ్మణుండి బ్రహ్మహత్యాపాతకం లేకుండా ఏ ప్రకారం చంపవచ్చు, ఆ విషయాలన్నింటినీ కూడా గురించి చెప్పాడు అందులో. భ్రష్టుడై దుర్మార్గుడైన బ్రాహ్మణుణ్ణి వధించవచ్చు. ఎందుచేతనంటే మనుస్మృతిలోనే, అంటే కృతయుగంలోనే ఈ విషయం ప్రస్తావించబడింది. అందులో ధర్మభ్రష్టుడైన బ్రాహ్మణుణ్ణి వెళ్లగొట్టమన్నారు. బ్రాహ్మణ స్థానం నుంచి క్రిందికి పడిపోయిన వాడిని రాత్యం నుంచి వెళ్లగొట్టవచ్చు, అది వానికి శిక్ష. కానీ అటువంటి వారిని చంపవద్దు అన్నాడు మనువు. ఆ తరువాత వచ్చిన యజ్ఞవల్క్యుడు మొదలైన వాళ్లు కూడా దుర్మార్గుడైన బ్రాహ్మణుణ్ణి చంపితే తప్పులేదు, బ్రహ్మహత్యా పథకం రాదు అని నిర్ణయం చేసి తమ స్మృతుల్లో వ్రాశారు. వశిష్ఠుడి మతం కూడా అలాంటిదే. బ్రహ్మచర్య ధర్మాలు, గృహస్థ ధర్మాలు, వానప్రస్థం, యతి ధర్మాలు, వైశ్వాదేవాధికములు, స్నాతక వ్రతం, ఉపకర్మ విధి, దత్తత మొదలైన విషయాలు వశిష్ఠుడు తెలిపాడు. యజ్ఞయాగాదుల్లో ప్రాయశ్చిత్తాలు, దానముల యొక్క విధానాలు, ప్రాణాగ్నిహోత్ర విధి విధానాలు, ఈ ప్రకారంగా మొత్తం 30 అధ్యాయాల్లో ఉన్నది ఆ గ్రంథం. దీనికే వశిష్ఠ ధర్మసూత్రాలు అని పేరు. వృద్ధ వాసిష్టం అని కూడా విపులమైన గ్రంథం ఉంది. మితాక్షర, స్మృతి చంద్రిక మొదలైన ధర్మశాస్త్రాలు వశిష్ఠ స్మృతి నుంచి తమ ధర్మ నియమాలు ఏర్పాటు చేసుకున్నాయి. వశిష్ఠుణ్ణి ప్రమాణంగా ఆధారంగా తీసుకున్నవి ఆ గ్రంథాలు. ఇక మితాక్షరను ఆధారం చేసుకునే హిందూ లా పుట్టింది. ఇక బ్రిటిష్ హిందూ లా వచ్చింది. ఇది కాక జ్ఞాన విషయాలు వచ్చినప్పుడు యోగ వాసిష్టమని, జ్ఞాన వాసిష్టమని, జ్యోతిర్వాసిష్టమనే పేరుతో కూడా గ్రంథాలనేవి వచ్చాయన్నమాట. లిజినెస్, మరింతవరకు మనం వశిష్ఠుడి గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి డున్నా గ్రామం నుండి ఆర్జ శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు 30 జాతీయ సృజనాత్మక దినోత్సవం అంటున్నారు. అలానే అంశం వచ్చేసి సృజనాత్మకత అంటున్నారు. మనసులోని ఆలోచనలకు ఊహలకు రూపం ఇచ్చేది సృజనాత్మకత. వెలుగుల ఛాయే సృజనాత్మకత. శూన్యంలోంచి సృష్టిని వెలికి తీసే మాయే సృజనాత్మకత. రెక్కలు తొడిగే ఊహలకు అద్భుత అక్షర సృష్టి. కలంతో కవిరాసే కథ కవితే సృజనాత్మకత. ప్రతి పదం ఆలోచన

ప్రతి అక్షరం సరికొత్త ప్రపంచానికి అడుగువేసే సృజనాత్మకత. రూపులేని శిలలకు రూపమిచ్చే శిల్పి చేతిలో దాకుంది సృజనాత్మకత. తెల్లని కాగితంపై కుంచెతో రంగులెత్తి రూపం ఇచ్చే చిత్రకారుని చేతిలో ఉంది సృజనాత్మకత. గొంతులో కమ్మని రాగం, నడతలో మయూరి నృత్యం, ఇది కాదా సృజనాత్మకత? కన్నీటిని కవితగా, నవ్వును నాటకంగా, కష్టాన్ని కళగా మలచే ప్రక్రియే సృజనాత్మకత అంటున్నారు. అలానే మంచి మనసులు చిత్రం నుండి శిలలపై శిల్పాలు చెక్కినారు అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. అలానే ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందాం అండి. మరి మొన్న ఏకాదశి రోజున చెప్దాం అనుకున్నాను కదా, జగన్ మోహిని అవతారం గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం, కానీ టైం లేక చెప్పలేకపోయాం కదా. మరి ఈరోజు సాటర్డే, శనివారం కాబట్టి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మరి విష్ణు భగవానుడు ఎటువంటి అవతారంలోనైనా సులువుగా పరకాయ ప్రవేశం చేయగల దిట్ట, అటువంటి ఒక అవతారమే ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోబోతున్నాం. అది జగన్మోహిని అవతారం. మరి జగన్మోహిని అవతారం అంటే విష్ణుమూర్తి సముద్ర మదనం సమయంలో దేవతలకు అమృతం పంచడానికి, అసురులను మోహింపజేసి వారిని వశపరుచుకోవడానికి ఎత్తిన సుందరమైన స్త్రీ రూపం. ఇది విష్ణువు యొక్క అరుదైన అవతారాల్లో ఒకటి. మరి దీన్ని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలోని ర్యాలీలో ఉన్న శ్రీ జగన్మోహిని కేశవస్వామి ఆలయంలో చూడొచ్చు. మరి ఇక్కడ విగ్రహం ముందు వైపు పురుష రూపంలో అంటే కేశవస్వామి, మరియు వెనుక వైపు స్త్రీ రూపంలో అంటే జగన్మోహిని రూపంలో ఉంటుందన్నమాట. మరి క్షీరసాగర మదనం సమయంలో అమృతం ఉద్భవించినప్పుడు దేవదానవులు పోట్లాడుచుండగా శ్రీ మహావిష్ణువు మరి లోక కళ్యాణార్థం జగన్మోహిని అవతారం ఎత్తి అమృతం అందిస్తాడు. మరి జగన్మోహిని అవతారంలో ఉన్న విష్ణువును చూసి పరమేశ్వరుడు మోహితుడై ఆమె వెంట పడగా వారి సంభోగ ఫలితంగా అయ్యప్ప స్వామి జన్మిస్తాడు. ఇక జగన్మోహిని శిరస్సు నుండి పుష్పం ర్యాలీ కింద పడుతుంది. ఆ పుష్పం పడిన ప్రాంతం ఇప్పుడు ర్యాలీ అంటే రాలి పడటం, పుష్పం కింద రాలి పడటం వల్ల ఆ ప్రాంతాన్ని ర్యాలీ అని చెప్తూ ఉంటారు. అమృతం పంచిన తర్వాత మోహినిని శివుడు మోపిస్తాడు. అతడి నుండి తప్పించుకునేందుకు మోహిని రథం ఎక్కి వేగంగా వెళుతుందట. అలా వేగంగా వెళుతున్నప్పుడు రథం యొక్క శీల రాలి పడిపోతుందట. అక్కడే శ్రీ మహావిష్ణువు జగన్మోహినిగా ఉండిపోతాడట. ఇక దేవదానవులు క్షీరసాగరం మధిస్తూ ఉంటే అమృతం పుట్టింది. ఆ అమృతాన్ని ఎలా పంచుకోవాలా అన్న విషయం మీద దేవదానవులు ఘర్షణకు దిగారు. మరప్పుడు శ్రీ మహావిష్ణువు జగన్మోహిని రూపం దాల్చి వారిరువరి మధ్యకు వయ్యారంగా వచ్చి నిలబెట్టాడు. మనసును మెలిబెట్టి మరులను రగిలించే మన్మథ శరం లాంటి ఆ సుందరాంగి వంపు సొంపుల తడతడలకు దానవులు తప్పిపై కనురెప్పలు కూడా వేయడం మరచి గుటకలు వేస్తూ నిలబడిపోయారట. ఇక జగన్మోహిని తన సౌందర్యంతో దానవుల కళ్లకు విందులు చేస్తూ అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి మాయమైందట. మరి ఈ విషయాన్ని కలహభోజనుడైన నారదుడు పరమశివుని చెవిలో ఊదాడు. అప్పుడు పరమశివుడు, మనోనిగ్రహం లేని మీ వంటి వారు విష్ణుమాయా విలాసానికి లోనవుతారు, కానీ నా వంటి విరాగిని ఎలాంటి సౌందర్యం వజించలేదు అంటాడు. అంతటితో ఆగక పరమశివుడు శ్రీ మహావిష్ణువుని కలిసి నీ జగన్మోహన రూపాన్ని చూపించు అని అడుగుతాడు. పరమేశ్వరుడు అడిగితే పరంధాముడు కాదనగలడా? మరలా జగన్మోహిని రూపం దాల్చాడు. విశ్వాన్ని సైతం వివసతకు గురిచేసే ఆ అసాధారణ సౌందర్య ప్రభలు చూసి విరాగి శ్మశాన సంచారి అయిన పరమశివుడు శృంగార రసావేశానికి లోనై తనను తానే మరచి ఆ జగన్మోహిని వెంటబట్టాడు. మరి జగన్మోహిని శివుని చేతికి చిక్కగా చిరునవ్వుల జల్లులు చిలకరిస్తూ పరుగులు తీస్తూ భూలోకానికి వచ్చి ఆగి శిలారూపం దాల్చింది. మరి పూర్వం ర్యాలీ ప్రాంతమంతా దట్టమైన అడవులతో నిండి ఉండేది. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలను ఘంటచోళుడు అనే చక్రవర్తి పరిపాలిస్తూ ఉండేవాడు. ఘంటచోళుడు ఒకసారి మరి వేటకవి అరణ్యాలకు వచ్చి చాలాసేపు వేటాడి అలసిపోయి ఒక చెట్టు నీడన విశ్రమించాడు. ఎందరో భక్తులు హరి సంకీర్తన చేస్తున్న ధ్వనులు వినిపించాయి. ఘంటచోళుడు చక్రవర్తి కన్నులు తెరిచి చూశాడు. ఎవరూ కనిపించలేదు. ఆశ్చర్యపోయిన ఘంటచోళుడు వేట చాలించి రాజధానికి వచ్చాడు.

రాత్రి గంటచూడని కలలో శ్రీ మహావిష్ణువు కనిపించి, రాజా, ఒక రథం సిద్ధం చేయించి నీ రాత్యంలో నడిపించు. ఆ రథం యొక్క శీల ఎక్కడ ఊడిపడుతుందో అక్కడ నా విగ్రహం కనిపిస్తుంది. ఆ విగ్రహానికి అక్కడే గుడి కట్టించి ప్రతిష్ఠించు. నీ జన్మ ధన్యమవుతుంది అని ఆదేశించాడు. నిద్ర నుంచి మేల్కొన్న మహారాజు మరునాడు తన స్వప్న వృత్తాంతాన్ని రాజగురువులకు చెప్పి వారి ఆదేశంతో రథాన్ని నడిపించాడు. జగన్మోహిని ఒకచోట శీల ఊడిపడింది. అక్కడ తవ్వించగా జగన్మోహిని విగ్రహం బయటపడింది. మహారాజు ఆ శిల్పాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. ఆ విగ్రహానికి ఒక ప్రక్కన శ్రీ మహావిష్ణువు యొక్క ఆకృతి ఉంటే మరొక ప్రక్క జగన్మోహిని ఆకృతి ఉంది. ర్యాలీ స్త్రీ పుంభావ రూపంతో దొరికిన ఆ విగ్రహానికి అక్కడే ఆలయం నిర్మించి ప్రతిష్ట చేయించాడు ఘంటచోళ చక్రవర్తి. ఆ తరువాతి కాలంలో ఆ ఆలయం ఎంతగానో అభివృద్ధి చెందింది. అది ప్రస్తుతం ర్యాలీ గ్రామంలో ఉన్న జగన్మోహిని కేశవస్వామి దేవాలయం. మరి ఈ ఆలయానికి ఎదురుగా ఒక శివాలయం కూడా ఉంటుంది, జగన్మోహిని అదే అన్నమాట. లిజినెస్, మరి ర్యాలీ పుణ్యక్షేత్రం గురించి, జగన్మోహిని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోబోయే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గుంటూరు జిల్లా దాసరిపాల్ల నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, రమణమ్మ, సావిత్రి వారి కుటుంబ సభ్యులు ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడంకి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి ఎన్నో చక్కని విషయాలు, మాకు తెలియని ఎన్నో చల్లని విషయాలు, చక్కటి విషయాలతో మరి కార్యక్రమాన్ని ఎంతగానో అలరిస్తున్నారు, ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. అలానే ఈరోజు మా కోసం సువర్ణ సుందరి చిత్రం నుండి ఒక చక్కని పాటనైతే ప్రసారం చేయమంటున్నారు. తప్పకుండా రండి, మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలైతే వింటున్నాం కదండి. మరి అలానే ర్యాలీ గ్రామంలో ఉన్నటువంటి జగన్మోహిని కేశవ స్వామి ఆలయం గురించి, మరి జగన్మోహిని గురించి తెలుసుకుంటున్నాం కదండి. మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. మరి నాడు జగన్మోహిని వెంట పరుగులు తీస్తూ వచ్చిన పరమశివుని ఆలయం, ఆ స్వామిని ఉమా కమండలీశ్వరుడు అని చెప్పి అంటూ ఉంటారన్నమాట. శిల్ప కళాచారుల ప్రతిభకు ప్రత్యక్ష నిదర్శనం జగన్మోహిని కేశవ స్వామి దేవాలయం. మరి విశ్వ సృష్టికి మూలభూతమైన స్త్రీ పుంసాత్మకమైన ఈ జగన్మోహినికి మన ఆంధ్రదేశంలో తప్ప ఈ ప్రపంచంలో మరెక్కడా కూడా దేవాలయం లేదు. ఈ జగన్మోహిని శిరోభూషణాలు, శరీర అలంకారాలు, ముఖ సౌందర్యం వర్ణనాతీతం. ఆ జగన్మోహిని దేవి మెరుగారు చూపులు, చల్లని పలుకులు, బుచ్చగింపులు కట్టుదాళలా సాగి రాక్షసుల నోళ్లను కట్టేశాయి. ఇక రాక్షసులు అందించిన అమృత కలశాన్ని మాయాసుందరి మోహిని రూపంలో ఉన్న విష్ణుమూర్తి తన చేతుల్లోకి తీసుకున్నాడు. చిరునవ్వులు చెందే పలుకులతో నేను పంచిపెట్టిన విధంగా అవును కాదు అనకుండా ఒప్పుకోవాలి అన్నాడు. ఆ షరతులకు అంగీకరించిన రాక్షసులు, దేవతలు సరే అన్నారు. ఇక వారందరూ ఉపవాసం ఉండి స్నానాలు చేసి హోమాలు ఆచరించారు. బ్రాహ్మణులకు గోదానాలు, భూదానాలు, హిరణ్య దానాలు, మున్నకు దానాలు ఇచ్చి వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. తెల్లని బట్టలు కట్టుకున్నారు. చందనం పూతలు, పూలమాలలు, ధూపాలు, దీపాలు అలంకరించిన బంగారు మండపంలో చేరారు. తూర్పుకు కొసలు ఉండేలా పరచిన దర్భాస ల మీద తూర్పు ముఖంగా వరుసలు కట్టి కూర్చున్నారు. అప్పుడు కటిభారంతోనూ, స్తనాల భారంతోనూ, శిరోజాల భారంతోనూ చిక్కిన చక్కనమ్మ జగన్మోహిని తన పద్మం వంటి చేతిలో అమృత కలశాన్ని పట్టుకుని వయ్యారంగా వచ్చింది. ఆమె ధరించిన రకరకాల ఆభరణాలు సవ్వళ్లు చేస్తున్నాయి. ఆ మోహిని అవతారం ధరించిన కర్ణాభరణాల తడతళ మెరుపులు ఆమె ముక్కుకు, ముఖానికి, చెవులకు, చెక్కిళ్లకు, కనుగొనలకు మనోహరంగా వ్యాపిస్తున్నాయి. అలా లక్ష్మీదేవితో సాటిరాగల ఆ అందగత్తెను చూసిన దేవతలకు, రాక్షసులకు అందరికీ కూడా మనసు చెదిరిపోయింది. రాక్షసులకు అమృతం పోయడం అంటే పాములకు పాలు పూసినట్లే, ఆపదలు కలిగిస్తుంది అంటూ మోహినీదేవి అసురులను అందరినీ ప్రత్యేకంగా ఒక ప్రక్క కూర్చోబెట్టింది. మరి రాక్షసులారా, తొందర పడకండి, ఆలస్యం చేయకుండా వస్తాను, నెమ్మదిగా కూర్చోండి అంటూ పలకరిస్తూ కన్నులు కదిలించింది. రెండు పాలిండ్లపైనున్న పైటకొంగు చార్చింది. మరి వదినా మరిది వరుసలు కలిపింది. మరి చిరునవ్వులతో మైమరిపించింది. అద్భుతమైన నిరజాణ మాటలతో రాక్షసులను లొంగ తీసుకుంది. దేవతలను ఆలస్యం చేయకుండా తొందరగా

ఉంది కదా, అలా చేయకుండా మాట తప్పుతుందా? లేదు, అలా తప్పదు. కానీ మనం సాహసించి రమ్మని పిలిస్తే బదులు పలకదేమో, తిరిగి చూడదేమో, మరో మాట కలిపితే కంగారు పడి వెనుకడుగు వేస్తుందేమో, మన ఎందు అలుగుతుందేమో, మన మీద చూపుతున్న విశ్వాసం చెడుతుందేమో అనుకుంటూ జంకుతూ గొంకుతూ ఊరకే ఉండిపోయారు తప్పించి సుందరి తొందరగా తీసుకురా అని పిలవలేకపోయారు. రాహువు దేవతల్లో రహస్యంగా కలిసిపోయి దేవతల రూపు ధరించి అమృతం తాగుతుండగా సూర్యచంద్రులు చూశారు. చూసి మోహానికి సైగలు చేశారు. వెంటనే విష్ణువు చక్రాయుధంతో రాహువు తల ఖండించాడు. అమృతం ఆనటం వలన రాహువు తల నిర్జీవం కాలేదు, అమరత్వం పొందింది. మొండెం నేలపై కూలిపోయింది. అలా అమరత్వం పొందిన రాహువు శిరస్సును బ్రహ్మదేవుడు గౌరవించి గ్రహంగా చేసి ఆకాశంలో నిలబెట్టాడు. రాహు గ్రహం ఆ పగను వదలకుండా అమావాస్య పూర్ణిమలలో సూర్యచంద్రులను నేటికీ పట్టుకుంటోంది. విష్ణుమూర్తి ఒక్క చుక్క కూడా రాక్షసులకు మిగల్చకుండా అమృతమంతా దేవతకు బాహాటంగా పోసి మోహిని రూపాన్ని వదిలిపెట్టి నిజాకారాన్ని ధరించాడు. ఇదంతా చూస్తున్న రాక్షస వీరులు దుఃఖించారు. దేవతలు రాక్షసులు సరిసమానమైన సంకల్పం, శక్తి, బలము, తెలివి, ధనము, ఆత్మగౌరవం ఉన్నవారే. కానీ ఇద్దరికీ రెండు రకాలైన ఫలితాలు అందాయి. దేవతలు శుభాలను పొందారు. విష్ణువును ఆశ్రయించని కారణం చేత రాక్షసులు శుభాలను పొందకుండా అనేక దుఃఖాల పాలయ్యారు. అవును, మరి విష్ణువును శరణు వేడిని వారు శుభాలు పొందలేరు కదా. ఒక లిజినెస్, మరి జగన్మోహిని గురించి, ర్యాలీ క్షేత్రం గురించి మరి చాలా చక్కటి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, హన్విత మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా. మరి పాండురంగ భాత్యం చిత్రం నుండి జయకృష్ణ ముకుంద మురారి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలని ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, హైదరాబాద్ నుండి పాలూరి కామేశ్వరరావు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయ మ్యామ్కి శుభోదయం, శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు అనకాపల్లి దగ్గర కసింకోట్ల 1975-76 మరి ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ సభ్యులు పాలూరి కృష్ణారావు గారు మరి కసింకోటలో పుట్టినరోజు జరుపుకుంటున్నారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేయండి అంటున్నారు. ఇక శుభాకాంక్షలు తెలియజేస్తున్నవారు మరి కామేశ్వరరావు గారు, త్రినాథరావు గారు, నూకరాజు గారు, ఓం రామ్, సుభిత్రాదేవి, కళ్యాణి, అంతేకాకుండా మరి ఎస్ఎస్సి బ్యాచ్ అసోసియేషన్ మెంబర్స్ అందరి తరపు నుండి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. అలానే ఒక చక్కటి పాటను మాకోసం ప్రసారం చేయండి అంటున్నారు. తప్పకుండా రండి. మరి ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న కృష్ణారావు గారికి మీ తరపు నుండి, మీ అపరూప స్నేహమల సభ్యులందరి తరపు నుండి, రేడియో విష్ణు 90.4 తరపు నుండి, నా తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి కృష్ణారావు గారు మీరు ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో మరెన్నో జరుపుకోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మీకోసం చక్కని పాట అయితే ప్లే చేసే ముందు మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ వచ్చేసి మనకి ఎవరు పంపించారంటే, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి మరి బండారు తిరుమతుల గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి చాలా పెద్ద మ్యాటర్ అయితే పంపించారు. మనకి టైం అయితే లేని పక్షం వల్ల మనల్ని చదవడం లేదండి ఏమనుకోవద్దు. అలానే మరి ఈరోజు మా కోసం మరి యుద్ధం చిత్రం నుండి బాలుగారు, సుశీల్ గారు ఆలపించిన చక్రవర్తి గారి సంగీత సారథ్యంలో వేటూరు సుందరమూర్తి గారి సాహిత్యం మనసే దేవుడు కొందరికి, మనిషే దేవుడు కొందరికి అనే చక్కని పాటనైతే ప్లే చేయమంటున్నారు. అలానే మరి ర్యాలీ పుణ్యక్షేత్రం మా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రావుల పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్నటువంటి ర్యాలీ అనే గ్రామంలో వేయించేసిన శ్రీ మహావిష్ణువు అవతారమైన జగన్మోహిని అవతారం గురించి మరి ర్యాలీ గ్రామం నేపథ్యం కోసం చాలా చక్కని విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇకలానే మరి కడప జిల్లా మాధవరం నుండి పాలంపల్లి నరసింహరెడ్డి గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం అంటున్నారు. మరి జగన్మోహిని అవతారం అలానే ర్యాలీ క్షేత్రం గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. నిజంగా ఒక ప్రదేశానికి ప్రాముఖ్యత రావడం, ఆ ప్రాంతానికి ఒక పేరు పెట్టడానికి ఇలా పురాణ కథలకు కారణమని తెలుస్తుంది. ధన్యవాదాలు అని చెప్పంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి హైదరాబాద్ నుండి బంబిడిపాటి వెంకటేశ్వరరావు గారు కూడా మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి వశిష్ఠుడి గురించి, అలానే క్షీరసాగర్ మధనం ర్యాలీ క్షేత్రం గురించి చాలా చక్కటి విషయాలు అయితే తెలియజేశారు. మరి జగన్మోహిని అవతార విశేషం చాలా చాలా బాగుంది అని చెప్పేసి అంటున్నారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక అలానే మనకి ఇంకా మరి చాలా ఎస్ఎంఎస్లు అయితే ఉన్నాయండి. టైం అయితే అయిపోయింది కదా. ఒక లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన సరదాగా కాసేపు కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం, మంచి మంచి పాటలు కూడా విన్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారాలతో మీ విజయ.

விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

కార్యక్రమంలో తత్వమసి కథ వింటారు. బాబా ఒక్క క్షణం ఆగండి, ఈరోజైన మీ చేతిని శుభ్రం చేసే భాగ్యాన్ని అనుగ్రహించండి అంటూ అట్నుంచి జవాబొచ్చేలోగానే పరుగులాంటి నడకతో బాబా చేతిని ఒక చేత్తో పట్టుకుని మరో చేత్తో నీళ్లు వంపి బాబా భోంచేసిన కంచెల్లోని చేతిని కడిగి తన ఖరీదైన చీర కొంగుతో ఆయన చేతిని తుడిచింది భవానీ. ఏమిటోనమ్మా, సర్వసంగ పరిత్యాగినైన నాకు మీరిలా సేవ చేస్తూ మమకారాన్ని పెంచి నాలో ప్రాపంచిక బంధాన్ని ఏర్పడేలా చేస్తున్నారేమో అనిపిస్తోంది అంటూ చిరునవ్వుతో అన్నాడు బాబా. మా ఆపదలు గాచి మా ఆరోగ్య ఐశ్వర్య ఆనంద ప్రదాతరైన తండ్రిలాంటి మీకు ఈమాత్రం సేవ చేసుకోకపోతే ఎలా బాబా? ప్రత్యక్ష దైవ సమానులైన మీకు సేవ చేసుకోవడం మా పూర్వజన్మ సుకృతం. వినమ్రంగా జవాబిచ్చి ఎంగిలి కంచాన్ని తీసుకెళ్లిన భవానీ కాసేపటి తర్వాత వచ్చి, బాబా ఈరోజు మీ ఆంతరంగిక దర్శనం కోసం మాజీ మంత్రి మాధవయ్య గారు వచ్చారు, వారిని లోనికి పంపనా అన్న భవానీ ప్రశ్నకు అంగీకార సూచకంగా తలూపాడు బాబా. బాబా నేను తిరిగి ఓ గంట తర్వాత వస్తాను, ఈరోజు మీతో పాటు నన్ను గోసలకు తీసుకెళ్తామన్నారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే నేను బయలుదేరాలి, నా ఫ్లైట్కు ఎక్కువ టైం ఉండదు అంటూ సెలవు తీసుకుంది భవానీ. లోనికి వచ్చి సాష్టాంగ ప్రణామం చేసి వినయంగా నిలబడ్డ మాధవయ్యతో, మాధవ కుశలమా, చాలా రోజుల తరువాత వచ్చావు, చిరునవ్వుతో పలకరించాడు బాబా. మీ దయవల్ల అంతా క్షేమమే, కానీ మనసులో ఏదో అలజడి బాబా. దేని గురించి అలజడికి గురవుతున్నావు? ప్రశ్నించాడు బాబా. ఏం చెప్పను బాబా, మీ దయవల్ల ఒకనాడు వైన్ షాప్లో గుమ్మస్థానైన నేను అంచెలంచెలుగా ఎదిగి 4 సార్లు ఎమ్మెల్యే, 2 సార్లు మంత్రినయ్యాను, 2 డిస్టిలరీలకు అధిపతినయ్యాను. కానీ ఈసారి మంత్రివర్గంలో నాకు చోటు దొరకలేదు. నాకంటే జూనియర్లకు ఆర్థికంగా నాకంటే తక్కువ స్థాయి వాళ్ళు మంత్రులయ్యారు. కనిపించిన గుళ్ళన్నిటికీ ఎన్నో దాన ధర్మాలు చేశాను. రోజు కొన్ని గంటల పాటు పూజలు ధ్యానాలు చేస్తాను, కానీ దేవుడికెందుకో నా మీద దయ కలగలేదు. నా మనసంతా తీవ్రమైన వేదనతో నిండిపోయింది. ఈ బాధకు మీరైనా పరిష్కారం చెబుతారని ఆశతో వచ్చాను అంటూ తన గోడును చెప్పుకున్నాడు మాధవయ్య. ప్రతి విషయంలో మనమనుకున్నది జరగాలి అనుకుంటే ఎలా? దేవుడు నీ ఒక్కడి కోరికలే అన్నీ తీరుస్తుంటే ఆయన్ను నీ ఒక్కడికి పక్షపాతి అంటారు కదా, ఆయన మిగతా సంతానం కోరికలు కూడా తీర్చాలి కదా. మీరంతా ప్రతిసారి మీ కోరికలు బాధలు దేవుడు తీర్చాలి, మీ పనులన్నీ జరగాలి అనుకుంటారు. ప్రతిసారి మీ పనులు చేస్తే మీ నౌకరు కంప్యూటర్ అవుతాడు, కానీ మీరు ఆరాధించే సర్వశక్తిమంతుడిలా అవుతాడు. నువ్వెప్పుడైనా తత్వమసి అని వేదాల సారమైన వాక్యాన్ని విన్నావా? తత్వమసి అంటే అదే నీవై ఉన్నావు అని అర్థం. ఆ నిర్గుణ నిరహంకార పరబ్రహ్మమైన నీకు ఈ బాధ అలచడి వేదనలు ఎక్కడివి? నీకు ఆందోళన కలిగిస్తున్న భావాలను నువ్వెప్పుడైనా నీ పూర్తి ఎరుకతో వాటికంటూ ఒక పేరు పెట్టకుండా ఒక సాక్షిలా గమనించావా? నేను బాధల్లో ఉన్నా అంటున్నావు, అసలు నేను ఎవరో ఎప్పుడైనా ఆలోచించావా? ఆ నేను అనేది శరీరమా, మనసా, ఇంకోట, ఎక్కడిది ఈ నేను? నేను ఆలోచిస్తున్నా అని నువ్వు గ్రహిస్తే ఆ ఆలోచించేదెవరు, నేను అనేదా లేక దాని సాక్షిగా చూస్తున్న ఇంకో నేనా? అంటే నేను ఒక నేను ఉందా, 2 నేనులున్నాయా అంటూ తత్వ విచారాన్ని మొదలుపెట్టిన బాబా వాగ్దాటికి అడ్డువస్తూ, బాబా మీరు చెప్పేదంతా ఆకలింపు చేసుకుని గమనించే జ్ఞానం నాకు లేదు, కానీ మనిషి బాధను నివారించుకోవడానికి వేరే మార్గాలు లేవా? ప్రశ్నించాడు మాధవయ్య. లేకే, ఎన్నో ఉన్నాయి. ఈ జ్ఞాన మార్గం అందరూ అనుసరించలేరని కర్మ మార్గాన్ని చూపించారు. ఈ నేను అనే అహంకారపూరిత భావనను కొద్దిసేపైనా పక్కన పెట్టి సామాన్యులుగా కర్తృత్వ భావన లేకుండా ఉండాలి. ఈ విధమైన నిరహంకార భావాన్ని పొందటానికి సమాజంలోని ఎందరో గొప్పవాళ్లు ఆశ్రయంలో వివిధ

రకాల సేవా కార్యక్రమాలు చేస్తుంటారు. ఇందాక నువ్వు చూసావే భవానీ, ఆవిడెవరనుకున్నావు? దేశంలోనే పేరొందిన స్పుత్నిక్ గ్రూప్ హాస్పిటల్స్ చైర్మన్ హాంగో భీమరాజు గారి సతీమణి. ఆవిడే కాదు, ఎందరో పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్స్, విద్యావేత్తలు, సామాన్యులు ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వారి హోదాలు ఆహాన్ని విడిచి ఇక్కడ అన్నదాన సత్రంలో ఎంగిలి కంచాలు శుభ్రం చేస్తారు, మరుగుదొడ్లు శుభ్రం చేస్తారు, గోశాల, పాఠశాల, పాకశాల, ఒకటినేమి అన్నిట్లో పనిచేస్తూ వాళ్ళ ఆహాన్ని తగ్గించుకుని తిరిగి వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ అలవడిన నమ్రతను వారి దైనందిన జీవితంలో కూడా అలవర్చుకుంటారు. హేమో బాబా, ఈ సేవలు అవి చెయ్యాలనే ఉంటుంది, కానీ ఆ తీరుబడి నాకెక్కడిది? ఒక్క నిమిషం బాబా అంటూ గది బయటికెళ్ళి ఓ పెద్ద చక్రాల సూట్కేసును తోసుకుంటూ వచ్చి, ఇదిగోండి బాబా, ఏదో ఉడత భక్తి గదిని మీకు ఇస్తున్నాను, దీనిలోని 1,00,000 రూపాయలను నా పేరు మీద ఏదైనా సత్కార్యానికి వాడండి. అలాగైనా నేను ఇక్కడ సేవా కార్యక్రమాల్లో పాలు పంచుకున్న తృప్తైనా ఉంటుంది అంటూ సెలవు కోరుతూ బాబాకు సాష్టాంగ ప్రమాణాలు అర్పించాడు. ఇదిగో మాధవ అంటూ పక్కనున్న పళ్ళెల్లోంచి ఓ నవరత్న ఉంగరం మాధవయ్య దోసిట్లో పెట్టాడు బాబా. ఏమి తత్వమసో బొగ్గుమసో, నా బాధల్లో నేనుంటే ఈ వేదాంతం ఏంటో? తరతరాలు తినేంత సంపాదించాలి, నేను లిక్కర్ కింగ్ వినయ్ కళ్యాణ్లాగా ప్రైవేట్ ఎయిర్వేస్ పెట్టాలని ఆశిస్తుంటే ఇవన్నీ కుదిరేవేనా? ఏమో, ఈ కోటి ఇచ్చినందుకేనా బాబా తన్ను ప్రతి నెలా దర్శించే ప్రియభక్తుడైనా ఉన్నతాధికారి చెవిన రేపైనా వచ్చినప్పుడు నా గురించి ఓ 4 మాటలు చెప్తే చాలు, డిస్టిలర్లకు లైసెన్సులు ఇచ్చే విషయంలో కాస్త పట్టువిడుపు చూపిస్తే నా ఆశలు తీరుతాయి, తన కారు వైపుకు వెళ్తూ ఆలోచిస్తున్నాడు మాధవయ్య. బాబా, గోశాలకు వెళ్ళే టైం అయింది. తిరిగి వచ్చి బాబాకు గుర్తు చేసింది భవానీ. అప్పటికి సిద్ధంగా ఉన్న లిమోజిన్ కార్లు బాబా, భవానీ, బాబా వ్యక్తిగత కార్యదర్శి బయలుదేరారు. బాబా గోశాలకు వెళ్తున్న విషయం తెలుసుకున్న దేశ విదేశ భక్తులు, ఆశ్రమం నుంచి గోశాల వరకు వెలిసిన దుకాణాల యజమానులు వందలాది మంది రోడ్లకు ఇరువైపులా నిల్చుని బాబాకు నమస్కరిస్తుంటే, బాబా వారికి చేతిని ఊపుతూ అభివాదం చేస్తుంటే కారు మెల్లగా సాగుతోంది. బాబా, 20 ఏళ్ల క్రితం నేను మీ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడి పొలాల్లో రాళ్ళు, రప్పలు తప్ప గడ్డి కూడా కనిపించేది కాదు. ఓ కాక హోటల్ కాదు కదా, శుభ్రమైన తాగునీటినిచ్చేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కారు, తొండలు కూడా గుడ్లు పెట్టని ఈ ప్రదేశంలో ఇప్పుడు దేశ విదేశీ భక్తులతో కిటకిటలాడుతున్న హోటళ్లు, లాడ్జీలు, అపార్ట్మెంట్లు, మన ఆశ్రమం తరపున నిర్వహించే వివిధ విద్యాలయాలు, ప్రత్యేక రైల్వే స్టేషన్, విమానాశ్రయాలు వచ్చాయంటే ఇదంతా మీ మహిమే కదా బాబా, తన్మయత్వంతో చెబుతున్న భవానీ మాటలకు అంతరాయం కలిగిస్తూ, భవానీ గారు, ఇక్కడ ఈ మెయిన్ రోడ్డుకు ఆవల ఓ 3 కిలోమీటర్ల దూరంలో G&F కంపెనీ వాళ్ళు విదేశీ మోడల్లో రో హౌసెస్ కట్టబోతున్నారు. 1.25 కోట్ల ఉండే ఆ ఇళ్ల కొనుగోళ్లు మొదలయ్యాయి అంటూ చెబుతున్న సెక్రటరీ మాటలను మౌనంగా వింటున్నారు బాబా. భవానీ సెక్రటరీల మాటలకు అంతరాయం కలిగిస్తూ ఓ 12 ఏళ్ల అమ్మాయి పరిగెత్తుతూ వచ్చి వారు ప్రయాణిస్తున్న కారుకు అడ్డంగా పడుకుంది. నిర్ఘంతపోయిన డ్రైవర్ బ్రేక్ వేసి కారు ఆపాడు. రోడ్డుకి ఇరువైపునా నిల్చున్న కొందరు భక్తులు పరిగెత్తుతూ వెళ్ళి అమ్మాయిని లేపే ప్రయత్నం చేస్తుంటే, నన్ను తీసుకుపోవద్దు, నేను బాబాతో మాట్లాడాలి అంటూ కాళ్ళు చేతుల్ని విదిలిస్తుంది అమ్మాయి. విషయం ఏంటో తెలుసుకో అన్న బాబా మాట విని కారు దిగిన సెక్రటరీని చూసి మరింత బిగ్గరగా, నేను బాబాతో మాట్లాడాలి అంటూ ఏడుపు మొదలుపెట్టింది అమ్మాయి. విషయం గమనించిన బాబా చింపిరి జుట్టు, మాసిన బట్టెలో ఉన్న ఆ అమ్మాయిని కారులోకి ఆహ్వానించాడు. అక్కడి భక్తులంతా బాబా దయాత్ర హృదయాన్ని, సమదర్శిత్వాన్ని పొగడుకుంటుండగా బాబా కారు తిరిగి బయలుదేరింది. చిన్నారి, నీకేమైందమ్మా, ఎందుకు నాతో మాట్లాడాలనుకుంటున్నావు? కరుణ నిండిన గొంతుతో ప్రశ్నించాడు బాబా. స్వామి, నేను ఆ ఏటి పక్క నుండి రామాపురంలో ఉంటాను, మా నాయన కమ్మరి పని చేస్తాడు, ఒకరోజు కొలిమి వెలిగి చేతిలో డబ్బులు పడితే చాలు, 4 రోజులు తాగి తందనాలాడి పనిచేయడు, తాగొచ్చి మా అమ్మను, నన్ను, 2 తమ్ముళ్ళను వావి వరస చూడకుండా తిడతాడు,
ఎదురు తిరిగితే గొడ్లను

ఆదినట్టు తంతాడు. వారం కిందడు తాగొచ్చి వెకిలి చేష్టలు చేస్తుంటే నేను అమ్మ తిరగబడినా. వాళ్ళిద్దరూ కొట్లాడుకుంటుంటే భయపడి నేను పారిపోయి ఈడికొచ్చినాను. ఆ తాగుబోతోడిని కాడికి ఇంక నేను పోను. ఈయన ఏందన్నా పని చేసుకుంటాను. నా బాధలు మీకు చెప్పుకోవాలని వస్తే నన్నెవరూ మీ కాడికి పంపలేదు. అందుకే ఇట్లా చేసిన వెక్కేళ్లతో తన బాధను చెప్పుకుంది ఆ అమ్మాయి. పని చేయడం ఎందుకు చిన్నారి? మా ఆశ్రమం వాళ్ళు నిర్వహించే విద్యాలయాల్లో నువ్వు చదివినంత వరకు చదువుకుందు గాని, సరేనా? నీ అవసరాలన్నీ కూడా మా వాళ్ళే చూసుకుంటారు అంటూ, సెక్రటరీ ఈ విషయం నోట్ చేసుకో అన్నట్లు ఆయనకు సైగ చేశాడు. వినంతవరకు రేడియో విష్ణు 90.4 MHz పై కథానిక కార్యక్రమంలో తత్వమసి కథ విన్నారు. దీని తర్వాయి భాగం రేపటి కథానిక కార్యక్రమంలో వింటారు. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

మీరు వింటున్నది రేడియో విష్ణు 90.4. హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. ఎడ్ల బజార్లోని కనకదుర్గమ్మ ఆలయంలో శుక్రవారం అమ్మవారికి భక్తులు మహిళలు ప్రత్యేక కుంకుమ పూజలు చేశారు. ఆలయం వద్ద 600 మందికి అన్న సమరాధన నిర్వహించారు. ఏఓ ఎన్ సతీష్ కుమార్, చైర్మన్ రామలింగం, ట్రస్టీలు, సిబ్బంది, చిట్టి రాంబాబు, సత్యనారాయణ, అర్చకులు వెంకటరమణ, భక్తులు దశక శేషగిరిరావు, సూర్యకుమారి, విజయసారథి తదితరులు పాల్గొన్నారు. లాకు దిగువ చింతల తోటలో దేశాలమ్మ జాతర సందర్భంగా శుక్రవారం ఆలయం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఆలయ 54వ వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 18 నుంచి జాతర నిర్వహించారు. సుమారు 15,000 మందికి భారీ అన్న సమారాధన నిర్వహించారు. అర్చకులు మద్దిరాల జనార్దన శర్మ పర్యవేక్షణలో అమ్మవారిని అలంకరించి పూజలు నిర్వహించారు. గుమ్మంపాడు శ్రీహరి ప్రహ్లాదపురంలో సుబ్రహ్మణ్యేశ్వర గోమహాలక్ష్మి సమేత నారికేళ వరాహ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ కమిటీ చైర్పర్సన్ పులపర్తి గిరిజ, గురువు రవీంద్రపాణి గోపాల్, అర్చకులు శ్రీహరి గోపాల్, పూర్ణిమ, బులపాక విశ్వభారతి భక్తులకు అన్న సమారాధన చెప్పారు. అత్తిలి ఘంటావరిపుంతలో నాగేంద్రునికి ప్రత్యేక అభిషేకాలు చేశారు. జన్మ నక్షత్రం సందర్భంగా 40 లీటర్ల ఆవుపాలు, మామిడి పండ్ల రసం, కొబ్బరి నీళ్లు, తేనె, విభూది, గంధం, గులాబీ నీరుతో అభిషేకాలు చేశారు. ఆరుగురును బీఆర్ అంబేద్కర్ గురుకుల కళాశాలలో ఇంటర్లో ప్రతిభ కనపరిచిన విద్యార్థులను మంత్రి బాల వీరాంజనేయ స్వామి అభినందించారు. ఎంపీసీ, బైపీసీలో ప్రథమ స్థానంలో నిలిచిన శ్యామ్ కుమార్, రాజేష్ కు మంత్రి ప్రశంసా పత్రాలు అందించారు. ప్రిన్సిపల్ దుర్గారావు పాల్గొన్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నామని ఎంఈఓ రవికుమార్ అన్నారు. చిల్డ్రన్ క్లబ్ కన్వీనర్ బి కళ్యాణి ఆధ్వర్యంలో ఈస్ట్ పాలెం స్కూల్లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులకు కొరత లేదన్నారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన ఉంటుందన్నారు. హెచ్ఎం విక్రమ్, సంధ్య, జీవి లావణ్య, నాగభవాని, చంద్రకళ, స్రవంతి, పార్వతి, నాగు తదితరులు ఉన్నారు. రానున్న వర్షాకాలం ఇంటి పరిసర ప్రాంతాల్లో మురుగు నిల్వ లేకుండా చూసుకోవాలని సబ్ యూనిట్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు అన్నారు. ఇంద్రయ్య నగర్లో శుక్రవారం ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. నీటి నిల్వతో దోమలు వృద్ధి చెందుతాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. దోమలు వృద్ధి చెందకుండా ప్రజలు సహకరించాలని సబ్ యూనిట్ అధికారి ఎస్వీఎస్ ప్రసాద్ కోరారు. పట్టణంలోని ఎన్టీఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ పరిధిలోని 15 వార్డులో ఫ్రైడే డ్రైడే కార్యక్రమం నిర్వహించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ద్వారా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చన్నారు. హెల్త్ అసిస్టెంట్ కాంతారావు, సురేష్, హెల్త్ సెక్రటరీ అనంతలక్ష్మి, ఆశలు, సిబ్బంది పాల్గొన్నారు. గర్భిణులు పౌష్టికాహారం తీసుకుని ఆహార నియమాలు పాటించాలని భీమవరం ప్రాంతీయ ఆసుపత్రి పర్యవేక్షకుడు లక్ష్మణ్ జితానంద్ తెలిపారు. శ్రీ విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి ఆధ్వర్యంలో 70 మంది గర్భిణులకు మామిడి పండ్లు, గుడ్లు, ఆకుకూరలు, విసనకరలు అందించారు. వైద్యులు మాధవి, కళ్యాణి, సుబ్బలక్ష్మి, శివరంజని, ఆసుపత్రి అభివృద్ది కమిటీ సభ్యులు శంకరదాసు, దొర్కేరాణి, గోవిందబాబు తదితరులు పాల్గొన్నారు. పెన్నాడులో ఇటీవల చోటు చేసుకున్న అగ్ని ప్రమాదం వల్ల ఇల్లు దగ్ధమై నష్టపోయిన ప్రసాదం చిన్న వెంకటేశ్వర్లు కుటుంబ సభ్యులకు శుక్రవారం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పరామర్శించారు. ఇల్లు మంజూరుకు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు హామీ ఇచ్చినట్లు తెలిపారు. బాధితులకు బియ్యం అందజేసి భరోసా కల్పించారు. అనారోగ్యంతో బాధపడే కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఒక వరమని ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు అన్నారు. పెద అమీరం క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు. 52 మందికి వైద్య ఖర్చుల నిమిత్తం 22 లక్షల రూపాయలు అందించారు. సకాలంలో బాధితులకు ఆర్థిక సాయం అందిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు, కార్యకర్తలు, లబ్దిదారులు పాల్గొన్నారు. ప్రతి పర్వతారోహునికి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించాలనే కోరిక ఉంటుందని పలువురు ప్రతినిధులు అన్నారు. శుక్రవారం వెంకట్రామా థియేటర్ కాంప్లెక్స్ ఆవరణలో శ్రీ విజ్ఞాన వేదిక యూత్ హాస్టల్స్ నిర్వహించిన ఎవరెస్ట్ శిఖర దినోత్సవంలో పలువురు పాల్గొని మాట్లాడారు. యూత్ హాస్టల్స్ ప్రతినిధి ఇటీవల ఎవరెస్ట్ బేస్ క్యాంప్ అధిరోహించిన గొట్టుముక్కల వాణి మాట్లాడుతూ 1953 నుంచి ప్రారంభించిన పర్వతారోహణతో ఇప్పటి వరకు సుమారు 7,000 మంది శిఖరంపైకి చేరుకున్నారని అన్నారు. పిఆర్ఓ తాళ్లపూడి గాంధీ యూత్ హాస్టల్స్ జిల్లా కార్యదర్శి వెంకటరత్నం, సహాయ కార్యదర్శి రాజేష్, సభ్యులు రంగసాయి, ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మైసూర్ దత్తపీఠాధిపతి గణపతి సత్యదానంద స్వామీజీ పుట్టినరోజును పురస్కరించుకుని శుక్రవారం ఆకివీడులోని దత్తక్షేత్రంలో పోలీసు సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ రఘువీర్, విష్ణు,

సిఐ కాళీచరణ్, ఎస్ఐ నాగరాజు, క్షేత్రం పర్యవేక్షకులు కొమ్మంపాటి కృష్ణమూర్తి, నంద్యాల సీతారామయ్య తదితరులు పాల్గొన్నారు. మహిళలకు గుర్తింపునివ్వడంలో పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహా అభియాన్ 2026 భీమవరంలోని కే కన్వెన్షన్ లో శనివారం ప్రారంభమవుతుంది. 2 రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్, కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఎంపీ పాక వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొంటారని తెలిపారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: backup.
1: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, టీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. Thank you.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100-1-9993.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUIల నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. పాటలు మన దైనందిన జీవితంలో ఒక ముఖ్యమైన భాగం. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి పాటలు ఎంతో ఉపకరిస్తాయి. మనకి ఇష్టమైన పాటలు మన మానసిక ప్రశాంతతని మెరుగుపరిచి మనస్సుకి ఎంతో స్వాంతన చేకూరుస్తాయి. అటువంటి స్వాంతన చేకూర్చే పాటల్ని మన రేడియో విష్ణు 90.4 మీకు ఆణిముత్యాలు కార్యక్రమం ద్వారా వినిపిస్తోంది. విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా డోండి దర్శకత్వంలో కృష్ణ వాణిశ్రీ జంటగా 1975 ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అభిమానవతి. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన గీతం నీపైన నాకెంత ప్రేముందో పాటు వింటారు. దాశరథి సాహిత్యం అందించగా చక్రవర్తి సంగీతం సమకూర్చారు. మరి ఈ పాట మీ అందరి కోసం.

మనసులోనికి ఎందుకోసమని వచ్చావు, మనసు దోచుకుని మమత పంచుకుని మరలి వెళ్ళిపోతున్నావు. వలపు తెలియని మనసులోనికి ఎందుకోసమని వచ్చావు, మనసు దోచుకుని మమత పంచుకొని మరలి వెళ్ళి

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: అభిమానవతి చిత్రం నుంచి నీపైన నాకెంత ప్రేముందో నీకెలా తెలిపేది పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు కృష్ణంరాజు, చలం, విజయ నిర్మల ముఖ్య తారాగణంగా, దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1974 తెరకెక్కిన చిత్రం బంట్రోతు భార్య. ఈ చిత్రం నుంచి సి నారాయణ రెడ్డి రచించిన మల్లెపూల తెప్పగట్టి పాట వింటారు. పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నేపథ్యగానం అందించగా రమేష్ నాయుడు సంగీతం సమకూర్చారు. మరి పాట విందామా?

0: రమ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: బండ్రోత్ భార్య చిత్రం నుంచి పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన పాట విన్నారు కదా. ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో కృష్ణ, జరీనా వహాబ్ ముఖ్య పాత్రల్లో నటించి 1975 విడుదలైన చిత్రం గాజుల కిష్టయ్య. ఈ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం చేసిన నవ్వులు రువ్వే పువ్వమ్మ పాట వింటారు. ఆత్రేయ సాహిత్యానికి కెవి మహాదేవన్.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
1: గాజులు కిష్టయ్య చిత్తం నుంచి నవ్వులు రువ్వే పువ్వమ్మ పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు భరణి పిక్చర్స్ పతాకంపై పిఎస్ రామకృష్ణారావు దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి నాయక నాయికలుగా 1967 విడుదలైన చిత్రం గృహలక్ష్మి. ఈ చిత్రం నుంచి ఘంటసాల భానుమతి గానం చేసిన కన్నులే నీకోసం కాచుకున్నవి పాట వింటారు. శ్రీ నారాయణరెడ్డి గీతానికి సాలూరు రాజేశ్వరరావు సంగీతం సమకూర్చారు.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: ప్లాస్టిక్ బాటిల్ వద్దు, మైక్రో ప్లాస్టిక్ వద్దు.
0: మట్టి సీసా పట్టండి, మట్టి వాసన చూడండి.
1: సహజ సిద్ధంగా నీటిని చల్లబరుద్దాం.
0: పర్యావరణాన్ని, మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం.
1: బీ నేచురల్, స్టే కూల్.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
0: గృహలక్ష్మి చిత్రం నుంచి ఘంటసాల భానుమతి గానం చేసిన పాట విన్నారు కదా. మీరు వినబోయే తర్వాత పాట సంగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో శారదా రంగనాథ్ ముఖ్య తారాగణంగా 1975 విడుదలైన చిత్రం జమీందార్ గారి అమ్మాయి. ఈ చిత్రం నుంచి దాశరథి సాహిత్యం అందించి పి సుశీల గానం చేసిన మృగింది వీణ పాట వింటారు. సంగీతం GK వెంకటేష్ అందించారు. మరి ఈ పాట విందామా?

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, స్కూల్కి సెలవులు సరదాల వెల్లువలు,
2: ఫోన్లకు కాస్త దూరంగా, ఆటలకు కాస్త దగ్గరగా,
1: సాయంత్రం వేళల్లో అమ్మమ్మ కథలు, తాతయ్య మాటలు,
2: ఈ సంబంధి మెమరబుల్ గా మార్చుకోండి,
1: జ్ఞాపకాలను దాచుకోండి,
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
1: జమీందార్ గారి అమ్మాయి చిత్రం నుంచి మ్రోగింది వీణ పాటు విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో 1965 ఎన్టీ రామారావు, భానుమతి, ఎస్వి రంగారావు, జమున ముఖ్య తారాగణంగా విడుదలైన చిత్రం తోడు నీడ. ఈ చిత్రం నుంచి ఘంటసాల సుశీల గానం చేసిన ఆత్రేయ గీతం మళ్ళున్నా మాణ్యాలున్నా పాటు వింటారు. సంగీతం KV మహాదేవన్ అందించారు. మరి ఈ పాటు వినండి.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2 కాంటాక్ట్ 9494565858.

0: FM 90.4.
1: After the short break, welcome back to Mahila. కమ్మలు, దుద్దులు, పోగులు, లోలాకులు, జుంకీలు, పుట్టలు పేరేదైనా అన్ని చెవులకే పెట్టుకునేవే. చెవి అలంకారాలే. అన్నిటిలోకి ఆకట్టుకునేవి, అలరించేవి మాత్రం బుట్టలే. ఆ అందం ఆ డిజైన్ కే సొంతం. అందుకే అమ్మాయిల నుంచి అమ్మమ్మల వరకు అంతా బుట్టల మీదే మనసు పారేసుకుంటున్నారు. ఆడపిల్లలకు సంవత్సరంలోపే

పట్టించడం ఆచారం. ఒంటి ముత్యం ఎర్రపూసలు గుచ్చిన బంగారపు కాడుతో కుట్టిస్తారు. తల ఊపుతుంటే ఆ చిట్టి లోలాకులు అందంగా కదులుతూ ముద్దుగా కనిపిస్తుందా చిన్నారి. మూడు నాలుగేళ్లు వచ్చేసరికి ఆ లోలాకులు తీసి రింగులు బుట్టలు ఇలా రకరకాలు అలంకరిస్తూ ఉంటారు. బామ్మల కాలంలో అయితే తమ్మెకు కాస్త పైభాగంలో తాలుకులు అనే ఆభరణాల్ని, వీటికి పైన రాళ్లతో పొదిగిన పచ్చరాళ్లు అనే వాటిని పెట్టుకునేవారట. ఇంకాస్త పైన మత్స్య బావిలీలు ఉండేవట. చెవి పైభాగంలో కాశీ ఒట్లు మెరిసిపోయేవట. వీటికి కింద బొగడలు, చెవికి పక్కన గూబ బావిలీలు. అబ్బో, చెవికి అప్పుడు ఉన్నే సొంపే వేరంట. ఆనాటి ఆభరణాలే పేరు మార్చుకుని మళ్లీ వచ్చాయి. రెండు మూడు నాలుగో స్టడ్ అంటూ చెవి తమ్మె నుంచి పైభాగం వరకు రకరకాల పోగుల్ని పెట్టడం ఇప్పుడు ఫ్యాషన్. తమ్మె నుంచి పై వరకు ఎన్నెన్నో చెవి కిందటి ఎన్నున్నా చెవికి కింద వేలాడే వాటిల్లో మాత్రం బుట్టల తర్వాతే వేరేవైనా. ఒంటి మీద ఆభరణాలు లేకున్నా చెవులకు మాత్రం పెద్ద బుట్టలు, జుంకాలు వేలాడి తీయడమే తాజా ఫ్యాషన్. చీర కట్టుకున్నా, చుడీదార్ వేసుకున్నా, చివరకు జీన్స్ కుర్తీ వేసినా బుట్టలు పెడితే ఆ ముఖమే కలవేరుగా ఉంటుంది. సాంప్రదాయ వాడుకల్లోనూ కూచిపూడి వంటి నృత్య రీతులు ప్రదర్శించినప్పుడు దేశ విదేశీ బామలంతా ధరించేది బుట్టల లోలాకుల్ని. అందుకే అలనాటి ఈ సాంప్రదాయ డిజైన్ మళ్లీ తెర మీదకొస్తుంది. దేశ వ్యాప్తంగా అందరినీ ఆకర్షిస్తుంది. మన సెలబ్రిటీలు మాత్రమే కాదు, బాలీవుడ్ సెలబ్రిటీలు పెద్ద బుట్టల్ని ఎక్కువగా ధరించడం విశేషం. బోర్నించిన గుండ్రని బుట్టాకారం, దానికి చుట్టూరు రత్నాలు, మధ్యలో ఒక పెద్ద ముత్యము, చూసే కొద్ది చూడాలనిపిస్తుంది. ఇదే బుట్టకున్న బేసిక్ డిజైన్. కానీ ఇటీవల ఇది భిన్నమైన డిజైన్లు సంతరించుకుని మరింత అందంగా ఊగుతుంది. సాధారణ బుట్టలు ఎక్కువగా బంగారంతోని చూడ చక్కని చెక్కుడు డిజైన్ తో అందంగా మెరుస్తుంటాయి. ఇవి టెంపుల్ డిజైన్ లో మారినప్పుడు కెంపులు, పచ్చలు, తెల్లరాళ్లు, ముత్యములు పొదిగిన డిజైన్ లో బరువుగా కనిపించినా తేలుగ్గా ఉంటాయి. అదే యాంటిక్ డిజైన్ లో అయితే పసిమి రంగు బంగారం కాస్త ఆక్సిడైజ్ పూత పోసుకుని కాస్త నలుపు రంగును సంతరించుకుంటుంది. అచ్చంగా రంగురాలతో చేసిన బుట్టలైతే గోల్డ్ ప్లేటెడ్ జ్యువెలరీతో బోలెడ్ డిజైన్ లో దొరుకుతుంది. మరి రిజనర్స్ విన్నారు కదండి, మరికొన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదిరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు. మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, ఎంబీబీఎస్, ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
0: ఎండలు మనల్ని ఆపలేవు, మన ఉత్సాహాన్ని తగ్గించలేవు.
2: చిన్న చిన్న జాగ్రత్తలు, పెద్ద పెద్ద ఉపశమనాలు.
0: జాగ్రత్తగా ఉండండి, ఎండని జయించండి
2: చల్లని మాటలతో, కమ్మని పాటలతో.
0: బీచ్ ఎంతనే ఉంది, మన రేడియో విష్ణు 90.4
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: ఒక బ్యూటిఫుల్ సాంగ్ ఎంత మరి వినేశారు కదండి, బుట్టల్లో మీనా రకం వేరయా అన్నట్లు రంగురంగుల ఎనామిల్ పూతను కందమ్స్ కుందమ్స్ అలంకరణతోనూ అందంగా మెరుస్తుంటావి. రాజస్థానీలు ఎక్కువగా ఇష్టపడే ఈ డిజైన్ లో ఇప్పుడు దేశమంతా అంతే ఇష్టంగా ధరిస్తుంది. తక్కువ ధర, చిన్న కుక్కం ఉంటే సులభంగా పెట్టుకోగలగడం ఇందులో ఉన్న సౌలభ్యం. ఒకప్పుడు బుట్టలు గుండ్రని దుద్దుకే తగిలించుకునేలాగాని, కలిపి ఉండేలాగాని ఉండేవి. ఓ చిన్న కుక్కానికి వేలాడదీసే ఫ్యాషన్ వీటి నుంచే వచ్చింది. కుక్కం విడిగా తయారు చేయడం వల్ల అది ఒక్కటి ఉంటే చాలు, దాని కింద ఎన్ని రకాలుగా అయినా మార్చుకోవచ్చు. అయితే మీనా రకం బుట్టల్లో మాత్రం కుక్కం కూడా బుట్టకే అతుక్కుని వచ్చేస్తుంది. ఇవి కాక బుట్టల్లో మరెన్నో వినూత్న రకాలు, రింగుల్లాంటి వాటికి వేలాడదీసేవి, పొడవుగా సాగి ఉండేవాటికి త్రికోణాకారం, కోణాకారం, గంటాకారం, చదరపు ఆకారాన్ని సంతరించుకున్నవి, పంజరాలు ఉండేవి, ఎన్నెన్నో మరి. ఇటీవలే కశ్మీర జుంకాలు పేరుతో వస్తున్న 2 బుట్టల కర్ణాంబరాలు యువతిని ఆకట్టుకుంటున్నాయి. చెరువు మీదుగా అలంకరించే పూస గొలుసుతో ఉండే వీటిల్లో 2 బుట్టలు వేలాడి తీసుకునేలా ఉంటున్నాయి. వీటిని కావాలంటే చంపల మీదుగా జుట్టులోకి పోనిచ్చి పిన్ను పెట్టుకోవచ్చు. వరుసగా ఒకదాని కింద ఒకటి చెప్పున 3-4 బుట్టలు హ్యాంగింగ్ లో వస్తున్నాయి. బంగారం, కొద్దిపాటి రంగులతో పాటు అచ్చంగా ముత్యాలు, వజ్రాలు, అంకెట్ వజ్రాలు, క్రిస్టల్స్ పొదిగినవి వస్తున్నాయి. ఆక్సిడైజ్డ్ సిల్వర్, బ్లాక్ మెటల్, టెర్రకోటా, ఇలా విభిన్నమైన లోహాలు ఇతరితర పదార్థాలతో రూపొందించే బుట్టల్లో వైవిధ్యానికి లోటు లేదు. ఏదేమైనా ఆభరణాల్లో బుట్ట డిజైన్ కున్న అందమే వేరు. అందుకే రాజస్థానీలు గాజుల్లో, పాపిడి బిళ్ళల్లోనూ బుట్ట డిజైన్ లోనే ధరిస్తుంటారు. ఇప్పుడు ఆ బుట్ట డిజైన్లే మన నల్లపూసల్లో లాకెట్లుగా కనిపిస్తున్నాయి. దీని బట్టి అందాల బుట్టలకు రోజు రోజుకి అభిమానులు పెరుగుతున్నారనడంలో సందేహమే లేదు. తరతరాలు మారినా తగ్గని అందం బుట్ట డిజైన్ కే సొంతం. మరి లిజనర్స్, బుట్టల అందాలు, బుట్టల్లో ఉన్న రకాల గురించి అయితే తెలుసుకున్నాం కదండి. మరి ఈ రోజు మహిళలో ఒక వంటకం గురించి తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మరి వినేయండి.

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadunu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: ఒక చక్కటి పాటనేది వినేశారు కదండి. ఇప్పుడు సేమియా మొలకల పొంగలి ఎలా చేయాలో తెలుసుకుందాం. నేనైతే ఇది ఫస్ట్ టైం వింటున్నానండి. మరి మీరు కూడా ఫస్ట్ టైం వింటే ఇదైతే కంపల్సరీ ట్రై చేసేయండి. మరి ముందుగా దానికి కావాల్సినవి పెసలు, శనగలు, బొబ్బర్లు, మొలకలు అన్ని కలిపి ఒక అరకప్పు, సేమియా కప్పు, పెసరపప్పు అరకప్పు, సన్నంగా తరిగిన అల్లం చెంచా, మిరియాలు, జీలకర్ర టేబుల్ స్పూన్ చెప్పున, కరివేపాకు 2 రెబ్బలు, పచ్చిమిర్చి 2, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు 10, పసుపు 1/2 చెంచా. మరి తయారీ విధానం పెసలు, శనగలు.

అయ్యాక అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు మొలకలు తాలింపు వేసి బాగా కలిపితే సరిపోతుంది. మరి లిసినర్స్, సేమియా మొలకల పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకున్నారు కదండి. మరి మళ్ళీ ప్రసారం అయ్యే మహిళలో మళ్ళీ కలుద్దాం. మరి వినండి, వింటూనే ఉండండి రేడియో విషన్ 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జే అక్షయ.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: వచ్చేసాయి వచ్చేసాయి నోరూరించి మామిడి పండ్లు.
0: బంగిని పిల్లి నుండి కలెక్టర్ కాయల వరకు అన్ని మన సొంతం.
1: అయితే ఆగండి, తినే ముందు గంటసేపు నీటిలో నానబెట్టండి.
0: వేడిని వదలండి, తీపిని ఆస్వాదించండి.
1: పండ్లలో రాజు, వేసవిలో మననేస్తాం.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్.

కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
2: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
2: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
2: సెల్ 9100191193.

0: विष्णु एफएम 90.4।
1: గుడ్ మార్నింగ్ లిజనర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా విషయాల్లోకి వస్తే, కొందరికి పొద్దున్నే కాలకృత్యం

సమస్యలు తీర్చుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. ముఖ్యంగా మలబద్ధకం వల్ల శారీరకంగానూ మానసికంగానూ ఎంతో చికాగ్గా ఉంటుంది. వయసు పైబడిన వాళ్లకైతే ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే ఏ వయసు వారికైనా మలబద్ధకం సమస్య ఎదురవుతుంది. పురుషుల కన్నా స్త్రీలలోనే ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుందంటున్నారు నిపుణులు. ఎవరికైనా సరే మల విసర్జన ఒక క్రమ పద్ధతి లేకపోతే మాత్రం అది అనారోగ్యానికి సంకేతంగా భావించాలి. మల విసర్జనకు తోడ్పడే వివిధ శరీర అవయవాలను గురించి సరైన అవగాహన ఉండటం ఎంతో అవసరం. అన్న కోసం చివరి నుంచి మలద్వారం దాకా ఉండే పేగుల్లో ఒకటి చిన్న పేగు, మరొకటి పెద్ద పేగు. చిన్న పేగు 7 మీటర్ల పొడవు ఉంటుంది. జీర్ణ ప్రక్రియ ఎక్కువగా జరిగేది ఈ చిన్న పేగులోనే. పెద్ద పేగు 1.5 మీటర్లుంటుంది. నీరు ఇతర ఖనిజాల్ని జీర్ణించుకోవడానికి ఇది పనిచేస్తుంది. మరి దీనికోసం తీసుకోవాల్సిన ఆహారపు జాగ్రత్తల విషయానికొస్తే, మన శరీరంలోని అవసరమైన పదార్థాలన్నీ బయటకు పంపించేది పెద్ద పేగు. పెద్ద పేగు కొన భాగంలో వ్యర్థమైన పదార్థాలు నిల్వ ఉంటాయి, కానీ అవి నిల్వ ఉన్నంతసేపు కష్టంగా ఉంటుంది. కాబట్టి ఎప్పటికప్పుడు అది విసర్జించబడాలి. ఈ ప్రక్రియ కోసమే ఎన్నో ఇబ్బందులు పడుతుంటాం. ఇదే మలబద్ధకం. దీనికి ముఖ్య కారణం మన ఆహారపు అలవాట్లలో అజాగ్రత్తగా ఉండటమే. శరీరానికి శరీర లోపలి వివిధ ప్రక్రియలు జరగడానికి తగినన్ని ద్రవ పదార్థాలు కావాలి. అలాగే రోజు తినే ఆహారంలో పీచు పదార్థాలు తగిన మోతాదులో తీసుకోవాలి. శరీరంలో ఇవి లోపించడం వల్ల కూడా మలబద్ధకం పెరుగుతుంది. పేగుల్లో పుండ్లు పడినప్పుడు మలబద్ధకం ఏర్పడే అవకాశం ఉంది. మామూలుగా ఐరన్, కాల్షియం టాబ్లెట్స్ ఎక్కువగా వాడే వాళ్లలో కూడా ఈ మలబద్ధకం సమస్య ఉంటుంది. వయసు పైబడిన వాళ్లలో ఉదర భాగంలోని కండరాలు, కటివలయం బలహీనపడతాయి. ఇది మలబద్ధకానికి ఒక కారణమే. పార్కిసన్స్ వ్యాధి, పక్షవాతం ఉన్నప్పుడు మలబద్ధకం ఏర్పడవచ్చంటున్నారు నిపుణులు. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే అవబోతుంది లిజనర్స్. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: Vijay Gastroenterology and Liver Hospital, Bhimavaram. Dr. Vijayanand Kumar Vekiraju, MD DM Gastroenterology Gari Advaryamlo, Anni Rakumula Jeernakosa, Liver, Gallbladder, Biliary Tract, Pancreas Samasyalaku, Atyuttama Vaidya Sevalu Andistunnaru. Maa Vaddagala Advanced Endoscopy Center Nandu, Rendu Atyadhunika Endoscopic Units Dwara, Endoscopy, Colonoscopy, Double Balloon Enteroscopy, Pediatric Endoscopy, ERCP, Cholangioscopy, Fibroscan, High Resolution Manometry, pH Impedance, H. pylori Evolution Kosam, Urea Breath Test, Glucose Breath Test, Inka, Marenno Advanced Test La Saukaryalu Kalavu. Arthikanga, Balahina Vargala Prayojanartham, Memu Andinche Janata Scheme Dwara, Tella Ration Card, Leda, Arogya Mitra Card Galavariki, Endoscopy, Lab Test, Inpatient Charges Lo, 50% Raiti Andistunnam. Sampradinchandi, Vijay Gastroenterology and Liver Hospital. Second floor, Access Bank Pakkana, JP Road, Bhimavaram 2. Cell 8865-58773.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి మలబద్ధకంతో ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయంట. ఆ విషయాలకొస్తే మలబద్ధకం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. తలనొప్పి, ఆకలి లేకపోవడం వంటి సమస్యలు ఎన్నో తలెత్తుతాయి. ఉదరకోశంలో ఎక్కువసేపు వ్యర్థ పదార్థాలు నిల్వ ఉండటం వలన అవి చివరికి చర్మ వ్యాధులకు కూడా దారితీస్తాయి. మలబద్ధకం అనేది కేవలం శారీరక సమస్య మాత్రమే కాదండి, దీని వెనుక మానసిక కారణాలు కూడా ఉండవచ్చు. సాధారణంగా ఉదరకోశం పనితీరుని దెబ్బతీసే మానసిక చర్యల్ని నివారించే క్రమశిక్షణ కూడా ప్రతి ఒక్కరికి ఉండాలి. ఈ సమస్యకు చిన్న పెద్ద పేగుల్లో నీటి శాతాన్ని తగుమేరకు పెంచే మందుల్ని ఉపయోగించవచ్చు. కొవ్వు పదార్థాల్ని కరిగించే ఏడీఈకే విటమిన్లు కాపాడే మినరల్ ఆయిల్ వంటివి వాడుకోవచ్చు. కానీ వీటిని వాడే మందు వైద్య నిపుణుల సలహా తీసుకుని వాడడం మంచిది. ఈ వ్యాధికి నీటిని గ్రహించి పీచులా పనిచేసే మందులు చక్కగా పనిచేస్తాయట. ఆముదం, నూనె వంటివి వాడుకోవచ్చు. వైద్యులు భేద మందుల్ని ఎక్కువగా వాడటం మంచిది కాదంటారు. ఈ మందులు ఎక్కువగా ఉపయోగించడం వల్ల జీర్ణ వ్యవస్థకు నష్టం కలిగే ప్రమాదముందట. ఉదరకోశం వ్యాధులు ఉన్నవాళ్లు ఇటువంటి మందులను అస్సలు వాడకూడదటండి. మలబద్ధకంతో బాధపడే వాళ్లకు పీచు మంచి మందు. మన రోజువారీ ఆహారంలో పీచు తప్పనిసరిగా ఉండాలట. అది నీటిని నిల్వ ఉంచడానికి ఉపయోగపడుతుంది. పీచు వల్ల మరో లాభమేమిటంటే పేగు క్యాన్సర్, గుండెపోటు, మధుమేహం, ఉదరకోశ వ్యాధులు, మొలలు వంటివి రావు. కాబట్టి మన జీర్ణ వ్యవస్థని సక్రమంగా ఉంచడానికి రోజు కనీసం 30 గ్రాములు పీచు పదార్థాలు తీసుకోవడం చాలా అవసరం. మాంసాహారానికంటే శాకాహారంలోనే పీచు ఎక్కువగా ఉంటుంది. కాలీఫ్లవర్, బెండకాయలు, టొమాటో, క్యారెట్, బీట్రూట్, దోసకాయ, వంకాయలు, క్యాబేజ్, బంగాళదుంపలు, ఆకుకూరలు మొదలగు కూరగాయల్లో పీచు పదార్థం ఎక్కువగా లభిస్తుంది. అలాగే పండ్ల విషయానికొస్తే నారింజ, యాపిల్, దానిమ్మ, ద్రాక్ష, బొప్పాయి వంటి పండ్లలో పీచు బాగా లభిస్తుంది. పొద్దుతిరుగుడు విత్తనాలు, బఠానీలు, ఎండు కొబ్బరిలోనూ పీచు పదార్థాలున్నాయి. బార్లీ, మొక్క

కన్నలు, సజ్జలు, గోధుమలు, బ్రెడ్ వంటి రెడీమేడ్ ఫుడ్లలో కూడా పీచు పదార్థం ఉంటుంది. పీచు పదార్థం తీసుకున్నప్పుడల్లా వీలైనంత మోతాదులో ద్రవ పదార్థాలు కూడా తీసుకోవాలి. ఎందుకంటే పేగుల్లో సరిపడినంత ద్రవ పదార్థం లేకపోతే మన తీసుకున్న ఆహారం ఒక్కచోటే ఉండిపోతుంది. మంచి ఆరోగ్యం కోసం పీచు పదార్థం ఎక్కువ తీసుకోవడం ఎంతో శ్రేయస్కరం అంటున్నారు నిపుణులు. మరి దీని గురించి మరికొన్ని విషయాలను తెలుసుకునే ముందు మీకోసం ఒక చక్కని పాట అయితే ప్లే అవబోతుంది లిజనర్స్, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.

0: సింథటిక్ వద్దు, టైట్ ఫిట్ వద్దు.
1: వేసవి అంటేని కాటన్ ముద్దు.
0: లేత రంగుల డ్రెస్సులు, చల్లగా ఉండే మనసులు,
1: గాలి ఆడేలా హాయిగా ఉండేలా.
0: మీ ఫ్యాషన్ ని మార్చుకోండి, ఎండని తరిమి కొట్టండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. మరి పూర్వీకులు చెప్పిన చిట్కాలు కూడా మలబద్ధకానికి చక్కగా పనిచేస్తాయట. ప్రతిరోజు ఒక బొప్పాయి ముక్క తినండి. దీనివల్ల ఉదరకోశంలో కండరాలు తేలిక పడతాయట. ఖర్జూరాలు, అరటి పండ్లు, బీట్రూట్, క్యాబేజీ మొదలైనవన్నీ జీర్ణ ప్రక్రియని వేగంగా పనిచేసేలా చేస్తాయి. భోజనం చివరిలో తప్పనిసరిగా పెరుగు వేసుకోండి. పెరుగును విడిగా తీసుకున్నా మంచిదే. పొద్దున్న ముఖం కడుక్కున్న వెంటనే నిమ్మరసంలో కాస్త తేనె కలుపుకొని తాగండి. సహజంగా దొరికే పండ్లని ఆయా ఋతువుల్లో తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. ప్రకృతి సహజంగా లభించే వివిధ రకాలైన పండ్లలో ఉదరకోశానికి, జీర్ణ ప్రక్రియకి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. మరి ఈ మలబద్ధకాన్ని నివారించడానికి వ్యాయామం కూడా చాలా అవసరమంట. ఉదరకండనాలు బాగా చైతన్యవంతమవడానికి వ్యాయామం ఎంతో అవసరం. కాబట్టి మలబద్ధకం నివారణలోనూ వ్యాయామం పాత్ర చాలా ముఖ్యమైంది. పాదాలకు సంబంధించిన కొన్ని రకాల వ్యాయామాలను రోజు క్రమం తప్పకుండా చేస్తూ ఉంటే ఉదర కండరాలు చురుగ్గా ఉంటాయి. కాన్పు తర్వాత స్త్రీలలో ఏర్పడే మలబద్ధకాన్ని నివారించడానికి వ్యాయామం ఒక్కటే చక్కటి పరిష్కారం. అన్నింటికి మించి క్రమశిక్షణతో కూడుకున్న జీవన విధానం చాలా మంచిది. అందులో రోజు కొద్దిపాటి వ్యాయామం శరీరానికి చాలా అవసరం. రోజు కొంచెం దూరం నడిచినా మంచిదే. ఉదయాన్నే వేడివేడిగా టీ తీసుకుంటే కడుపులో కాస్త కదలిక వచ్చి సులువుగా కాలకృత్యాలు తీర్చుకోవచ్చు. ఇదండి మరి ఈరోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమం. మరల రేపు ఇదే సమయానికి ప్రసారమయ్యే కార్యక్రమంలో మరికొన్ని కొత్త విషయాలతో కలుసుకుందాం. అంతవరకు సెలవు మీ ఆర్జే అఫ్రీన్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్ మిట్సుబిషి డైకిన్ ఎల్జీ సామ్సంగ్ లాయిడ్ బ్లూ స్టార్ వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ ఆపోజిట్ శ్రీదేవి హోటల్ ఉండి రోడ్ భీమవరం. సెల్ 9849124000.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
0: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
1: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
0: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి, ప్రాణాలు.
1: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
0: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: ఏంటి?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஜன்னலனி மலக்கெத்திச்சிடம் பல்ச்சபரச்சிடம் நாட்டு வேடம். పాక్షిక శుష్క మండలాలన్నింటిలోనూ జొన్నలు దృఢమైన క్షామాన్ని తట్టుకోగల పంట. ఆఫ్రికా, ఆసియాలోని రైతులు జొన్నలని తమ పశువులకి ఆహారంగాను, జొన్న మొక్కల దంట్లని దడులు కట్టడానికి వంట చెరుకుగాను వాడతారు. దురదృష్టవశాత్తు ఆఫ్రికాలోని రైతుల పొలాల్లో హెక్టార్కి 3 టన్నుల జొన్నలు దిగుబడి కాగల వీలున్నప్పటికీ తరచుగా 1 టన్ను

0: తక్కువగానే దిగుబడి వస్తుంది. భూమి సారం, క్షామం, కలుపు మొక్కలు, కీటకాలు, వేరువేరు పంట సాంద్రత, నాటు బెజ్జాలు ఖాళీగా ఉండిపోవడం వంటివి కూడా తక్కువ దిగుబడికి ముఖ్య కారణాలే. నిలబడిన మీ పంట సరైన సాంద్రతతో ఉండేట్లు శ్రద్ధ వహించడం మంచి దిగుబడి రావడానికి ముఖ్యం. అందుచేత సమానమైన పంటని అధిక దిగుబడిని సాధించడానికి వలసకి వలసకి మధ్య నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని తగ్గించి మొక్కల సంఖ్యని పెంచడం అనేది ముందుగా చేయదగిన ఒక ముఖ్యమైన అంచె. మరోవైపు మొక్కలు బాగా దగ్గరగా ఉంటే పంట సరిగ్గా పెరగడానికి ఆటంకం కావచ్చు. అప్పుడు మొక్కలు సన్నగాను తెగుళ్ళు, స్ట్రీగా వంటి పారణ బుక్కు పురుగుల బారిన పడే అవకాశం ఉంది. కాబట్టి బలమైన మొక్కలు అధిక దిగుబడి రావాలంటే తగినంత సాంద్రతతో నాటడం, నాట్ల బెజ్జాల్లో ఎక్కువ విత్తనాలు వేయకపోవడం అవసరం. జొన్నలను నాటడానికి సరైన సాంద్రత గురించి తెలుసుకుందాం. పంట మీద ప్రభావం చూపే కారకాలేమిటో, పల్చగా నాటి నాట్లు వేయడం వల్ల సమానమైన పంట అధిక దిగుబడి ఎలా వస్తాయో నేర్చుకుందాం. జొన్నలని ఒక వరుసలోని నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్ల ఎడం, వరుసల మధ్య దాదాపు 75 సెంటీమీటర్ల ఎడంగా నాటాలి. అంతగా సారం లేని పొలంలో బాగా పండే రకాన్ని నాటుతుంటే నాట్ల బెజ్జాల మధ్య ఎడాన్ని 50 సెంటీమీటర్లకి పెంచవచ్చు. అప్పుడు పంట ఎదుగుదల బాగుంటుంది. భూమి ఎంత సారహీనమైతే పోషకాల కోసం మొక్కల వేళ్లు అంత ఎక్కువ ప్రాంతం మట్టిలోకి చొచ్చుకుపోవాలి. ఇక సారవంతమైనది కానీ ఎరువులు ఎక్కువగా వాడే భూమి కానీ అయితే పంట సాంద్రతని అంతగా పెంచవచ్చు.
1: మూరెడు ఎడంలో నాటుతుంటే నాట్ల బెజ్జాలు మిస్ అయినా పెద్దగా గమనింపుకి రాదు. నాట్ల బెజ్జాల సంఖ్య నింపుతుంది. కాబట్టి మళ్ళీ నాటాలా వద్దా అనేది మీరే నిర్ణయించుకోవచ్చు.
0: ఒకే బెజ్యంలో 2-3 మొక్కలు నాటితే మొక్కలు బాగా పెరుగుతాయి, కంకులు చక్కగా వస్తాయి.
2: ఒక నాట్ల బెజ్జంలో ఎక్కువ మొక్కలు ఉంటే బలం ఉండదు, వాటి కాండాలు సన్నగా ఉంటాయి. అంటే అవి స్త్రీగాని ఎదుర్కోలేవని అర్థం. అదే బెజ్జానికి 1-2 మొక్కలు ఉంటే అవి బలంగా స్త్రీగాని ఎదుర్కొనేవిగా ఉంటాయి.
0: ఆరోగ్యంగా శుభ్రంగా చక్కటి మొలకలొచ్చే విత్తనాలని వాడడంతో మొదలుపెట్టాలి. 10లో 8 గింజలకి మొలకొస్తే ఆ విత్తనాలు మంచివే. వర్షాలు తగినంత పడుతుంటే బెజ్జానికి 8 నుంచి 10 విత్తనాలని నాటవచ్చు. తక్కువ వర్షపాతమే కాక కొన్ని ఇతర విషయాలు కూడా పంట నీరసించడానికి దారితీస్తాయి.
3: నాటిన తర్వాత చిన్న మొక్కలను పిట్టలు తెంచేస్తాయి, దాంతో సాంద్రత తగ్గుతుంది. పిట్టలు నష్టాన్ని కలుగు చేస్తే పొలంలో ఖాళీలు ఏర్పడతాయి. అంటే మొక్కలు కొన్ని చోట్ల దట్టంగా ఉన్నా కొన్ని చోట్ల అసలే లేకుండా ఖాళీలు ఏర్పడతాయి.
0: మట్టి కొట్టుకుపోవడం, నీళ్లు నిలవడం, క్షామం, చిమ్మటలు, పందికొక్కులు, చిట్టెలకలు, కీటకాళ్ళు, తెగుళ్ళు పంటని దెబ్బతీస్తాయి. నాట్లు వేసిన 2-3 వారాల తర్వాత అవి సరిగ్గా మొలకెత్తడం లేదనిపిస్తే ఖాళీగా ఉన్న బెజ్జాల్లో మరోసారి నాటడానికి నిర్ణయించుకోవచ్చు. నాటిన 3 వారాల్లోపు తిరిగి నాట్లు వేసేయాలి. లేకపోతే ముందు నాటిన వాటికంటే ఆలస్యంగా నాటిన మొక్కల ఎదుగుదల తక్కువగా ఉంటుంది. మొక్కల వయసులో తేడా ఎక్కువ ఉంటే ఆలస్యంగా మొలిచిన మొక్కల ఎదుగుదల అస్తవ్యస్తమై పొలంలో పనికి ఆటంకాలు ఏర్పరుస్తుంది.
2: పల్చబరచడం, నాట్లు వేయడం వల్ల సరైన సమానమైన జొన్న పంట రావడానికి, చక్కటి దిగుబడి రావడానికి అనేక విధాల తోడ్పడుతుంది. మళ్లీ నాటడాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోకుండా పల్చబడిన బెజ్జాల్లో ఎక్కువగా ఉన్న మొక్కలను తీసి ఖాళీగా ఉన్న బెజ్జాల్లో నాటాలి.
0: నాటిన 3 వారాల తర్వాత పొలంలో ఒక్కో బెజ్జానికి ఎక్కువ మొక్కలు మొలిచిన చోట్లని గుర్తించాలి. అప్పుడు ఎక్కడ పల్చబరచడం అవసరమో నిర్ణయించుకోవాలి. అప్పుడు ఖాళీ బెజ్జాలు ఇంకా మిగిలిపోతే మీరు ఇంతకుముందు నాటగా మిగిలిపోయిన చిన్న మొక్కలని వాటితో నాటవచ్చు. ఆ మాటకొస్తే చాలా బెజ్జాల్లో బెజ్జానికి 4 కన్నా ఎక్కువ మొక్కలు కనిపిస్తే వాటిని పల్చబరచడమే మంచిది. మట్టిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు పల్చబరచడం మంచిది. ఎలా పల్చబరచాలి? మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కలని ఒక చేత్తో పట్టుకోవాలి. 2 చేత్తో మిగిలిన మొక్కలని ఈ మొక్కల పక్కకి లాగాలి. మీరు ఉంచుకోవాలనుకునే 2 మొక్కల వేళ్లు మట్టిలో ఉండేలా జాగ్రత్త పడాలి. మరి నాట్లు ఎలా వేయాలి? ముందు అలా వేరే చోట నాటిన మొక్కలు బతకాలంటే ఆ మొక్కల ఎదిగే చివరకు కొద్దిగా పైన

0: కత్తిరించాలి. దీనివల్ల వేళ్ళూనుకునే ముందు మొక్క తనలో నీళ్లు నింపుకుని మట్టిలోంచి నీళ్లని గ్రహించడానికి తోడ్పాటు లభిస్తుంది. ఖాళీ బెజ్జాలున్న వరుసల వెంట నడుస్తూ ఖాళీ బెజ్జం కనిపించినప్పుడల్లా రెండేసి మొక్కలను పాతాలి. వరస చివర వెనక్కి తిరిగి పారాని పట్టుకుని నడవాలి. మొక్కలేని చోటల్లా పారాతో చిన్న బెజ్జం చేసి అందులో రెండు మొక్కలు పాతి మట్టితో మూసేయాలి. ఈ రెండు చిట్కాలు తగినంత మొక్కల సాంద్రతని సాధించడానికి దోహదం చేస్తాయి. దాంతో మీకు అధిక దిగుబడి వచ్చే అవకాశాలు పెరుగుతాయి. అందుచేత జొన్న పంటలో తగినంత సాంద్రత రావడానికి ముఖ్య కారకాలని మరోసారి గుర్తు చేసుకుందాం. చక్కటి దిగుబడి రావాలంటే మీ జొన్న పంటలో తగినంత సాంద్రతని సృష్టించడం మొట్టమొదటి అవసరం. గింజలు ఎక్కువగా మొలకలెత్తేట్లు ఒక్కో నాట్ల బెజ్జంలో 5 నుంచి 8 గింజలు నాటేలా నిర్ధారించుకోవాలి. నాట్ల బెజ్జాల మధ్య 30 నుండి 40 సెంటీమీటర్లు, వరుసల మధ్య 70 సెంటీమీటర్ల ఎడం ఉండేలా చూసుకోవాలి. నాటిన 3 వారాల్లోపే తిరిగి నాట్లు వేయాలి. నాటిన 3 వారాల తర్వాత నుంచి మీ పొలాన్ని గమనించి తిరిగి నాటడం, ఎక్కడ తగ్గడం, పల్చబరచడం ఏ మేరకు అవసరమో గుర్తించాలి. బెజ్జానికి 2 మొక్కలు మాత్రమే ఉంచి పల్చనైన మొక్కలని ఉంచుకోవాలి. పంటని మెరుగుపరచడానికి, తిరిగి నాటడానికి ఆరోగ్యంగా బలంగా ఉన్న మొక్కలని ఎంచుకొని ఎదుగుతున్న వైపుకి కొద్దిగా పైన కత్తిరించాలి. ఖాళీ బెజ్జాల్లోకి 2 మొక్కలు చొప్పున నాటాలి. మాలిలోని వక్రు గ్రామానికి చెందిన ఒక రైతు తిరిగి నాటడం వల్ల లాభాలుంటాయని నమ్ముతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడో విందాం.
1: అది చాలా మంచి పద్ధతి. మీరిక్కడ చూస్తున్న పొలాన్ని పల్చబరిచి తిరిగి నాట్లు వేశాం, అందుకే ఇంత పెద్ద కంకులు వచ్చాయి.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: మీ పేరుతో ఎవరో ఫేక్ ప్రొఫైల్ క్రియేట్ చేసి డబ్బులు అడుగుతున్నారా? వెంటనే మీ స్నేహితులకు సమాచారం ఇవ్వండి మరియు రిపోర్ట్ చేయండి.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు, పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
2: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
1: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
2: సమ్మర్ అంటేనే కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్ భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్ పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391

0: తెలుగులో కారం అంటారు. మరి మలయాళంలో
1: ఎరివ్.
0: ఓహో, ఇది తీపి. మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

చెప్పమంటుంటే

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడను. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ

0: లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 1911 93.

హాయ్ లిజనర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ప్రోగ్రామ్ విజ్ఞాన దర్శిని. మరి ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో మొదటిగా రిఫ్రిజరెంట్స్ అంటే ఏమిటి, అవి ఫ్రిజ్ లో

సంబంధించిన పదార్థాలను ఎలా చల్లబరుస్తాయి అనే దాని గురించి తెలుసుకుందాం. పదార్థాలను చల్లబరిచే ప్రక్రియను రెఫ్రిజిరేషన్ అంటారు. మన చేతిపై రెండు మూడు అత్తరు చుక్కలు వేసుకుంటే ఆ ప్రదేశం చల్లగా అవుతుంది. అత్తరు చుక్కలు చేతిలో ఉన్న ఉష్ణాన్ని గ్రహించి బాష్పీభవనం చెందటం వల్ల మనకు చల్లగా అనిపిస్తుంది. ఆ సూత్రం ఆధారంగానే ఫ్రిజ్ కూడా పనిచేస్తుందని అర్థం చేసుకోవచ్చు. రెఫ్రిజిరేటర్లో చల్లదనాన్ని కలిగించే పదార్థమే రెఫ్రిజిరెంట్. రెఫ్రిజిరెంట్లుగా ఫ్లోరిన్, బ్రోమిన్ లాంటి హరితవాయు సంబంధిత సమ్మేళనాలలో మీథేన్, ఈథేన్ లాంటి హైడ్రోకార్బన్లను, ఫ్రియాన్ లాంటి ద్రవాలను ఉపయోగిస్తారు. సాధారణంగా ఫ్రిజ్లలో సులువుగా ఆవిరయ్యే ఫ్రియాన్ అనే ద్రవ పదార్థాన్ని రెఫ్రిజిరెంట్గా ఉపయోగిస్తారు. ఫ్రిజ్ లోపలి భాగంలో ఐస్ బాక్స్, కోల్డ్ ప్లేట్స్ ఉంటాయి. వాటి చుట్టూ బోలుగా ఉండే తీగ చుట్టల ద్వారా ఫ్రియాన్ ద్రవాన్ని ప్రవహింపజేస్తారు. ఆ ద్రవం అక్కడి వేడిని గ్రహించి ఆవిరిగా మారటం వల్ల ఫ్రిజ్లో చల్లదనం ఏర్పడుతుంది. ఆ ఆవిరి తిరిగి బయటకు వచ్చేసి ఫ్రిజ్ వెనుక ఉండే కండెన్సర్లో పీడనానికి గురై మళ్ళీ ద్రవంగా మారుతుంది. అలా చల్లబడిన ద్రవాన్ని కండెన్సర్ తిరిగి ఫ్రిజ్లోకి గొట్టాల ద్వారా పంపుతుంది. ఈ ప్రక్రియ పలుమార్లు కొనసాగటం వల్ల ఫ్రిజ్లోని ఆహార పదార్థాలు చల్లబడతాయి. ఆ చల్లదనం వల్ల అవి ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. సో లిజనర్స్, ఇంతవరకు రెఫ్రిజరెంట్స్ అంటే ఏంటో తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
1: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
0: కడుపులో మంట ఒళ్ళంతా సెగలు.
1: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
0: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.
2: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఇప్పుడు మనం తినే ఆహారంలో ప్లాస్టిక్ చేరటం వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అనే దాని గురించి తెలుసుకుందాం. ప్లాస్టిక్కులు అనేక రకాలు. ప్రధానంగా రసాయనిక బహుబంధాలు లేని పాలిథిన్, చర్యాశీలతను చూపని రసాయనిక బహుబంధాలున్న పాలిస్టర్, పాలిఎమైళ్లు, పాలికార్బొనేట్లు, పాలిఆక్సిలేట్లు వంటివి కొంచెం ఆహారంలో పొరపాటున కలిసినా పెద్ద ప్రమాదం ఉండదు. చిన్న చిన్న ముక్కల రూపంలో జీర్ణ వ్యవస్థలో అడ్డుపడనంత, పెద్ద పరిమాణంలో లేనంత వరకు అవి విసర్జితమవుతాయి. కానీ ఇవే రేణువులు మరీ చిన్నగా ఉండి జీర్ణకోశ వ్యవస్థలో చిక్కుకున్నా పాలిఫినాల్స్ లేదా సల్ఫర్ అధికంగా ఉండే ధర్మాకోల్ సంబంధ పదార్థాలు శరీరంలో పొరపాటున పెద్ద మోతాదులో చిక్కుకున్నా వాటి వల్ల కొంతకాలం తర్వాత అవాంఛనీయ పరిస్థితులు దాపురించవచ్చు. ఆహారంలో కన్నా అవి తేలికపాటి పొడి రూపంలో ఊపిరితిత్తులు తదితర అంతర్భాగాల్లోకి చొరబడితే క్యాన్సర్ కారక కణాలకు అవి ప్రేరేపణ ఇవ్వగలవు. సొల్యూషనర్స్, ఇంతవరకు ప్లాస్టిక్ వల్ల క్యాన్సర్ వస్తుందా లేదా అనే దాని గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి. వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ రిఫ్రిజిరేటర్ గా పిలువబడే టన్నెల్ గురించి తెలుసుకుందాం. కూరగాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండటం కోసం, ఆహార పదార్థాలు చెడిపోకుండా ఉండటం కోసం వాటిని ఫ్రిజ్లో పెడతాం. ఫ్రిజ్లో కాకుండా బయట పెడితే తొందరగా చెడిపోతాయి. కానీ సైబీరియాలోని యమల్ ద్వీపకల్పంలో ఉన్న టన్నెల్లో పెడితే ఎన్ని రోజులైనా చెడిపోవు. ఎందుకంటే ఈ టన్నెల్లో ఫ్రిజ్లో ఉన్నట్టుగా ఉష్ణోగ్రతలు చల్లగా ఉంటాయి. అందుకే దీన్ని న్యాచురల్ ఫ్రిజ్ అంటారు. యమల్ ద్వీపకల్పం సమీపంలోని ఆర్కిటెక్ సముద్రంలో చేపలు ఎక్కువగా పడుతుంటారు. ఆ చేపలను యూరప్ దేశాలకు ఎగుమతి చేసేవారు. కానీ వాటిని ప్రాసెస్ చేసి ప్యాక్

చేసి ఎగుమతి చేసే వరకు నిల్వ ఉంచడానికి అవసరమైన స్థలం, వనరులు లేవు. అక్కడికి దగ్గరలో ఉన్న నోవి పోర్ట్లో నౌకలు ఆగేవి. అక్కడ నౌకలకు ఇంధనం నింపేవారు. అక్కడ ఈ సొరంగాన్ని గుర్తించారు. ఆ టన్నెల్లో ఉష్ణోగ్రతలు -12 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉంటాయి. అది వారికి బాగా కలిసొచ్చింది. చేపలను అందులో నిల్వ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పటి నుంచి ఆ ప్రాంతం చేపల ఎగుమతులకు ప్రధాన కేంద్రంగా మారింది. కిలోమీటర్కు పైగా పొడవుండే ఈ టన్నెల్లో 200 వరకు చిన్న చిన్న సైడ్ టన్నెల్స్ ఉంటాయి. ఏడాది పొడవునా టన్నెల్లో ఉష్ణోగ్రత -లో ఉంటుంది. ఈ టన్నెల్లో సుమారు 2,000 టన్నుల చేపలను నిల్వ చేసుకోవచ్చు. యమల్ ద్వీపకల్పం ప్రాంతంలో ఆయిల్, సహజవాయు నిక్షేపాలు ఉన్నట్టు బయటపడడంతో చేపలు పట్టడం తగ్గిపోయింది. అయితే ఇప్పటికీ కోల్డ్ స్టోరేజ్ వాడుకలోనే ఉంది. సో లిజనర్స్, ఇంతవరకు వరల్డ్స్ లార్జెస్ట్ న్యాచురల్ రిఫ్రిజిరేటర్గా పిలువబడే టన్నెల్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడైతే సూపర్ హిట్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించడం, ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడదు. చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదిరాజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: వెల్కమ్ బ్యాక్ టు విజ్ఞాన దర్శిని. ఇప్పుడు చిమ్మ చీకట్లో ఓ సముద్ర తీరం, హఠాత్తుగా అలలన్నీ మెరిసిపోయాయి, నీలం రంగులో వెలుగులీనాయి. ఇలా ఎందుకు జరిగిందో తెలుసుకుందాం. ఓ రాత్రి మాల్దీవుల్లోని సముద్ర తీరం చుట్టూ ప్రజలు గుంపులుగా చేరారు. అక్కడ కనిపించిన అందమైన దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. పత్రికల వాళ్ళు ఫోటోలు వీడియోలు తీశారు. ప్రపంచవ్యాప్తంగా ఆ సముద్ర తీరం వార్తల్లోకెక్కింది. ఇంతకీ అక్కడేం జరిగింది? అలలన్నీ నీలం రంగులో మిరుమిట్లు గొలుపుతూ వెలుగులు విరజిమ్మాయి. కొన్ని కిలోమీటర్ల మేర తీరమంతా తారలు నేలకు దిగినట్టుగా మారిపోయింది. నిజానికి ఇదొక ప్రకృతి వింత. అలలు వెలుగులీనడానికి కారణం సముద్రంలో ఉండే కొన్ని రకాల సూక్ష్మజీవులే. సముద్రాల్లో చేపలు, షార్కుల్లాంటి జలచరాలతో పాటు అతి సూక్ష్మమైన జీవులు కూడా ఉంటాయి. వాటిలో కొన్నింటిని ప్లాంక్టన్స్ అంటారు. ఇవి కొన్ని జీవుల మొక్కల సూక్ష్మకణ రూపాలు. అన్ని సముద్రాల్లో విస్తరించి ఉండే వీటిని జలచరాలన్నీ ఆహారంగా తీసుకుంటూ ఉంటాయి. వీటిలో కొన్నింటికి స్వయం ప్రకాశకత్వ లక్షణం ఉంటుంది. దీన్నే బయోల్యూమినిసెన్స్ అంటారు. వీటి శరీరంలోని కొన్ని రసాయనాల వల్ల అప్పుడప్పుడు ఇవి మెరుపులీనుతాయి. ఇలాంటి జీవులు మొక్కలు భూమి మీద కూడా ఉంటాయి. చీకట్లో మెరిసే మినుగురు పురుగుల్లాగా అన్నమాట. మాల్దీవుల్లో సముద్ర తీరం వెంబడి కనిపించిన వింత ఇలాంటి ప్లాంక్టన్ జీవుల వల్ల ఏర్పడినదే. కోటానుకోట్లుగా ఇవి ఒకేసారి తీరానికి కొట్టుకొచ్చినప్పుడు ఇలా మెరిసిపోయి ఆశ్చర్యపరుస్తాయి. సముద్రాల్లో డైవింగ్ చేసేవారు, ఓడల్లో ప్రయాణించేవారు తరచుగా ఇలాంటి దృశ్యాలను చూస్తూనే ఉంటారు. ఇవి కలవరానికి గురైనప్పుడు, శత్రుజీవుల నుంచి తప్పించుకునేటప్పుడు ఈ లక్షణం బయటపడుతూ ఉంటుంది. తీరానికి వచ్చినప్పుడు ఆక్సిజన్ వల్ల వీటిలోని రసాయనాలు వెలుగులీనాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కిందటేడాది సెప్టెంబర్లో ఇవి ఎరుపు రంగులో మెరుస్తూ కాలిఫోర్నియాలోని సముద్ర తీరాన్ని వెలిగించాయి. ఒక్కోసారి ఇవి ఆకుపచ్చ రంగులో కూడా వెలిగిపోతాయి. సో లిజనర్స్, మరి ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమంలో కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారు కదా. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
1: ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్,
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: చిన్నారులు పెద్దవారు ఇంటికి వెలుగులు.
0: ఈ వేసవిలో ఎండలో వారి పట్ల చూపండి మిగులు జాగ్రత్తలు.
1: మధ్యాహ్నం ఎండలు బయటకు పంపకండి.
0: గ్లూకోజ్ పళ్ళరసాలు ఇస్తూ వారిని కనిపెట్టి ఉండండి.
1: ప్రేమతో కాపాడుకుందాం మన ఇంటి పెద్దల్ని పిల్లల్ని.
0: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4
2: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
0: అనకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
0: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అనకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి అనకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193. మరికొద్ది క్షణాల్లో మస్త్ టైం పాస్ కార్యక్రమాన్ని వింటారు.

0: ఇది విష్ణు ఎఫ్ఎం 90.4. హలో లిజనర్స్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేనండి మీ ఆర్జెన్సీని మళ్ళీ మీతో మాట్లాడడానికి నేను వచ్చేసాను. మీరు నాతో మాట్లాడాలనుకుంటే మీరు డయల్ చేయాల్సిన నెంబర్ 9704944942. ఇంకొకసారి మీకోసం 9704944942. మరి మన టాపిక్ ఏంటో తెలుసుకునే ముందు, మన కాలర్స్తో మాట్లాడేసే ముందు, లెట్స్ హావ్ ఎ షార్ట్ బ్రేక్.
1: Skin and Speciality Clinics.
2: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఏఎంఎస్, ఎఫ్ఐఏఎస్, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
1: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్,
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
3: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్, జర్మనీ, స్విట్జర్లాండ్.

0: చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్: గ్రౌండ్ ఫ్లోర్, ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858. విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865578773.
1: వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి నేను ఒక పొడుపు కడుతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే, నోరులేని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది, ఏంటది? సో దీని మన ఆన్సర్ మన శ్రోతల్ని అడిగేద్దాము. మన ఫస్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
2: హలో, గుడ్ ఈవినింగ్ మేడం.
1: గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా ఆళ్ళగడ నుంచి పాలెం పోలేని మాట్లాడుతున్నా మేడం. బాగున్నారు మేడం?
1: పోలే గారు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను.
2: బాగున్నాం మేడం. ఈరోజు మాకు మధ్యాహ్నం వరకు ఎండ కాసింది, ఇప్పుడు వాన చల్లగా అయింది మేడం వాతావరణం.
1: అవునా అండి, మాకు ఇంకా ఎండగానే ఉంది.
2: చల్లగా ఉంది మేడం ఇప్పుడు. ఈరోజు ఈ మధ్య కాలంలో మంచి చల్లగా ఉంది. ఈరోజు
1: మా టాపిక్ విన్నారా? అదే క్వశ్చన్ విన్నారా?
2: చెప్పండి మేడం.
1: నీళ్లు లేని పిట్ట తోకట నీళ్లు తాగుతుంది, ఏంటది?
2: నీళ్లు లేని పిట్ట,
1: నోరు లేని పిట్ట, నోరు లేని పిట్ట తోకట నీళ్లు తాగుతుంది.
2: నోరు లేని పిట్ట తోకట నీళ్లు తాగుతుంది. ఆలోచించాల్సిందే. నీళ్లు తాగే, నోరు లేని పిట్ట నీళ్లు తోకట తాగుతుంది.
1: అవును,
2: ఆలోచించాల్సిందే మేడం. నీళ్ళు లేని పిట్ట తోకట నీళ్లు తాగుతుంది. కష్టమే మేడం, అలా చెప్తాను మేడం నేను.
1: ఓకేనండి, మరి ఆన్సర్ తెలుసుకోవాలంటే ఆ లాస్ట్ వరకు వినాల్సిందే.
2: ఓకే మేడం.
1: మరి రోజు ఏం పాట వినాలనుకుంటున్నారు?
2: ఈరోజు మేడం స్వయంవరం మూవీ నుంచి వేణు తొట్టెంపోడి స్వయంవరం.
1: ఓకేనండి.
2: కీరమాని రాగంలో విరిసిందొక హృదయం, కొత్త కొత్త ఊహలతో వణికిందొక ఆదరం. ఆ పాట మేడం.
1: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్తే. శుభ
0: సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: మేడం, నెల్లూరు జిల్లా పిరిటి కాలర్ నుంచి మస్తాన్ మాట్లాడుతున్నా.
0: మస్తాన్ బాయ్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాను మేడం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి. మరి పొడుపు కథ విన్నారా?
1: వెళ్ళలేదు మేడం, చెప్పిన మేడం.
0: నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది, ఏంటది? నోరు లేని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది, ఏంటది?
1: తెలుసు మేడం.
0: ఏంటండి?
1: తోకతో నీళ్లు తాగుతుంది.
0: అవును.
1: నోరు లేని నీళ్లు తాగు. గుర్తొచ్చింది, మళ్ళీ పోయింది మేడం.
0: ఏంటండి?
1: గుర్తొచ్చింది, మళ్ళీ పోయింది.
0: అవునా?
1: ఆ దీపం అనుకున్నాను కానీ దీపం కాదు, నీళ్లు అన్నారు కదా మీరు.
0: అంటే నీళ్ళు అంటే నీళ్లే కాదండి, ఏమైనా.
1: మేడం, అట్టయితే దీపమే మేడం.
0: ఏమోనండి, మరి మీ ఆన్సర్ కరెక్ట్ కాదు, లాస్ట్ వరకు వినాల్సిందే.
1: నాకైతే అదే అదే అనిపిస్తుంది, అదే తోకలాగా వెనక్కి అట్లాగా దీపం అనిపిస్తుంది, వెళ్తుంది. తాగి అది మొత్తం తాగేస్తుంది, దాంట్లో లిక్విడ్ వేస్తే ఆయిల్ మొత్తం, ఆయిల్ గానీ నెయ్యి గానీ మొత్తం తాగద్ది.
0: అదేనండి, మరి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ కాదు వినాలంటే లాస్ట్ వరకు వినాల్సిందే.
1: సరే మేడం, మామూలు కదా.
0: మరి ఈరోజు ఏం

0: వినాలనుకుంటున్నారు?
1: స్వర్ణకం సినిమాలో నుంచి ఇది మేడం ఏం పాట అంటే ఇది గల్లు గల్లు గల్లు మణి.
0: ఓకేనండి.
1: ఆ పాట వచ్చి మా కర్నూలు బ్రహ్మయ్య గారి కోసం ప్రత్యేకంగా.
0: తప్పకుండా.
1: సంతోషం.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.
2: గల్లు గల్లు గల్లు మంటు మెరు పల్లె తుళ్ళు జల్లు జల్లు జల్లు.

0: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో,
1: నమస్తే అండి. శుభ సాయంత్రం అండి.
0: శుభ సాయంత్రం అండి. ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నానండి.
1: పుల్లారావు ఫ్రమ్ గన్నవరం.
0: పుల్లారావు గారు ఎలా ఉన్నారు?
1: నేను బాగున్నాను అండి. ఏంటి జలుబు చేసినట్టుంది బాగా?
0: అవునండి కొంచెం. మరి రోజు పొడుపు కదా విన్నారా?
1: మరి
0: చెప్పేయండి ఆన్సర్.
1: దీపం వస్తుంది.
0: దీపం అనుకుంటున్నారా అయితే మీరు కూడా?
1: దీపము వస్తండి.
0: మరి ఆన్సర్ ఏంటో తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వినాల్సిందే. మరి రోజు ఏం పాట
1: పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, పవన్ గారికి, నాగేశ్వరరావు గారికి, లింగరాజు గారికి, చిన్నీ బాబాయ్ గారికి హాయ్ చెప్పరా?
0: తప్పకుండా అండి. మీరు చెప్పిన వాళ్ళందరికీ ఒక పెద్ద హాయ్ చెప్తూ ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: కృష్ణ గారి ఈర కాదా ప్రేమ, ఈర కాదా.
0: దానిలో నుంచి,
1: దాని నుంచి నీవే నా నవ్వు.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది. విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: వెరీ గుడ్ ఈవినింగ్ మేడం.
0: గుడ్ ఈవినింగ్ అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు జిల్లా పౌర్ మసీదు నుంచి ఇస్మాయిల్ మేడం.
0: ఇస్మాయిల్ గారు అలా ఉన్నారు?
1: బాగున్నారు మేడం. మీరు ఎలా ఉన్నారు? ఎండలు ఎలా ఉన్నాయి?
0: ఎండలా అండి, ఇక్కడ అలానే ఉన్నాయి, గట్టిగా కొడుతున్నాయి.
1: లేదు మేడం, మాకు పంచి ముందు వాతావరణం నాలుగు రోజుల నుంచి.
0: అవునా అండి?
1: మాకు రంత మబ్బు మబ్బుగా, చిలుకు మబ్బు చిలుకు మబ్బుగా క్లైమేట్ మారింది రంత.
0: ఓకే, మరి కడుపు కథ విన్నారా?
1: చెప్పండి మేడం.
0: నోరులేని పిట్ట తోకతో నీళ్లు తాగుతుంది, ఏంటది?
1: దీపం మేడం.
0: మీరు దీపం అనుకుంటున్నారు అయితే?
1: అంతే, కరెక్టే, దీపం.
0: సరే, అయితే మరి ఆన్సర్ వినాలంటే లాస్ట్ వరకు వినాల్సిందే.
1: అంతే, అదే, అలాగే అదే కన్ఫర్మ్ చేసుకోండి.
0: ఓకే,
1: వేటగాడు.
0: ఓకే, వేటగాడు సినిమా నుంచి.
1: వేటగాడు సినిమా పుట్టా తుక్కింది చేసే పాట.
0: ఓకే,
1: మా ఆల్ ఇండియా రేడియో వీర అభిమాని ప్రతి స్టేషన్లో ఆయన పేరు మోగుతుంటుంది. ఆళ్ళగడ్డ ముద్దులు బిడ్డ మనసులు మహారాజు ఆయన ఆయన పాలెం పోలయ్య గారి కోసం, భానుముక్కల ముద్దులు బిడ్డ ఆయన ఎస్ఎం ఎస్ఎం రా సర్దార్ పేరు ఎస్ఎం రేడియో సర్దార్ భాయ్ అని పెట్టేసాము అంట.
0: ఒకసారి మళ్ళీ పాట చెప్పరా? పాట మళ్ళీ చెప్పరా?
1: వేటగాడు, వేటగాడు.
0: మూవీ నుంచి ఏ సాంగ్ అండి?
1: వేటగాడులో ఆకుచాటు తిని గడిచే.
0: ఓకే ఓకే.
1: అలా పూజారి గంజయ్య నెల్లూరు ఘన చుట్టూ జాకీర్ బాయ్ అనే శ్రోతలందరూ మీకోసం కూడా ముఖ్యంగా.
0: తప్పకుండా అండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకేనండి, ఒక మంచి మెలోడియస్ సాంగ్ విన్నాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏంటండి మీ పేరు?
1: సిరోజ్ అండి.
0: సిరోజ్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం గారు.
0: మరి ఈరోజు నా పొడుపు కథ విన్నారా? అవునండి. మీరు మరి దీపం అనుకుంటున్నారా? సరే, అయితే ఆన్సర్ తెలియాలండి, లాస్ట్ వరకు ఉండాల్సిందే.
1: ఓకే మేడం.
0: సరే, ఈరోజు ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: సాంగ్ ఏంటంటే సినిగడి. మరి టైమింగ్ చెప్పండి మేడం గారు, ఫిక్స్ అయ్యారు.
0: ఏంటండి?
1: ఏంటండి
0: అర్థం కాలేదు.
1: హలో
0: హలో
1: మేడం గారు,
0: వాయిస్ అర్థం కావట్లేదండి.
1: దేవదాస్
0: దేవదాస్ మూవీ నుంచి.
1: హలో,
0: దేవదాస్ మూవీ నుంచి ఏం సాంగ్ కావాలండి?
1: నా పట్టు నా బుద్ధి సాంగ్ ఉంటుంది.
0: ఓకేనండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నల్గొండ జిల్లా చందంపేట మండలం చీతురాల గ్రామం దమ్మోది వెంకటాచారి మాట్లాడుతున్నాం మేడం.
0: వెంకటాచారి గారు ఎలా ఉన్నారు?
1: చాలా చాలా బాగున్నాం మేడం.
0: మరి ఈరోజు నా పొడుపు కథ విన్నారా?
1: వినలేదు మేడం, చెప్పండి.
0: అయితే ఈరోజు నా పొడుపు కథ వచ్చేసరికి, నోరులేని పిట్ట తోకట నీళ్ళు తాగుతుంది, ఏంటది?
1: దీపం మేడం.
0: అయితే మీరు దీపం అనుకుంటున్నారు?
1: కరెక్ట్, దీపమే ఉంటుంది మేడం.
0: సరే, మరి ఆన్సర్ తెలుసుకోవాలంటే లాస్ట్ వరకు వినాల్సిందే.
1: మాకొకటి, సీతారత్నం గారి అబ్బాయిలో మేఘమ మరువకే అనే పాట వినిపించండి మేడం.
0: తప్పకుండా అండి.
1: మంచిది మేడం.
0: ఓకే అండి, మీరు అడిగిన పాట అయితే వస్తుంది, విని ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్.

0: ఓకే అండి, ఒక మంచి మెలడియస్ సాంగ్ వినేసాం కదా, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో
1: మేడం, పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి. మీరు అడిగిన ప్రశ్నకు జవాబు దీపం మేడం. అది ప్రమిదలో దీపం మేడం, ప్రమిదలో నీళ్లు పోసి దాని నూనె పోసి ఒత్తి పెట్టాం కదా మేడం.
0: అవునండి.
1: ఆ ఒత్తితో నీళ్లు తాగుతుంది, అది నూనె తాగుతుంది కాబట్టి ఈ ఆన్సర్ దీపం మేడం.
0: సో అయితే దీపం అనుకుంటున్నారు, లాస్ట్ వరకు వినాల్సిందే నేను కరెక్ట్ ఆన్సర్ చెప్పడానికి.
1: ఓకే మేడం.
0: ఏం పాట వినాలనుకుంటున్నారు?
1: వేరే వాళ్ళకి అవకాశం ఇద్దాం మేడం, నేను ఇందాక అడిగాను మళ్ళీ రిపీట్.
0: ఓకేనండి, సరే అయితే.
1: థ్యాంక్ యూ మేడం.
0: ఓకే అండి.

0: ఓకేనండి, మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్కారం మేడం.
0: నమస్కారం అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడ
1: మేడం? కర్నూలు జిల్లా ఆస్పర్ మండలం తంగడన్న గ్రామం హరినాథ్ మండలం. బాగున్నారు మేడం?
0: బాగున్నానండి, మీరు బాగున్నారా?
1: బాగున్నాం మేడం. మీకు, డైరెక్టర్ గారికి, ఆకాశవాణి స్టాఫ్ అందరు కూడా నమస్కారాలు మేడం. విష్ణు రేడియో ప్రత్యేకంగా నమస్కారాలు.
0: నమస్కారం అండి.
1: మేడం, సినిమా వచ్చి సిరి వెన్నెల మేడం.
0: ఓకే,
1: అందులో నుంచి ఈ గాలి ఈ నేల ఈ ఊరు అనే పాట ఉంటుంది మేడం.
0: ఓకేనండి, మరి రోజు నేను ఏ పొడుపు కథ అడిగాను విన్నారా?
1: విన్నాను మేడం, దీపమేనే అనుకుంటున్నాం మేడం మేము. కదా,
0: ఓకే, సరే, ఆన్సర్ తెలియాలంటే లాస్ట్ వరకు ఉండాలి.
1: ఓకే మేడం, ధన్యవాదాలు మేడం. ఈ పాట అందరి కోసం మేడం.
0: ఓకేనండి, థ్యాంక్ యూ.

0: ఓకే అండి, ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే వినేసాం కదా. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నాగరికం జిల్లా సాతాపు నుంచి నాయకశెట్టి మేడం.
0: నాగశెట్టి గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నాం మేడం, దేవుని దయ అంత అందరిదయ మేడం.
0: మరి నా పొడుపు కథ విన్నారా?
1: విన్నాను మేడం, విన్నాను మేడం.
0: మరి ఆన్సర్ చెప్పేయండి.
1: ల్యాంపే అనుకుంటున్నాను మేడం, నేను కూడా.
0: మీరు కూడా?

0: ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నేసాం కదండి. మన నెక్స్ట్ కాలర్ లైన్ లో ఉన్నారో మాట్లాడేద్దాం. హలో హలో.
1: అరే నమస్తే అమ్మా, జిల్సి చెప్పుదండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఇంటికెళ్ళగారు కాలనీ నుంచి బండారు త్రిమూర్తులు గుప్తా మాట్లాడుతున్నాను.
0: త్రిమూర్తులు గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: నేను బాగున్నానండి.
1: కానీ ఎండలు మాత్రం చుట్టుపక్కల ప్రదేశాల్లో వానలు కురిసేట్టు కానీ మనకి ఎండలు తలపడలేదు, మీకు కానీ మాకు కానీ.
0: అవునండి అవును,
1: అలాగే ఉందండి తీవ్రత, ఎండ తీవ్రత.
0: అవును,
1: మీరు అడిగిన కొద్దిగా సమాధానం దీపం అండి.
0: దీపం అనుకుంటున్నారా?
1: అవును తల్లి.
0: సరే అయితే ఈరోజు మరి ఏ

0: వినాలనుకుంటున్నారు? అవును,
1: వారికి వర్ధన్ సందర్భంగా నివాళండి. వారి జయంతి ఈ నెల 4వ తారీఖుని, ఈ నెల 30వ తారీఖు వారి జయంతి వర్ధంతి అండి.
0: ఓహో,
1: ఒక నెలలోనే పుట్టారు, ఒక నెలలోనే చెడిపోయారండి వారు.
0: ఓకే,
1: వారి నివాళి ఒక పాట అడుగుతారు, ప్రసాదం చేయండి.
0: ఓకేనండి.
1: బహుదూరం పాట సారి, ఈ చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీతలకి దాసరి నారాయణరావు గారు, సంగీతం ఫస్ట్ ప్లేట్ రమేష్ నాయుడు. పంపా నది తీరాన ఎవరి కొండ శిఖరాన ఎవరి కొరకు వినిసావు అయ్యప్ప. ఆ పాడ వేయండి. ఈ పాట మా అక్క గారి గొల్లపూడి నాగలక్ష్మి గారి కోసం, విజయ బంగారు తల్లి కోసం, మా దింపి తల్లి కోసం, నలిమేలి వెంకటరెడ్డి గారి కోసం, బొట్టం జగన్నాథరావు మాస్టారి గారి కోసం, రేగొలం భాస్కర్రావు గారి కోసం, బైపల్లి నాగేశ్వరరావు గారి కోసం, మంచు శాస్త్రిరావు గారి కోసం, పెన్నమ్మ గారు, బాబాయ్ గారు, వెంకరాజ్ గారు, వీరందరి కోసం ప్రసాద్ చేయమని తిట్టుకెళ్ళి జిప్సీ గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
0: ఓకేనండి, తప్పకుండా మీరు అడిగిన పాట అయితే వస్తుంది, మీరు ఆనందించండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. అండ్ అలానే మన క్లోజింగ్ టైం అయితే వచ్చేసింది. సో నేను అడిగిన పొడుపు కథకు ఆన్సర్ అయితే నేనే చెప్పాను కాబట్టి మీరు అన్నది నిజమేనండి. చాలామంది చాలా కరెక్ట్ ఆన్సర్స్ చెప్పారు, దీపం కాబట్టి. సో మళ్ళీ రేపు ప్రసారం అయ్యే మస్తు టైం పాస్లో మళ్ళీ కలుద్దాం. అంతేలా స్టేట్ ఇంటూ రేడియో 90.4 ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ అర్జెన్సీ.

0: వినాయకా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫిలైజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558. సత్యశ్రీ కంప్యూటర్స్, మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: லக்னோ எஃப்எம் 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు టాలీవుడ్ టాకీస్. పెళ్లి, కోరుకున్న ప్రియుడు, మనసిచ్చి చూడు వంటి పలు సినిమాల్లో హీరోగా నటించిన వడ్డీ నవీన్ కొంత గ్యాప్ తర్వాత హీరోగా నటించిన చిత్రం ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు. మరి చిత్రం ద్వారా కమల్, తేజ, నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. రాజసింగ్, శిల్పా, తులస్కర్, వివేక్, రఘువంశీ, రఘుబాబు, శివన్నారాయణ, వడ్లమాని శ్రీనివాస్, జ్వాల, కోటి, దేవి ప్రసాద్, అంజలి, ప్రియా, గాయత్రి ముఖ్య పాత్రలు పోషించారు. వడ్డే జిష్ణు సమర్పణలో వడ్డే నవి నిర్మించిన ఈ మూవీ జూన్ 19 విడుదల కానుంది. కళ్యాణ్ నాయక్ సంగీతం అందించిన ఈ సినిమా నుంచి టాటా అనే తొలి సాంగ్ ని రిలీజ్ చేశారు మేకర్స్. భాస్కర్ భట్ల సాహిత్యం అందించిన ఈ పాటని నకాష్ అజీజ్ పాడారు. ఇక విజయ్ పోలాకి మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఓ సాధారణ కానిస్టేబుల్ నిజాయితీగా ఉంటూ ఇతరులకు సాయం చేస్తూనే వండివాడిగా ఉంటుంటాడనే విషయాలను ఆవిష్కరించేలా ఈ పాటుంటుంది. మరి ఇటీవల విడుదలైన టీజర్ అందరినీ ఆకట్టుకుంది. వినోద ప్రధానంగా సాగే ఈ చిత్రంలో వడ్డే నవీన్ నటనలో కొత్త కోణాన్ని ప్రేక్షకులు చూస్తారు అని యూనిట్ పేర్కొంది. లిజనర్స్, మరింతవరకు మనం వడ్డే నవీన్ నటిస్తున్న ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. ఎల్లమ్మ చిత్రంలో భాగం కానున్నారట యువ హీరోయిన్ మమితా బైజ్. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ఎల్లమ్మ. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి బలగం ఫేమ్ వేణు ఎల్లండి దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మరి చిత్రంలో హీరోయిన్ పాత్ర చేయనున్నారని తృత కీర్తి శిరీష్ పేరు వినిపించింది. కానీ ఆమె భాగం కాలేదు. ఇక తర్వాత మృణాల్ ఠాకూర్ తో ఎల్లమ్మ టీం చర్చలు జరిపారని, ఆ తర్వాత మృణాల్ ఠాకూర్ తో ఎల్లమ్మ టీం చర్చలు జరిపారనే టాక్ కూడా వినిపించింది. అయితే మృణాల్ ఇంకా ఫైనల్ కాలేదు. తాజాగా యంగ్ హీరోయిన్ మమితా బైజ్ తో ఎల్లమ్మ సినిమా మేకర్స్ సంప్రదింపులు జరుపుతున్నారని ఫిల్మ్ నగర్ సమాచారం. మరి ఎల్లమ్మ చిత్రంలో మమితా మైజ్ ఫైనల్ అవుతారా, లేక మరో హీరోయిన్ పేరు ఏమైనా వినిపిస్తుందా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు. లిజనర్స్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే మీకోసం ఈ జెట్ ఫిల్మ్స్ సాంగ్.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
2: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పీసీబోడీ, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
3: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. పుచ్చకాయ, దోసకాయ, తాటి ముంజలు మన తోడు.
4: జంక్ ఫుడ్ వద్దు, ఆయిలీ ఫుడ్ వద్దు, పండ్లని మీరు నమ్ముకోండి.
3: నీటి శాతం పెంచుకోండి, నీరసాన్ని వదిలించుకోండి.
4: సమ్మర్ అంటేని కలర్ఫుల్ ఫ్రూట్స్, ఎంజాయ్ ద సీజన్.
3: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
4: షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. హర్షిత్ రెడ్డి, స్నేహ, మణిమేకలై.

നടിച്ച ചിത്രം ദീവാന. ശ്രീകാന്ത് സെങ്കിസിറ്റി ദർശകത്വം, ഹർഷ വീഡിയ, വി സ്റ്റുഡിയോസ് ബാനർപൈ വാസുദേവ് കൊപ്പിനേനി, ശ്രീദേവി കാര്യംപൊടി നിർമ്മിച്ചു. ഗീത ഫിലിം ഡിസ്ട്രിബ്യൂട്ടേഴ്സ് ദ്വാരാ ജൂൺ 19 ഈ സിനിമ വിടുതൽ കാണുന്നത്. ഈശ്വർ ചന്ദ് സംഗീതം അന്തിച്ച ഈ സിനിമ നുചി തെല്ലപ്പോരി അണ്ടുസാകിയ പാട്ടിനി റിലീസ് ചെയ്തു മേക്കേഴ്സ്. മറി പാട്ടുകു ഈശ്വർ ചന്ദ് സാഹിത്യാനി അന്തിച്ചതോ പാട്ടു പാടിട്ടും വിശേഷം. തെല്ലപ്പോരി നാ തെല്ലപ്പോരി ബല്ലിക്കണ്ടേ തെല്ലകുണ്ടതി മെത്തമെത്ത ബുഗ്ഗലു గింత కంటే క్యూట్ పిల్ల యాడ ఉంటది. బ్రష్ చేస్తున్నా ఫ్లష్ చేస్తున్నాగా పిల్ల ముఖమే తిరుగుతుంటది. మరి నా బండి మీద స్టిక్కర్ ఆమె పేరు మీదే, పాస్వర్డ్ నెంబర్ అంటే ఆమె బర్త్డే. ఇంత మంచి ఫీలింగ్ కావాలనంటే లవ్లోని శాతనైతుంది అంటూ ఫన్నీగా ఈ పాట సాగుతుంది. అందమైన ప్రేమ కథ చిత్రం దీవాన. ఈ మూవీ టీజర్ సాంగ్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. మరి సినిమా కూడా అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది అని చిత్ర యూనిట్ పేర్కొంది. మరి ఈ సినిమాకి కెమెరా వంశీ. లిసనర్స్, మరి దీవాన మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మనం మరొక మూవీ గురించి తెలుసుకుందాం. కబీర్ సింగ్, ప్రసాద్ బెహ్రా, రాధ్యా, మోనిక, స్నేహ సింగ్, రాశి ప్రధాన తరగణంగా నటించిన చిత్రం ద రెడ్ బ్యాగ్. రవికుమార్ సీరపు దర్శకత్వంలో హరికృష్ణ సోమిశెట్టి నిర్మించారు. ఓ బ్యాగ్ చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి రాధ్యా ఫస్ట్ లుక్ విడుదల చేశారు. రూల్స్ ఫాలో అయ్యేందుకు ఆమె ఇక్కడ లేరు, చరిత్ర సృష్టించడానికున్నారు అంటూ ఈ పాత్ర తీరును తెలియజేశారు మేకర్స్. అలానే పోస్టర్పై పెద్దగా కలలు కనాలి, ప్రమాదకరంగానే ఉండాలి అని ఉంది. ఈ అంశాల ఆధారంగా రాధ్యా పాత్ర ఈ సినిమాలో ఎంత కీలకంగా ఉంటుందో తెలిపే ప్రయత్నం చేశారు మేకర్స్. ఆకాంక్ష, ఈశాన్ శంకర్, అవినాష్ బదల్ భార్గవి ప్రధాన పాత్రలు నటించిన ఈ చిత్రానికి సంగీతం శేఖర్ మోపురి. లిజనస్, మరిన్ని ఫిల్మ్స్ తెలుసుకోబోయే మీకు ఈ బ్యూటిఫుల్ సాంగ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీ పాస్వర్డ్ 1234 లేదా పాస్వర్డ్ అని ఉందా? అయితే మీరు దొంగలకు దారి చూపిస్తున్నట్టే. బలమైన పాస్వర్డ్ని సెట్ చేసుకోండి. చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
2: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు టాలీవుడ్ టాకీస్. ఆగస్ట్ లో థియేటర్స్ కు రానున్నారు విశ్వనాథ్ అండ్ సన్స్. సూర్య హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ సినిమా విశ్వనాథ్ అండ్ సన్స్. ఈ చిత్రంలో మమితా బైజు హీరోయిన్ గా నటించగా రాధిక, శరత్ కుమార్, రవీనా టాండన్ ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీకర స్టూడియో సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించారు. మరి చిత్రాన్ని ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాను తమిళంలో థింక్ స్టూడియో సంస్థ రిలీజ్ చేయనుంది. సూర్య వింటే చార్ను గుర్తు చేస్తూ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ సినిమా ఉంటుంది. భావోద్వేగాలు, హాస్యం, హృదయాన్ని తాకే కుటుంబ అనుబంధాలతో ఈ సినిమా ప్రేక్షకులకు వినోదాన్ని అందించడానికి సిద్దమవుతోంది. సార్, లక్కీ భాస్కర్ వంటి వరుస విజయవంతమైన చిత్రాలను అందించిన వెంకీ అట్లూరి మరోసారి బలమైన కుటుంబ విలువలు, మంచి కథనంతో ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ ఎంటర్టైనర్ ను ప్రేక్షకులకు అందించనున్నారు అని యూనిట్ పేర్కొంది. లిజనర్స్, మరి విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీ గురించి కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, ఇప్పుడు మనం మరో మూవీ గురించి తెలుసుకుందాం. రాకీ, రిత్విక్, అభినవ్, నందు, యాంటోనీ, కార్తీక్ ముఖ్య పాత్రల్లో లఫుడ్ గ్యాంగ్ సినిమా ఆరంభమైంది. అనురాగ్ ఆదర్వరాజ్ దర్శకత్వంలో కొండపూర్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మిస్తున్నారు. పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా వేడుకకి దర్శకుడు పవన్ సాధనేని, రచయిత, నిర్మాత బివిఎస్ రవి, నటీనటులు దీప్సిక, అర్చన అయ్యర్, రాజ్ తరుణ్, ఆకాష్ పూరి, అల్లి, రాహుల్, విజయ్, దర్శక నిర్మాత అనిల్ కడియాల అతిథులుగా హాజరయ్యారు. పవన్ సాధనేని కెమెరా స్విచ్ ఆన్ చేయగా అలీ క్లాప్ కొట్టారు. ఇక రాజ్ తరుణ్, ఆకాష్ పూరి స్క్రిప్ట్ ని యూనిట్ కి అందించారు. అనురాగ్ అదర్వరాజ్ మాట్లాడుతూ 1990ల నాటి కాలంలో జరిగే మంచి వినోదాత్మక చిత్రం లఫుట్ గ్యాంగ్. ఆ టైం పీరియడ్ లో ఇప్పటికే ఎన్నో కథలు వచ్చినప్పటికీ మా కథ ప్రేక్షకుల్ని ఎంటర్టైన్ చేస్తుంది అని తెలిపారు. మా సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు అన్నారు లక్ష్మీకాంత్ రెడ్డి. చిత్ర సంగీత దర్శకుడు ఆర్ఆర్ ధ్రువన్, కెమెరామెన్ వర్తన్ బయూర్. లిజనర్స్, మరి ఇంతవరకు టాలీవుడ్ టాకీస్ కార్యక్రమంలో కొన్ని ఫిల్మ్స్ తెలుసుకున్నా కదండి, తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: నీరసమా, నిస్సత్తువా, వద్దొద్దు.
1: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
2: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలో తాగు.
1: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి, ప్రాణాలు.
2: ఎనర్జీ పెంచు, ఎండను జయించు.
1: వినండి, మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
2: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ లు

0: లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినోస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: మరికొద్ది క్షణాల్లో తీన్మార్ కార్యక్రమాన్ని వింటారు.

0: FM 90.4.
1: గుడ్ ఈవినింగ్ లిజనర్స్, వెల్కమ్ టు థీన్ మార్. లిజనర్స్, ఇవాళ థీన్ మార్ ప్రోగ్రామ్ లో తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ నుంచి సూపర్ హిట్ సాంగ్స్ ని ప్లే చేయడానికి మీ ముందుకు వచ్చేసింది మీ ఆర్జే వేద. మరి ఇవాళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ఏ సాంగ్స్ ప్లే చేయబోతున్నానో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ అయితే తీసేసుకుందాం. అప్పటి వరకు స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4.
2: స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్,
3: డాక్టర్ సింధు నారాయణ, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
2: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
3: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, DNB, ఆర్థో, MNAMS, FIS, ఎముకలు మరియు కీళ్ల వైద్య నిపుణులు.
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
3: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లలో సర్జరీలు చేయబడును.
2: మా అడ్రస్,
3: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
2: సెల్ 8500136630.
1: వెల్కమ్ బ్యాక్ టు థీన్ మార్. లిజనర్స్, ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేయబోయే ఫస్ట్ సాంగ్ వచ్చేసి దేవదాస్ మూవీలో ఐశ్వర్య రాయ్ అండ్ మాధురి దీక్షిత్ గారు కలిసి డాన్స్ చేసి మనందరినీ మెస్మరైజ్ చేసిన సాంగ్. అదే అండి డోలరే డోలరే డోలరే డోలా. అండ్ ఈ సాంగ్ వచ్చేసి కవితా కృష్ణమూర్తి గారు అండ్ శ్రేయా ఘోషల్ గారు అయితే పాడారండి. ఇప్పుడు ఈ సూపర్ హిట్ అండ్ ఎనర్జెటిక్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ల వరకు షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబుల్.

0: యూపీఎస్ లు మా వద్ద లభించును.
1: ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినోస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును.
0: వివరాలకై సంప్రదించండి వెనెలా ఎంటర్ప్రైజెస్,
1: ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక సూపర్ హిట్ తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది, విని ఆనందించండి.

ஒன்னே ஒன்னு கண்ணே கண்ணு செல்லாக்குட்டி.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఓకే, ఒక తమిళ సాంగ్ అయిపోయింది, ఒక హిందీ సాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీకోసం నేను ప్లే చేయబోయే నెక్స్ట్ సాంగ్ వచ్చేసి నాగశౌర్య అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన చెలో మూవీలో రాహుల్ సుప్లిగంజ్ గారు పాడిన డ్రంక్ అండ్ డ్రైవ్ సాంగ్. అదేనండి, టిక్కుల పవే చిక్కిన వెను డ్రంక్ అండ్ డ్రైవింగ్ లా అనే సాంగ్ అయితే ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పీసీఓడీ ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదు.
1: వడదెబ్బ తగలకుండా జేబులో చిన్న ఉల్లిపాయ ముక్కుండాలి.
2: ఆరోగ్యానికి ఇది నాటి చిట్కా, వేసవికి ఇది మేటి చిట్కా.
1: పాతదైన పసందైన మాట మన ఆరోగ్య బాట.
2: వినండి, మరి వింటూనే ఉండండి రేడి విష్ణు 90.4.
3: లిసనర్స్, ఇప్పుడైతే నేను మీకోసం ఒక హిందీ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా. అదేంటి అనుకుంటున్నారా? అదే అండి, మన షారుఖ్ ఖాన్ అండ్ కాజోల్ గారి కాంబినేషన్ లో వచ్చిన దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే మూవీలో నుంచి మే హిందీ లాగా కెరకనా అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ నైతే లతా మంగేష్కర్ గారు అండ్ ఉదిత్ నారాయణ్ గారు పాడారండి. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: ఇప్పుడు సమయం 8 గంటలకు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.
1: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
2: లిసనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి జోష్ ఫుల్ తమిళ సాంగ్ వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.
3: This is the remix. 2016. நாங்க வந்துட்டோம்னு சொல்லு, திரும்ப வந்துட்டோம்னு. 10 வருஷத்துக்கு முன்னாடி எப்படி போனோமோ அப்படியே திரும்ப வந்துட்டோம்னு சொல்லு. சென்னை 2018.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
2: ఆఫీస్ పనుల టెన్షన్, వేసవి ఎండల టార్చర్.
1: డెస్క్ మీద ఎప్పుడు ఒక గ్లాసు నీరుండాలి.
2: ప్రతి గంటకు ఒక బ్రేక్ తీసుకోండి. కళ్ళను చల్లని నీటితో కడుక్కోండి.
1: పనితో పాటు బాడీని కూడా కూల్ గా ఉంచుకోండి.
2: ప్రొడక్టివ్ గా ఉండండి, హైడ్రేటెడ్ గా ఉండండి.
1: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.
3: లిజనర్స్, ఇప్పుడు నేను మీకోసం నెక్స్ట్ ప్లే చేయబోయే సాంగ్ వచ్చేసి హృతిక్ రోషన్ అండ్ ప్రియాంక చోప్రా గారి కాంబినేషన్ లో వచ్చిన క్రిష్ 3 మూవీలో నుంచి రఘుపతి రాఘవ రాజారాం అనే సాంగ్. అండ్ ఈ సాంగ్ అయితే నీరజ్ శ్రీధర్ గారు అండ్ మొనాలి ఠాకూర్ గారు పాడారండి. ఇప్పుడు జోష్ఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
1: మీ ఫోన్ పోయిందా? వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయండి మరియు పోలీస్ రిపోర్ట్ ఇవ్వండి.
2: లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మెలోడియస్ తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను, విని ఆనందించండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100191193.
3: ఒక మంచి మెలోడియస్ సాంగ్ అయితే వినేశారు కదండి లిసినర్స్. ఇప్పుడు మీకోసం నేను మన రౌడీ బాయ్ అయిన విజయ్ దేవరకొండ అండ్ రష్మిక మందన గారి కాంబినేషన్ లో వచ్చిన గీతా గోవిందం మూవీలో నుంచి వచ్చిందమ్మా వచ్చిందమ్మా అనే సాంగ్ అండి. ఈ సాంగ్ ను పాడింది ఎవరో గుర్తుంది కదండి, అదే అండి మన సిద్ శ్రీరామ్ గారు. ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది, విని ఆనందించండి.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు. వద్దే వద్దు నూనె వస్తువులు, అస్సలు వద్దు.
1: బిర్యానీలు పకోడీలు ఈ కాలానికి సెట్ అవ్వవు.
0: కడుపులో మంట ఒళ్ళంతా సెగలు.
1: తేలికపాటి ఆహారమే మన వేసవి తారక మంత్రం.
0: లైట్ గా తినండి, రైట్ గా ఉండండి.
1: వినండి, మరి వింటూనే ఉండండి. రేడియో విష్ణు 90.4.
2: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
3: ఒక సూపర్ సాంగ్ అయితే వినేశారు కదా లిజనర్స్. ఇవాళ మన ప్రోగ్రామ్ లో నేను మీకోసం లాస్ట్ ప్లే చేయబోతున్న సాంగ్ షారుఖ్ ఖాన్ అండ్ ఆలియా భట్ల కాంబినేషన్ లో వచ్చిన డియర్ జిందగీ మూవీలో నుంచి లెట్స్ బ్రేకప్ సాంగ్. అండ్ ఈ సాంగ్ ని పాడింది విశాల్ దద్లాని గారు. ఇప్పుడు బ్యూటిఫుల్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది. లిజన్ ఇట్ అండ్ ఎంజాయ్.

0: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: లిజనర్స్, విన్నారు కదండి వాళ్ళ ప్రోగ్రామ్ లో నేను మీకోసం ప్లే చేసిన తెలుగు, తమిళ్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లోని సూపర్ హిట్ సాంగ్స్ మీ అందరికి బాగా నచ్చాయని అనుకుంటున్నాను. తిరిగి ప్రసారమే తీన్ మార్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. మరి నేను మీ ఆర్జే వేద సైనింగ్ ఆఫ్. వినండి మరి, వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇదివే జ్ఞాన వికాస వినోదాల సంగమం.